ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 2వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 23వ తారీఖు శనివారం 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు.

ఇంతటితో ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఈ రోజంతా ప్రసారమయ్యేటి తీరొక కార్యక్రమాల తరువాయి రాత్రి 11 కొట్టేదాకా మన యాస భాషలు మీకోసం అలరించే కార్యక్రమాల తరువాయి. పొదుగల్ల ఏడుంబావుకు అంబటాల సంగతులుంటాయి. కార్యక్రమంలో ఇయ్యల ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు మూడవ భాగం ప్రసారమవుతాయి. ఇయల్టి అంశంలో టెన్సెస్ ఈ అంశం గురించి నేర్చుకుంటారు. ఇక మట్టిపొరెల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకులు తుమ్మల దేవరావుతో ముచ్చట మూడవ భాగం ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు కే లెనిన్. ఇంకా సాధికారిక జీవన ప్రయాణం మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది.

0: పొజ్జమటు ఏడుంబావుకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇయ్యల చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా రైతు అంతరంగం కార్యక్రమంలో వ్యవసాయ అనుభవాలు గురించి కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జమ్గాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. పొద్దుగల 8:30కు వినండి పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం ప్రసారమవుతుంది. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు. పొద్దుగల 8:45కు సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఉంటది. ఇక పొజ్జామట్టు 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి మీ మాటలు మీకోసం పాటలు. ఇక రాత్రి 7:45కు హుషారు సరదా సంబరపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:30కి నుండి మధురిమలో హాయ్ అయిన పాటలు. ఇవాళ రాత్రి 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. పొద్దుమట 5:30కు కతిందాం కార్యక్రమంలో పిలగన్ల కోసం సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి మమకారం కథ ప్రసారమవుతుంది. రచన గరిపెల్లి అశోక్, ఈ కథను చెప్తారు జీ జ్యోతి. స్నేహితులు కథల సంపుటి నుండి తగిన శాస్త్రి కథ ప్రసారమవుతుంది. రచన కన్నెగంటి అనసూయ, ఈ కథను చెప్తారు బి సంధ్యలీల. ఐదు:45కు యువవాణి యువజనుల కార్యక్రమంలో స్ఫూర్తికి స్ఫూర్తి బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పర్థాడే స్ఫూర్తితో ముచ్చట ప్రసారమవుతుంది. దాంతో ముచ్చట పెడుతుంది జీ జ్యోతి. 6:20కు మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి లచ్చిరాం బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం 2వ భాగం ప్రసారమవుతుంది. ఇక 7 గంటలకు విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. 6:45కు జానపద గీతాలు కార్యక్రమంలో వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు 2వ భాగం ప్రసారమవుతాయి. రాత్రి 9:30కు పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. రాత్రి శ్యామ గజల్ హరిహరన్ పాడిన గజల్లు 3వ భాగం 9:45కు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10 గంటలకు వినండి జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఇయ్యాల మీరినే కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45గా వస్తుంది. గొడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక వార్తల అనంతరం కలుద్దాం ఏడుంబావుకు అంబటాల సంగతులతో. ట్యూన్ చేసే ఉంచండి మరి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్టంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్టంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్దం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జీ శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అనంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
1: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ది అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ
3: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
1: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట అవతరణ దినోత్సవం సందర్బంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ
4: విద్య, వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయటం. దానికి విద్య, వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
1: వాతావరణం. రాష్టంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్టంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యేషశ్చ ఆతంకవాదం నివారణాయ బహుపక్షీయ ప్రయాసానాం సుదృఢీకరణాయ తథా సంయుక్త రాష్ట్రసంఘస్య సంరచనాంతర్గతం అంతారాష్ట్రీయ ఆతంకవాదస్య విషయే సమగ్ర సమ్మేళనం శీఘ్రమేవ అంతమీకృత్య స్వీకర్తుం ఆహూతవంతౌ. ह्यः नवदिल्ल्याम् उभयोः नेत्रोः मध्ये वार्तायाः अनन्तरं प्रदत्ते संयुक्त वक्तव्ये उभौ पक्षौ संयुक्त राष्ट्रसंघे तथा यूरोपीय संघे च निर्दिष्टानाम् आतंकवादिनाम् आतंकिसंघटनानां च विरुद्धम् अपि च संयुक्त राष्ट्रसंघस्य सुरक्षा परिषद् प्रतिबन्ध समित्याः अन्तर्गतं सूचीबद्धानां सप्तषष्ट्यधिक द्विशतोत्तरैकसहस्रं यावत् आतंकिसंघटनानां विरुद्धं प्रबलं समन्वितं च कार्याचरणाय आग्रहं कृतवन्तौ।
6: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है। इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे।
5: उभौ पक्षौ साइबर सुरक्षायाम् अपि च उदयोन्मुख प्रौद्योगिक्याम् विशेषावधानेन सह रक्षा उद्योगयोः मध्ये सहयोगेन सह रक्षा सुरक्षा सहकारं सुदृढीकरणेऽपि सहमतौ अभवताम्। अस्मिन् सन्दर्भे साइप्रस डिफेंस एंड स्पेस इंडस्ट्रीज क्लस्टर तथा सोसाइटी ऑफ इंडियन डिफेंस मैन्युफैक्चरर्स इत्येतयोः मध्ये संधिपत्रे हस्ताक्षरं जातम्। प्रधानमंत्री श्रीनरेन्द्रमोदी अद्य एकोनविंशतितमे रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु संस्थासु च नवनियुक्तानां यूनां कृते एकपञ्चाशत्सहस्रतोप्यधिकानां नियुक्तिपत्राणां वितरणं वीडियो कॉन्फ्रेंसिंग इति आभासीय माध्यमेन करिष्यति। अमेरिकादेशस्य विदेशसचिवः मार्को रूबियो इत्येषः अद्य भारतस्य चतुर्दिवसीय यात्रायां कोलकातानगरम् आगमिष्यति। इदं तस्य प्रथमं भारत पर्यटनं भविष्यति। कोलकातानगरे प्रवासावधौ श्रीरूबियो वर्येण मदर टेरेसा वर्यायाः समाधिस्थले श्रद्धाञ्जलि अर्पणस्य अपेक्षा अस्ति। सः विक्टोरिया स्मारकमपि द्रष्टुं शक्नोति। पश्चात् अमेरिकादेशस्य विदेशसचिवः नवदिल्ल्यां प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह मेलनं विधास्यति। श्वः श्रीरूबियो राष्ट्रीय राजधान्यां विदेश मन्त्रिणा एस जयशंकरेण सह वार्तालापं करिष्यति। सः अमेरिका देशस्य दूतावासस्य स्वातन्त्र्य दिवसोपलक्षे आयोजिते कार्यक्रमेऽपि भागं ग्रहीष्यति। सोमवासरे श्रीरूबियो वर्यः आगरा जयपुर नगरयोः भ्रमणं करिष्यति। तत्पश्चात् मंगलवासरे भारते आयोजिते क्वाड विदेश मन्त्रिणां सभायां भागं ग्रहीतुं नवदिल्ल्यां प्रत्यागमिष्यति। भारत ऋतु विभागेन अद्य पूर्वीय मध्य प्रदेशे पूर्वीय उत्तर प्रदेशे विदर्भे च तीव्रतर उष्ण तरंगस्य स्थित्यै रक्तवर्णीया संचेतना प्रसारितास्ति। अद्य दिल्ली हरियाणा पंजाब चंडीगढ़ राजस्थान बिहार छत्तीसगढ़ झारखंड ओडिशा इत्येतेषु प्रदेशेषु उष्ण तरंगस्य स्थित्याम् आईएमडी विभागेन नारंगवर्णीया संचेतना प्रदत्तास्ति। तटीये आन्ध्रप्रदेशे तेलंगानायां पश्चिम मध्य प्रदेशे पश्चिम उत्तर प्रदेशे च अद्य दिने तथैव स्थितिः भविष्यति। अद्य दिल्ल्याम् अधिकतमं तापमानं 45 डिग्री सेल्सियस यावत् न्यूनतम तापमानं 27 डिग्री सेल्सियस यावत् भवितुं शक्नोति। अन्त्यक्रीडावार्तायाम् आईपीएल क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलेन हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं 55 धावनांकैः पराजितम्। अद्य सायं 7:30 लखनऊ नगरे पंजाब किंग्स लखनऊ सुपर जायंट्स दलयोः मध्ये क्रीडा भविष्यति। इति वार्ताः।
7: आकाशवाणी మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
8: కొత్త గనులు కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను పట్టించుకోలేదని ఆరోపించారు. నైపుణ్యాభివృద్ది, భాషా శిక్షణ, వృత్తిపరం పరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు జూన్ 10వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్ కామ్ కు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్లు అద్దెకిచ్చినా ఇంట్లో పనిలో పెట్టుకున్నా పూర్తి వివరాలు సేకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాలలోని హమాలీవాడలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేటు పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ మారథాన్ ఫిజికల్ లిటరసీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం యువభారత దేశమని, దేశంలో యువ జనాభా అధికంగా ఉందని తెలిపారు. నో డ్రగ్స్ ఎస్ టు ఎక్సర్సైజ్ నినాదం దిశగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని, ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, అక్రమ రవాణా చేసినా పీడీ యాక్ట్ పెడతామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. భీమారం చెన్నూరు మండల కేంద్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్మే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ 2 వేర్వేరు కేసుల్లో సుమారు 386 కిలోల ప్రభుత్వ నిషేధిత BT3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ వ్యాధి నివారణకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎండాకాలం నుండి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణంలో దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దేవులవాడ గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జూన్ 2న 2వ దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా మత్స్య సంపదను అభివృద్ది చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మేరకు శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం సమీపంలో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. దేశంలో మొదటి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ను గుడిపేటలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. 85 ఎకరాల్లో సుమారు 80 కోట్లకు పైగా నిధులతో ఈ పార్క్ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా జిల్లాలో గుర్తించిన గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ గోదామును జిల్లా సహకార అధికారి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్లోని వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వాటికి కావలసిన నీటి వసతి కల్పించి అడవుల నుంచి గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ జన్నారం డివిజన్ పరిధిలో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేశారు.
7: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజుగర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజుగర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజుగర్ మేళా ఒక ప్రధాన

0: ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపై బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ తెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్పూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలుగా నియమించిన మనీషా హవల్దార్ ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ

0: కార్యక్రమాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకిన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబర్ట్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్కు గాబర్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమాపేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమాపేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్దతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమాపేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇయ్యల్లటి అమ్మటల్ల సంగతులు ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా, అధ్యాపకులు విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగ మధుబాబు సంభాషణలు మూడవ భాగం ప్రసారమవుతాయి. ఇంకా ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద, నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకులు తుమ్మల దేవరావుతో ముచ్చట మూడవ భాగం ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు కెలెనిన్. ఇక సాధికారిక జీవన ప్రయాణం, మునిమడుగుల రాజారావు ప్రసంగం ప్రసారమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి స్వస్తిశ్రీ.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనసుకు హాయిని పంచే ఊపిరి వాద్య సంగీతం కాసేపు విందాం.

నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మనం పంట నాటి వేసిన వెంటనే, లేదంటే పంట మొలకెత్తిన తర్వాత ఒక 10-15 రోజుల నుంచి మనకి ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల సమస్య అనేది మొదలవుతాడు. ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనము ఈ పంటను కాపాడుకోవడానికి ఏదైతే నాటు వేస్తున్నామో, ముఖ్యంగా మనము నారు పెట్టే ముందే, నారును పీకిన తర్వాత చేనులో పెట్టక ముందే ఇమిడాక్లోప్రిడ్ ద్రావణంలో గనక 5 నిమిషాల పాటు ముంచి ఉండాలి. ఈ నారుని వేర్లు తడిచే విధంగా ముంచాలి. ఇమిడాక్లోప్రిడ్ అయితే 2 మిల్లీలీటర్లు, అదేవిధంగా కార్బనేజియం 2 గ్రాములు. ఈ చొప్పున మనం కలిపి ఆ ద్రావణంలో ఈ నారు యొక్క వేర్లు ముంచే విధంగా ఉంచి 5 నిమిషాల పాటు ఉంచి నాటినట్లయితే గనక మనం తొలి దశలో మొదటి 20-25 రోజుల వరకు ఈ చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత మనం ఏంటంటే ఈ పంట ఎదుగుతున్న కొద్దీ ఈ రసం పీల్చే పురుగుల నుంచి మనం పంటను కాపాడుకోవడానికి తక్కువ ఖర్చుతో మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే ఈ యొక్క పసుపు రంగు అట్టాలు, నీలి రంగు అట్టాలు, జిగురు పూసిన అట్టాలు ఉంటాయి, తెలుపు రంగు అట్టాలు, ఈ 3 రంగుల్లో కూడా జిగురు అట్టాలు అనేవి లభిస్తుంటాయి. ఈ యొక్క అట్టాలను గనక మనం ఎకరానికి ఒక 10 నుంచి 15 చొప్పున పెట్టినట్లయితే గనక ఈ రసం పీల్చే పురుగులు ఆకర్షించబడి చనిపోతాయి. అదేవిధంగా దీంట్లో ఈ రసం పీల్చే పురుగులతో పాటు మనకు కాయతోల్చు పురుగులు కూడా, వంకాయలు చూసినా, టమాటాలు చూసినా, మిరపలు చూసినా, ఇట్లా ఈ యొక్క అన్ని పంటల్లో కూడా కాయతోల్చు పురుగుల సమస్య కూడా ఉంటుంది. కాయతోల్చు పురుగులను నివారించడానికి మనం ఏంటంటే ఈ యొక్క లింగాకర్షక బుట్టలు, లింగాకర్షక బుట్టలు అయితే కనుక ఎకరానికి 10 నుంచి 12 చొప్పున అక్కడక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ దురితే ఎక్కువ ఉంటే గనక మనకు క్లోరెంటర్ నిలిప్రోల్ లాంటి మందులను, అదేవిధంగా వేప నూనె 10,000 PPM గాఢత కలిగినటువంటి వేప నూనెను, ఈ విధంగా మందులను మార్చి మార్చి వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కాయతోల్చు పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలు చూసినప్పుడు వీటిలో ఏంటంటే పండు ఈగ సమస్య బాగా ఎక్కువ ఉంటుంది. పండు ఈగ సమస్య వలన కూడా దాదాపు 40-60% దిగుబడులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. పండు ఈగను నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి

0: చిటికీ అయిందంటే ఈ యొక్క లింగాకర్షక బుట్టలే. లింగాకర్షక బుట్టలు కనుక ఎకరానికి 10 నుంచి 15 చొప్పున అమర్చినట్లయితే తీగజాతి కూరగాయల్లో చాలా వరకు మనము ఎఫెక్టివ్ గా ఈ యొక్క పండుగను నివారించుకోవచ్చు.
1: కూరగాయ పంటల్లో సస్యరక్షణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ చెప్పిన యోసం సలహా అది.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: निशुल्क कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: అంబటల్ల సంగతులలో ఇప్పుడు విందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలు మూడవ భాగం. ఇలాంటి అంశంలో టెన్సెస్ ఈ అంశం గురించి నేర్చుకుంటాం. అయితే పోయిన వారం కూడా ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా ఈ కార్యక్రమంలోనే టెన్సెస్ ఈ అంశం గురించే కొంత భాగం నేర్చుకున్నాం. ఇప్పుడు మిగతా భాగం ఇయలటి భాగంలో నేర్చుకుంటున్నాం, వినేద్దాం మరి.
2: గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు లెర్నింగ్ స్కిల్స్ లో రెండో యూనిట్ అయినటువంటి టెన్సెస్ గురించి తెలుసుకుందాము.
2: టెన్సెస్ అంటే ఏమి సార్?
3: ఎ టెన్స్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్ విచ్ షోస్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ ఆర్ ఎ స్టేట్ ఇన్ ఎ సెంటెన్స్. అంటే ఒక వాక్యంలోని పని యొక్క లేదా స్థితి యొక్క కాలాన్ని సూచించే క్రియారూపమే టెన్స్ అనిపించుకుంటది.
2: టెన్సెస్ లో కూడా రకాలున్నాయా? ఉంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి?
3: ఉన్నాయి. టెన్సెస్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మెయిన్ టెన్సెస్, రెండు సబ్ టెన్సెస్. మెయిన్ టెన్సెస్ అంటే ముఖ్య కాలాలు. ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ భూతకాలం, మరియు ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. ఇవి మెయిన్ టెన్సెస్. అయితే ఇవి కేవలము ఆయా సంబంధిత కాలాన్ని మాత్రమే సూచిస్తాయి. కానీ మరి కాలంలోని రకాలను సూచించడానికి ఒక్కొక్క మెయిన్ టెన్స్ మళ్ళీ నాలుగు నాలుగు సబ్ టెన్సెస్గా విభజించబడుతుంది. అవి సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఈ విధంగా మూడు ముఖ్య కాలాలు ఇంటూ నాలుగు అంటే 12 ఉపకాలాలు మొత్తం ఉంటాయి. కాకపోతే ఒక 9-10 ఉపకాలాలను ప్రధానంగా మనం అధ్యయనం చేస్తే సరిపోతుంది.
2: టెన్సెస్ లో మొదటి ముఖ్య కాలం ప్రజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి నాలుగు ఉపకాలాల గురించి తెలుపండి.
3: తప్పకుండా. ప్రజెంట్ టెన్స్ అనే మొదటి ముఖ్య కాలం నాలుగు ఉపకాలాలుగా సబ్ టెన్సెస్ గా విభజించబడుతుంది. అవి ఒకటి సింపుల్ ప్రజెంట్, రెండు ప్రజెంట్ కంటిన్యూస్, మూడు ప్రజెంట్ పర్ఫెక్ట్, నాలుగు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్.
2: ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రజెంట్ ను ఎలాంటి పనులను వ్యక్తీకరించడానికి వాడుతుంటాం?
3: సింపుల్ ప్రజెంట్ ను సాధారణంగా దినచర్యలు, అలవాట్లు, హాబీలు, వృత్తులు మరియు ఇతర సర్వసాధారణమైనటువంటి కార్యక్రమాలు, జగమెరిగిన సత్యాలు ఇట్లాంటి పనులను గురించి చెప్పడానికి గాని రాయడానికి గాని సింపుల్ ప్రజెంట్ ను వాడాలి.
2: సింపుల్ ప్రజెంట్ లో పాజిటివ్ సెంటెన్స్ ను తయారు చేయడానికి ఎలాంటి సూత్రాన్ని పాటిస్తాం?
3: అఫర్మేటివ్ లేదా పాజిటివ్ సెంటెన్స్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫాలోయింగ్ ఏ ఫార్ములా, దట్ ఈస్ ఎస్ ప్లస్ V1 ప్లస్ P. అంటే ఎస్ అంటే సబ్జెక్టు భాగము, కర్త భాగము. అంటే వాక్యంలో ఎవరిని గురించి లేదా దేనిని గురించి లేదా వేటిని గురించి అయితే చెప్తామో అది సబ్జెక్ట్ అనిపించుకుంటుంది. తర్వాత V1 అంటే ఫస్ట్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. మనం క్రిందటి యూనిట్ లో తెలుసుకున్నాము ప్రతి వర్బ్కు కూడా మూడు మూల రూపాలుంటాయి. గో, వెంట్, గాన్, రైట్, రోట్, రిటర్న్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. అంటే వీటిల్లో మొదటి మూల రూపాన్ని అంటే V1 ఫస్ట్ రూట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ను వాడాలి. తర్వాత P అంటే ప్రెడికేట్ భాగం. అంటే ఈ సబ్జెక్టు ప్లస్ V1 పోగా మిగిలిన భాగాన్ని ప్రెడికేట్ అంటారు. ఈ ప్రెడికేట్ను మన అవసరాలను బట్టి నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరొక చిన్న విషయం గమనించాలి ఏంటంటే V1 కు S గాని ES గాని IES గాని చేర్చాలి. ఎప్పుడు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్తో వాక్యాలను చేసినప్పుడు మొదటి క్రియామూల రూపానికి అవసరాన్ని బట్టి ఎస్ను గాని ఈఎస్ను గాని ఒక్కొక్కప్పుడు ఐఈఎస్ను గాని చేర్చాలి. అంటే మరి థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్ అంటే తృతీయ విభక్తి ఏకవచనాలు. అంటే ఇక్కడ మరి ఒక విషయం చెప్పాలి. ఇంగ్లీష్లో 3 persons and 2 numbers ఉంటాయి. 3 విభక్తులు 2 వచనాలు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవి 3 persons. తర్వాత వచనాలంటే నంబర్స్, సింగులర్ నంబర్ ఏకవచనం, ప్లూరల్ నంబర్ బహువచనం. అయితే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్ ప్రథమా విభక్తి ఏకవచనంలో ఐ, నేను. ప్లూరల్ నంబర్ బహువచనంలో వి, మనము, మేము. సెకండ్ పర్సన్ సింగులర్ నంబర్లో యు, నీవు. ప్లూరల్ నంబర్లో కూడా యు, మీరు. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్కి వచ్చేసరికి హీ, షీ, ఇట్, అతడు, ఆమె, అది లేదా ఇది. మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ నంబర్ అంటే మళ్ళీ దే, వారు లేదా అవి. అయితే ఇప్పుడు ఒక చిన్న వర్బు తీసుకొని మనము ప్రతిక్షేపణ చేద్దాము. గో అనే వర్బుని తీసుకుందాము. ఐ గో, వి గో, యు గో, యు గో. హీ, షీ, ఇట్కి వచ్చేసరికి ఏం చేయాలి? హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే మరి ఈ మూడింటికి కలిపి థర్డ్ పర్సన్ ప్లూరల్ నంబర్కి వచ్చేసరికి దే గో ఏమల్లా. ఎస్ సిస్టమ్ అనేది ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్కే ఉంటుంది. ఓకేనా?
2: ఓకే సార్. సింపుల్ ప్రజెంట్కు కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పండి.
3: ఓకే, ఇప్పుడు ఎస్ ప్లస్ వి వన్ ప్లస్ పి అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే నువ్వు సెకండ్ పర్సన్లో సింగులర్ నంబర్కు వస్తావు. అంటే యు గో టు కాలేజ్ డైలీ. యు అంటే సబ్జెక్టు, గో వెంటగానలో గో వచ్చింది కదా, వి వన్ కదా. మరి మిగిలిన భాగం ఏంటి? టు కాలేజ్ డైలీ అనేది ప్రెడికేట్, నీవు ప్రతిరోజు కాలేజీకి వెళుతావు. ఓకేనా? హీ రిపేర్ అంటే ఏం కలపాలి? రిపేర్స్ కంప్యూటర్స్ ఇన్ ఏ షాప్, అది ప్రెడికేట్. అంటే హీ రిపేర్ అనొద్దు, ఏమనాలి? హీ రిపేర్స్ కంప్యూటర్స్ ఇన్ ఏ షాప్, అతడు ఒక షాప్లో కంప్యూటర్స్ రిపేర్ చేస్తాడు, అది అతని ప్రొఫెషన్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడే ఎస్ సిస్టమ్ అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకేనా?
2: ఓకే సార్. సింపుల్ ప్రజెంట్ లో వ్యతిరేక వాక్యం నెగిటివ్ సెంటెన్స్ ను ఏ విధంగా తయారు చేస్తాం?
3: ఓకే, ఈ వ్యతిరేక వాక్యాన్ని తయారు చేయడానికి సూత్రం ఏంటంటే ఎస్ ప్లస్ డు నాట్ బై డజ్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ పి. ఎస్ కర్త భాగం తెలుసు నీకు.
2: ఓకే.
3: రెండో భాగం ఏంటి? డు నాట్ అన్నా డజ్ నాట్ అన్నా. అంటే డు నాట్ కు షార్ట్ ఫామ్ డోంట్ వాడవచ్చు, డజ్ నాట్ కు షార్ట్ ఫామ్ డజెంట్ వాడవచ్చు. అంటే షార్ట్ ఫామ్స్ అన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో వాడాలి, ఫుల్ ఫామ్స్ రిటన్ ఇంగ్లీష్లో వాడాలి. ఓకే, ఎస్ తర్వాత ఏంటి? డు నాట్ లేదా డజ్ నాట్. అంటే డు నాట్ ను ఐ, వి, యు, దేలకు వాడాలి, డజ్ నాట్ ను హీ, షీ, ఇట్లకు వాడాలి. తర్వాత ప్లస్ వి వన్. వి వన్ కి ఇక్కడ ఎస్ అదనంగా ఎస్, ఈఎస్, ఐఎస్ చేర్చొద్దు. తర్వాత లాస్ట్ భాగము ప్రెడికేట్, అంతేనా? నెగేటివ్ సూత్రం అర్థమైనట్టే కదా.
2: ఓకే సార్.
3: ఇప్పుడు మరి నెగేటివ్ సెంటెన్స్ కు ఎగ్జాంపుల్స్ తీసుకుందామా?
2: ఓకే.
3: ఇంతకు ముందు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ నే మనం నెగేటివ్ లోనికి మార్చేద్దాం. ఇప్పుడు అక్కడ యు గో టు కాలేజ్ డైలీ అన్నాం, అది పాజిటివ్ కదా. ఇక్కడ నెగేటివ్ అంటే యు డు నాట్, ఎందుకంటే ఐ, వి, యు దేలకు డు నాట్ కదా. యు డు నాట్ గో టు కాలేజ్ డైలీ లేదా యు డోంట్ గో టు కాలేజ్ డైలీ అంటే నీవు ప్రతిరోజు కాలేజీకి వెళ్ళవు, అంతేనా? అలాగే మరి ఇంతకుముందు హీ రిపేర్స్ కంప్యూటర్స్ ఇన్ ఏ షాప్ అనుకున్నాం కదా, కానీ ఇక్కడ ఏమనాలా? హీ డజ్ నాట్ రిపేర్ లేదా డజెంట్ రిపేర్. ఎస్ రాదు మళ్ళీ, అంతేనా? హీ డజ్ నాట్ రిపేర్ కంప్యూటర్స్ ఇన్ ఏ షాప్ లేదా హీ డజెంట్ రిపేర్ కంప్యూటర్స్ ఇన్ ఏ షాప్. ఓకే.

0: ఓకే సార్. సింపుల్ ప్రజెంట్ లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ ప్రశ్నార్థక వాక్యాన్ని ఏ సూత్రం ప్రకారం నిర్మించాలి?
1: ఇంటరోగేటివ్ సూత్రం ఏంటంటే డూ బై డస్ ప్లస్ ఎస్ ప్లస్ V1 ప్లస్ P విత్ క్వశ్చన్ మార్క్. డూ యూ గో టు కాలేజ్ డైలీ, ప్రతిరోజు నీవు కాలేజీకి వెళుతావా? డజ్ హీ రిపేర్ కంప్యూటర్స్ ఇన్ ఏ షాప్, అతడు ప్రతిరోజు షాపులో కంప్యూటర్స్ రిపేర్ చేస్తాడా? ఇవి సింపుల్ ప్రజెంట్ ఇంటరోగేటివ్ ఎగ్జాంపుల్స్. సింపుల్ ప్రజెంట్ ఇంటరోగేటివ్లో మాత్రం V1కు SESIES చేర్చకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే
0: ఓకే సార్. సార్, ప్రజెంట్ టెన్స్లో రెండవ ఉపకాలం ప్రజెంట్ కంటిన్యూస్ గురించి వివరించండి.
1: ప్రజెంట్ కంటిన్యూస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రజెంట్. ప్రస్తుత కాలంలో జరుగుతున్న పనులను గురించి చెప్పడానికి లేదా రాయడానికి ఈ టెన్స్ వాడాలి.
0: ఈ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్ తయారు చేయడానికి ఏ సూత్రాన్ని వాడతాం?
1: ఎస్ ప్లస్ యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ P. యామ్ను ఐకి, ఆర్ను VU దేలకు, ఈజ్ను హీషీట్లకు వాడాలి. తర్వాత మొదటి క్రియామూల రూపానికి ఇంగ్ కలపాలి, అంటే గో గోయింగ్, రైట్ రైటింగ్, స్పీక్ స్పీకింగ్, డ్రింక్ డ్రింకింగ్, సింగ్ సింగింగ్ ఎట్సెట్రా.
0: ఇదే టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ కు ఏ సూత్రాన్ని వాడతాం?
1: నెగిటివ్ సెంటెన్స్ కు ఎస్ ప్లస్ యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ప్రెడికేట్ ఇది వాడాలి. అలాగే మరి ఇంటర్రోగేటివ్కి అయితేనేమో యామ్ బై ఆర్ బై ఈజ్ ప్లస్ ఎస్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ P విత్ క్వశ్చన్ మార్క్ వాడాలి. అయితే మూడింటికి కలిపి ఉదాహరణలు తీసుకుందాము. పాజిటివ్ సెంటెన్స్కి వస్తే యు ఆర్ రైటింగ్ నోట్స్ నౌ, నీవు ఇప్పుడు నోట్స్ రాయచున్నావు. ఇట్ ఈజ్ రైనింగ్, వర్షము కురుగుచున్నది. నెగేటివ్కి వస్తే యు ఆర్ నాట్ రైటింగ్ నోట్స్ నౌ, లేదా యు ఆరెంట్ రైటింగ్ నోట్స్ నౌ, నువ్వు ఇప్పుడు నోట్స్ రాయడం లేదు. ఇట్ ఈజ్ నాట్ రైనింగ్, లేదా ఇట్ ఈజ్ ఇన్ రైనింగ్, వర్షం కురవడం లేదు. ఇంటర్రోగేటివ్ ఎగ్జాంపుల్స్కి వస్తే ఆర్ యు రైటింగ్ నోట్స్ నౌ, నీవు ఇప్పుడు నోట్స్ రాయచున్నావా. ఈజ్ ఇట్ రైనింగ్, వర్షము కురియుచున్నదా. ఇలా మనం చెప్పుకోవచ్చు ప్రజెంట్ కంటిన్యూస్. ఓకేనా?
0: ఓకే సార్. ప్రజెంట్ టెన్స్ లో మూడవ ఉపకాలం ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుపండి.
1: ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద కంప్లీటెడ్ యాక్షన్స్ విదౌట్ మెన్షనింగ్ ద టైం. స్పెసిఫిక్ టైం తెలపకుండా పూర్తయిన పనులను గురించి మనం తెలియజేయవచ్చు.
0: సార్, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో పాజిటివ్ సెంటెన్స్ కు వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది?
1: ఎస్ ప్లస్ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ P. హ్యావ్ను IVU దేలకు వాడాలి, హ్యాజ్ను హీషీ ఇట్లకు వాడాలి. తర్వాత V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, క్రియ యొక్క మూడో మూల రూపం వాడాల్సి ఉంటుంది. ఇది పాజిటివ్ ఫార్ములా. ఎగ్జాంపుల్స్: హీ హ్యాజ్ పాస్డ్ డిగ్రీ, అతడు డిగ్రీ పాస్ అయి ఉన్నాడు. దే హ్యావ్ గాన్ టు ఢిల్లీ, వారు ఢిల్లీ వెళ్ళి ఉన్నారు. అంటే పనులు జరిగిన టైం అనేది మనం మెన్షన్ చేయడం లేదు, కానీ పనులు జరిగినవి అని తెలుపుతున్నాము. ఇది పాజిటివ్ ప్రజెంట్ పర్ఫెక్ట్.
0: సార్, అదే విధంగా నెగిటివ్ సెంటెన్స్ లో ఏ విధంగా ఉంటుంది?
1: ఓకే. ఎస్ ప్లస్ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ P. హ్యావ్ నాట్కు షార్ట్ ఫామ్ హ్యావెంట్, హ్యాజ్ నాట్కు షార్ట్ ఫామ్ హ్యాజెంట్ ఉపయోగించవచ్చు. ఉదాహరణలకు హీ హ్యాజ్ నాట్ పాస్డ్ డిగ్రీ, అతడు డిగ్రీ పాస్ అయి ఉండలేదు. దే హ్యావ్ నాట్ గాన్ టు ఢిల్లీ, వారు ఢిల్లీ వెళ్ళి ఉండలేదు. ఓకేనా?
0: ఓకే సార్. ఇంటరోగేటివ్ సెంటెన్స్ లో వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది?
1: హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ ఎస్ ప్లస్ V3 ప్లస్ P విత్ క్వశ్చన్ మార్క్, అంటే హ్యాజ్ హీ పాస్డ్ డిగ్రీ, అతడు డిగ్రీ పాస్ అయి ఉన్నాడా. హ్యావ్ దే గాన్ టు ఢిల్లీ, వారు ఢిల్లీ వెళ్ళి ఉన్నారా. ఓకేనా?
0: ఓకే సార్. ప్రజెంట్ టెన్స్ లో నాలుగవ ఉపకాలం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుపండి.
1: ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ను గతంలో ఒక ఖచ్చితమైన లేదా ఖచ్చితము కానటువంటి కాలం వద్ద ప్రారంభమై పూర్తి కాకుండా ఇంకా ఇప్పటికీ జరుగుతున్న పనులను గురించి చెప్పడానికి లేదా రాయడానికి ఈ టెన్స్ ఉపయోగించాలి.
0: ఈ టెన్స్ లో వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది?
1: ఎస్ ప్లస్ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ పి. ఇది అఫర్మేటివ్ ఫార్ములా. ఎగ్జాంపుల్స్: ఐ హ్యావ్ బీన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద లాస్ట్ 20 minutes. He has been working in this bank since 2010. ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కు ఎగ్జాంపుల్స్. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఫర్ లేదా సిన్స్ ప్లస్ టైం ఫ్యాక్టర్ వాడాలి. ఫర్ అనేదాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటే ఖచ్చితము కాని కాలానికి, సిన్స్ అనేదాన్ని ఖచ్చితమైన కాలం అంటే పాయింట్ ఆఫ్ టైం అంటారు. అంటే ప్రెడికేట్ భాగంలో ఒక ఖచ్చితమైన కాలము లేదా ఖచ్చితము కాని కాలం ఉంటుంది. వాటికి ఖచ్చితము కాని కాలం అయితే ఫర్, ఖచ్చితమైన కాలం అయితే సిన్స్ అనే పదాలను ఉపయోగించాలి.
2: ఇప్పటిదాకా విన్నాం అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణాది మూడో భాగంలో విన్నాం. టెన్సెస్ వచ్చేవారం ఇదే కార్యక్రమంలో మరో అంశం మీకోసం సిద్ధంగా ఉంటుంది.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. భారతదేశానికి చెందిన పర్వతారోహకురాలు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది బచేంద్రి పాల్. ఇలా తన పుట్టినరోజు ఉత్తరకాశీలోని అతి చిన్న గ్రామంలో 1954లో ఆమె జన్మించింది. చిన్నతనం నుంచే ధైర్యం గల అమ్మాయిగా గుర్తింపును సాధించింది. ఇక బచేంద్రి పాల్ కుటుంబంలో 13 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు చదువు మానేసి ఇంటి పనుల్లో తల్లికి తోడుగా ఉండేవాళ్ళు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. చదువుపై ఆమెకున్న శ్రద్ధను గమనించిన తల్లిదండ్రులు బంధువులు ప్రోత్సహించడంతో ఎంఏ పూర్తి చేయగలిగింది. ఇక ఆ తర్వాత పర్వతారోహణపై ఆసక్తి కనబరిచింది. నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్లో చేరి ఎన్ఐఎంను పూర్తి చేసింది. 1982లో 21,900 అడుగుల ఎత్తు ఉన్న గంగోత్రి, 1991లో 19,091 అడుగుల ఎత్తున్న రుద్రగిరిని అధిరోహించింది. భారత్ నుంచి ఎవరెస్ట్ పర్వతారోహణకు బయలుదేరిన 4వ బృందం మౌంట్ ఎవరెస్ట్ 84లో ఆమె చేరింది. ఈ బృందంలో 4 మహిళల్లో ఆమె ఒక్కతే. వారి పర్వతారోహణకు ప్రారంభంలోనే మంచు తుఫానులో బచేంద్రి పాల్ పూర్తిగా చిక్కుకొనిపోయింది. తుఫాను కారణంగా విరిగిపడిన పెద్ద మంచు పిల్లల మధ్య చిక్కిన ఆమెను తోటి పర్వతారోహకులు అతి కష్టంపై బయటకు తీసిండ్రు. ఈ సంఘటనకు భయపడిన 3 మహిళలు తమ ప్రయత్నాన్ని విరమించుకొని మౌంట్ ఎవరెస్ట్ 84 నుంచి బయదొలిగిండ్రు. బచేంద్రి పాల్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపించింది. ఆమెలోని ధైర్యం పట్టుదల కారణంగా 1984 సంవత్సరం మే నెల 23న మధ్యాహ్నం 1:07 ఆమె ఎవరెస్ట్ పర్వతాగ్రహాన్ని చేరుకుంది. 29,084 అడుగుల ఎత్తున్న మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారత మహిళగా, ప్రపంచంలోని 5వ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సాధించింది. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంబటాళ్ళ సంగతులు ఇవి. ఇప్పుడు విందాం ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద. నిర్మల్కు చెందిన

0: రచయిత పరిశోధకులు తుమ్మల దేవరావుతో ముచ్చట మూడవ భాగం ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు కేలేనిన్.
1: నమస్కారం దేవరావు గారు.
2: నమస్కారం సార్.
1: అయితే ఇప్పుడు నిర్మల్ ప్రాంతంలో అనేక ప్రాచీన కట్టడాలు, కోటలు, ఇంకా ఎన్నో నిర్మాణాలు ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని చెక్కు చెదరకుండా ఉండి గతించిన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అట్లాంటి ప్రాచీన కట్టడాలు కూడా కొన్ని మీ పరిశోధనలో వెలుగు చూసినాయి. ఆ కోటలు, కట్టడాలకు సంబంధించి అవి వేటి చరిత్రను ప్రతిబింబిస్తున్నాయి, అంటే అవి ఏ కాలానికి సంబంధించినవి, అది ప్రతిబింబిస్తున్న చరిత్ర ఏమి, దానికి సంబంధించిన వివరాన్ని పంచుకుంటారు.
2: ఇప్పటికీ చాలా గ్రామంలో కొన్ని కోటల్ని మనం చూడగలిగినాము. ప్రధానంగా శాతవాహనుల కాలంలో మట్టి కోటల నిర్మాణం ఉండేది. వాళ్ళప్పటికి రాతితో కోటలు నిర్మాణం చేసినట్లు తెలియదు. సో మట్టి కోటలను ఈ ప్రాంతంలో టెంబరేని అనే గ్రామంలో విపరీతమైనటువంటి మట్టి కోటలను చూడగలిగినాం. అవన్నీ కూడా ఇప్పుడు కలగర్భంలో కలిసిపోయినాయి, గాని వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. దిలారుపూర్ లో కూడా శాతవాహనుల కాలం నాటి మట్టి కోటలు ఉన్నాయి. ఈ విధంగా ఇటు వెళ్తే బాదన్కుర్తిలో శాతవాహనుల కాలం నాటి మట్టి కోటలున్నాయి. దాని తర్వాత అటువైతే మురిమడుగులో శాతవాహనుల కాలం నాటి మట్టి కోటలున్నాయి. కోటలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ కోటలకు వాడినటువంటి మట్టి గాని, తర్వాత శాతవాహనులో చివరి రాజులు మట్టి కోటల్ని ఇటుకల కోటలుగా మార్చుకున్నారు. శాతవాహనుల కాలంలో ఇటుకలు, చాలా పెద్ద సైజు ఇటుకల్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. ఆ కోటలకు ఇటుకలతో పునరుద్ధరించుకున్నారు. సో అట్లాంటి ఇటుకలతో కూడుకున్నటువంటి కోటలు ఉన్నటువంటి వాటిని కూడా చాలా ప్రాంతాలు మేము ఐడెంటిఫై చేసినాము. ఆ ఇటుకలు ఇప్పటికీ ఉన్నాయి. వాటి శాతవాహనుల కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఇటుకల సైజుకు సరిగ్గా సరిపోయే ఇటుకలు మన కోటిలింగాలో గాని, పెద్దబంకూరులో గాని, లేకపోతే అనేక ప్రాంతాల్లో బౌద్ధ స్తూపాలకు ఉపయోగించే ఏవైతే ఇటుకలున్నాయో వాటి యొక్క సైజు ఎంతైతే ఉందో అంతే సైజులో కలిగినటువంటి ఇటుకలతో నిర్మాణం చేసినటువంటి కోటలు మేము గుర్తించినాము. అట్లాంటి మనకి దిలవారుపూర్లో ఉన్నాయి, టెంబరేనిలో ఉన్నాయి, బాసర్లో ఉన్నాయి, అదేవిధంగా మురిమడుగులో ఉన్నాయి. చాలా ప్రాంతాలలో శాతవాహనుల కాలం నాటి కోటలు ఉన్నాయి. తర్వాత మనకి కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినటువంటి కొన్ని కోటలున్నాయి. కాకతీయులు వాళ్ళు ప్రధానంగా ఇక్కడ కోటలు నిర్మాణం చేసి పరిపాలించలేదు, గాని కాకతీయుల కాలంలో వారి సామంతులు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. మనకు ప్రధానంగా నిర్మల్ని పరిపాలించినటువంటి పద్మనాయక వెల్మలు, నిర్మల్ని పరిపాలించినటువంటి నిజాములు, మనకు 7వ నిజాం వరకు, మొదటి నిజాం నుంచి 7వ నిజాం వరకు వాళ్ళు కూడా కోటలు నిర్మాణం చేసుకుని వాటి పటిష్టంగా మార్చుకున్నారు. అట్లాంటి కోటలు నిర్మల్లో అనేకం ఉన్నాయి. ఒక నిర్మల్లోనే బత్తీస్గఢ్ అని, శ్యామ్గఢ్ అని, బసేరఫోర్ట్ అని, కిల్లాగుట్ట అని అనేకమైనటువంటి కోటలున్నాయి. అవన్నీ కూడా చాలా ప్లానడ్గా నిర్మాణం చేసుకున్నటువంటి కోటలు. ఇక గ్రామాలలో పోతే చిట్యాల్లో అద్భుతమైనటువంటి కోట ఉండేది. అది కొంతకాలం క్రింద దాని వాటిని డిస్మెటల్ చేసినారు గ్రామస్తులు. అదే మాధాపూర్ లో కోట ఉంది, గడిచందలో కోట ఉంది, బీరవెల్లిలో కోట ఉంది, అనేక గ్రామాలలో కోటలున్నాయి. చాలా కోటలు ఇప్పటికి కూడా అవి చాలా అద్భుతంగా పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం ఒకవేళ వీటిని, ఇది మా హెరిటేజీ, ఇది మా వారసత్వ సంపద, వీటిని కాపాడుకొని చిన్న చిన్న మరమ్మతులు చేసుకుని వాటిని మనం భావితరాల వాళ్ళకి చెప్పాలన్నట్లుగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్రను మనం ముందు తరాలకు చూపగలుగుతాము, అందించగలుగుతాము. అట్లాంటి హెరిటేజ్ ఈ జిల్లాలో చాలా ఉన్నాయి.
1: అంటే ఈ ప్రాచీన కట్టడాలు అనేటువంటివి గతించిన చరిత్రకు సాక్ష్యంగానే కాకుండా నాటి కళా నైపుణ్యము, వాళ్ల నిర్మాణ కౌశల్యాన్ని కూడా ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఈ కట్టడాలు, శాసనాలు, ఆనవాలు వీటికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక చివరిగా సంస్కృతి, నాగరికత విషయానికి వస్తున్నట్లేదు. ప్రధాన నాగరికతలన్నీ కూడా నదీ తీరంలోనే పరిడవిల్లినై వెళ్లి వేసినాయి అని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా మన ఈ గోదావరి తీరంలో ఇక్కడి నాగరికత, అట్లాగే ఇక్కడి ఈ ప్రాంత సంస్కృతి, ఏ రకమైన సంస్కృతి, నాగరికతలు ఇక్కడ పరిడవిల్లినై, వాటికి సంబంధించి చెప్తారు.
2: తప్పనిసరిగా, ఎందుకంటే నేను ఒకసారి వరి నాట్లు వేసుకునేటటువంటి సందర్భంలో వెంగవపేట గ్రామానికి చెందినటువంటి స్త్రీలు వరి నాట్లు వేస్తున్నారు. నేను ఆ దృశ్యం చూడటానికి వెళ్లి అక్కడే ఒడ్డు మీద కూర్చొని, అయ్యో మీరు ఊరికే నాట్లు వేస్తున్నారు, పని పాట రెండు ఉండాలి కదా, పని ఉంది పాట ఎందుకు లేదని అడిగినప్పుడు వాళ్ళప్పుడు పాటలు మొదలుపెట్టినారు. అందులో ఒక పాడినటువంటి పాట ఈ ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే పాట, అన్ని సత్యాల కన్నా గంగ సత్యమే అన్నది. అన్ని సత్యమే, భూమి సత్యం, నీరు సత్యం, పంటల సత్యం, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికన్నా గొప్ప సత్యం ఏంటిదంటే గంగ. గంగ అంటే నీరు. నీరున్న చోటనే జీవం ఉంటుంది, నీరున్న చోటనే నాగరికత ఉంటుంది, నీరున్నప్పుడే ఈ పట్టణాలు వెలుస్తాయి, నీరున్నప్పుడే వ్యవసాయం ఉంటుంది, నీరున్న చోటనే మానవులు ఉంటారు, సకల ప్రాణులుంటాయి అనే ఒక అంతిమ సత్యం, అన్ని సత్యాల కన్నా గంగ సత్యమే అనేటువంటి ఆ పాటలో పదప్రయోగం చేసినప్పుడు నాకు ఎంత గొప్ప ఫిలాసఫీ అనిపించింది. సో అన్ని సత్యాల కన్నా గంగ సత్యం, గంగ నీరు అది గోదావరి నీరు. నాసిక్ త్రయంబకంలో పుట్టినటువంటి గోదావరి అంతర్వేది వరకు ప్రవహించి అద్భుతమైనటువంటి నాగరికతను సృష్టించింది. సో ఇక్కడ నిర్మల్ జిల్లాలో బాసర్లో ప్రవేశించినటువంటి గోదావరి ఈ ప్రవహిస్తున్నంత మేర గోదావరి నది చుట్టూ రెండు వైపుల కూడా గొప్ప నాగరికతను, గొప్ప చరిత్రను, గొప్ప సంస్కృతిని మనకు అందించింది. ఉదాహరణకి SRSP ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు అక్కడ గ్రామాల్ని తరలించే క్రమంలో అక్కడున్నటువంటి కొన్ని శిస్త్ సమాధులు, అంటే ఆదిమానవుడు కాలంకి సంబంధించినటువంటి సుమారుగా 7-8 వేల సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులు నిర్మాణం చేసుకున్నటువంటి సమాధులు వెలుగులోకి వచ్చినాయి. ఆ సమాధుల్ని తవ్వేసినప్పుడు అందులో వాళ్ళు రాతి దువ్వెనను ఒకటి కనుక, రాతి దువ్వెన అంటే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక దువ్వెన రాతితో కూడుకున్నటువంటి దువ్వెన బయటకు వచ్చిందంటే అది ఈ ప్రాంతంలో వచ్చింది. అట్లా అనేకమైనటువంటి వస్తువులు వాళ్ళ సమాధుల్లో పెట్టుకు, ఒక మనిషి మరణించినప్పుడు అతను వాడినటువంటి వస్తువులు అన్ని కూడా సమాధుల్లో పెట్టేసి పూజ చేయడం అనేది అన్ని మతాల్లో ఉన్నది, అన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ పురాతనమైనటువంటి ఈ శిస్తు సమాధులు ఈ ప్రాంతంలో వెలుగులోకి వచ్చినాయి. చాలా ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్నాయి, అక్కడే ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ దువ్వెన లాంటి ఒక అరుదైన అలంకారానికి సంబంధించినటువంటి వస్తువు రావడం, అదేవిధంగా మెడలో వేసుకునే ఆభరణాలు, మట్టి ఆభరణాలు, క్లే మట్టితో తయారు చేసినటువంటి ఆభరణాలు బయటకు రావడం అనేది మనకు SRSP ముంపు గ్రామంలో బయటకు వచ్చింది. ఇట్లా చూస్తే ప్రజలు పాడి పంటలను డెవలప్ చేసుకుంటూ, పంటల సంస్కృతిని అభివృద్ధి పరుచుకుంటూ అద్భుతమైనటువంటి నాగరికతను కూడా వాళ్ళు డెవలప్ చేసినారనడానికి మనకు చిహ్నం. ఈ ప్రాంతంలో ప్రజలు వాడే కొన్ని ఇళ్లలో వాడే వస్తువులు, కాగులు గాని, లేకపోతే ఇంట్లో అలంకరణకు వాడుకునేటటువంటి వస్తువులు గాని, లేకపోతే వాళ్ళు వంటలకు ఉపయోగించుకునేటువంటి వస్తువులు గాని చాలా భిన్నంగా ఉంటాయి. అవన్నీ అంటే వేరే ప్రాంతాల కన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి. సో ఇట్లా భిన్నంగా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడి ప్రజలు చాలా సివిలైజ్డ్ అయినటువంటి ప్రజలు, చాలా గొప్ప నాగరికతను క్రియేట్ చేసినారని అనిపిస్తుంది. సో అట్లా గోదావరి ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నారు, అనేకమైనటువంటి పంటలు పండించుకున్నారు, భాషల్ని డెవలప్ చేసుకున్నారు, సంస్కృతిని డెవలప్ చేసుకున్నారు, ఆచార వ్యవహారాలను డెవలప్ చేసుకున్నారు, కట్టు బొట్టు వేషాధారణ అన్నింటిలో కూడా తమదైనటువంటి అస్తిత్వాన్ని ఈ ప్రాంతం వల్ల నిలుపుకున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ మీ పరిశోధనల ఫలితంగా ఈ ప్రాంతంలో భాష, నాగరికత, సంస్కృతి, అట్లాగే ఇక్కడ పరిడవిల్లిన జైన బౌద్ధం లాంటి మతాలకు సంబంధించి గాని, ఇక్కడ ఏలుబడిలో ఉన్న రాజవంశాలను గురించి గాని, నాటి సంస్కృతులను గురించి చక్కగానే వివరించారు. అయితే ఇప్పుడు మీరు వెలికి తీస్తున్న ఈ చరిత్రను నిక్షిప్తం చేసి భావితరాలకు అందించడం గాని, మీరు వెలుగులోకి తెస్తున్న చరిత్రను భద్రపరచడం గాని, భావితరాలకు ఒక పుస్తక రూపంలో గాని, ఇంకా ఏదైనా ఒక రూపంలో వారికి అందించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా?
2: తప్పకుండా. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి పరిశోధనను తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది. టూరిజం డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో నాకు ఒక పురస్కారాన్ని అందజేసినారు, రవీంద్ర భారతి వేదికగా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక 15-16 మందిని ఎంపిక చేసినారు, వీళ్ళు ఆయా ప్రాంతాల్లో విస్తారంగా పరిశోధన చేస్తున్నారని వాళ్ళు గుర్తించినారు. సో ప్రభుత్వం మేము చేస్తున్న కృషిని గుర్తించింది. ఈ క్రమంలో నేను తిరిగాడినటువంటి ప్రాంతాలు, అక్కడ లభించినటువంటి చరిత్ర, అక్కడ ప్రాంతం వాళ్ళు సృష్టించుకున్నటువంటి నాగరికత, అక్కడ ఉన్నటువంటి ఆలయాలు, అక్కడ ఉన్నటువంటి శిల్పాలు, అక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో గతంలో ఇదివరకే నేను చెప్పాను, 2003లోనే ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ ప్రోద్బలంతో నేను నిర్మల్ కథలు రాసినాను. అప్పటి నుంచి మొదలైనటువంటి నా ప్రస్థానం ఇవాళ 2023, దాదాపు 20 సంవత్సరాలుగా ఈ చరిత్రతో నేను అనుబంధం కొనసాగిస్తా ఉన్నాను. కాబట్టి ఇదంతా కూడా పుస్తక రూపంలో తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంటే మనం చేస్తున్నటువంటి కృషిని ఎవరు పట్టించుకోరు అనేటువంటిది నాకు కొంతకాలంగా ఉండేది. గత సంవత్సరం ప్రభుత్వం వారు పిలిచి నాకు అవార్డు ఇచ్చినప్పుడు నేను ఎవరిని సంప్రదించకున్నా, ఎవరికి చెప్పుకోకపోయినా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్మల్లో ఒక ఆయన చేస్తా ఉన్నాడు, ఆయనను పిలిపించాలి, ఆయన చాలా కనుక్కుంటున్నాడు అని వాళ్ళు గుర్తించి నన్ను పిలవడం, నాకు రవీంద్ర భారతిలో మంత్రులు అధికార బృందంతో సన్మానం చేయడం అనేది, అప్పుడు నాకు అనిపించింది లోకం మనం చేసే పనిని గమనిస్తుంది, చూస్తుంది, వాళ్ళు తీర్పులు ఇస్తారు, నిర్ణయాలు ప్రకటిస్తారు, ప్రశంసిస్తారు అనేది నాకు ఒక అవగాహన వచ్చింది. దానికి తారకణంగా నాకు ఒక డాక్టర్ దంపతులు కలిసి, మీరు చాలా ప్రాంతాలు తిరుగుతారు కదా, మమ్మల్ని తీసుకెళ్లరా, మాకు చాలా ఇంట్రెస్టే, మాకు ఈ లైఫ్ కన్నా అది చాలా బాగా అనిపిస్తుంది, మీరు ఎట్లా తిరుగుతారు, ఏ సమయంలో తిరుగుతారు, మీరు ఎక్కడన్నా కొత్త

0: వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి అని అంటూనే మీరు వాటన్నింటినీ కూడా రికార్డు చేస్తున్నారా, పుస్తక రూపంలో ఎందుకు వెలువరిస్తారు అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అంటే సమాజం మనల్ని గమనిస్తా ఉంది, మనం చేసే పనుల్ని వాళ్ళు చూస్తున్నారు, ప్రోత్సహిస్తారు అనేటువంటి ఆలోచన నాకు బలంగా కలిగింది. అంతేకాకుండా నేను 1000 పేజీలతోటి పుస్తకం వెలువరిస్తాను అని అంటే వాళ్ళు చక్కని సూచన చేసినారు, 1000 పేజీలొద్దు, Volume 1, Volume 2, Volume 3 తీయండి. ఒకేసారి 1000 పేజీలు తీసేదానికన్నా 200-300 పేజీలతో ఒక పుస్తకం వేసుకుంటే అది చాలా చదువులకు కూడా ఈజీగా ఉంటుంది. పెద్ద పుస్తకం వేస్తే ఇంట్లో ఎక్కడో గూట్లు పెట్టేస్తారు దాని తీయరిగా. ఎప్పుడు డిక్షనరీలు ఎప్పుడైతే 5-6 నెలలకు ఒకసారి తీస్తామో
1: అని
0: అట్లాగే అంటే నాకు చాలా మంచి అనిపించింది. అంటే మీరన్నట్లు ఖచ్చితంగా అతి త్వరలో నేను సేకరించినటువంటి చారిత్రక సమాచారాన్ని అంతా కూడా కథనాల రూపంలో, వ్యాసాల రూపంలో ఈ సమాజానికి అందించే ప్రయత్నం చేస్తాను. అది వారిచ్చిన సూచన కూడా నాకు చాలా నచ్చింది కాబట్టి మొదట ఒక వాల్యూమ్ తీసిన తర్వాత దాని ప్రతిస్పందన బట్టి సమాజం దాన్ని ఎట్లా ఓన్ చేసుకుంటుందో దాన్ని బట్టి మళ్ళీ ఇమ్మీడియట్లీ ఇంకో 2వ పుస్తకం తీయడానికి నేను ప్రయత్నాలు చేస్తా ఉన్నాను. అది తప్పకుండా అది త్వరలో వస్తుంది.
1: చాలా సంతోషం దేవరావు గారు, మీ ఈ పరిశోధన అనుభవాల్ని మాతో పంచుకున్నారు, అందుకు చాలా సంతోషం. మునుముందు కూడా మీ పరిశోధనలు ఫలవంతమై మీరు వెలికి తీసిన చరిత్రను మీరేదైతే పుస్తక రూపంలో తీసుకొస్తామంటున్నారో అది తప్పకుండా భావితరాలకు ఈ ప్రాంత చరిత్రను, సంస్కృతిని, నాగరికతను తెలుసుకోవడానికి ఒక కరదీపికగా ఉపయోగపడాలని ఆశిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇప్పటికీ చివరిగా కూడా ఒక మాట చెప్తున్నాను, నేను చరిత్రకారుడిగా రూపొందడానికి, పరిణామం చెందడానికి నాకు ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ ప్రేరణ. నేను ఎప్పుడు కూడా ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్ కు కృతజ్ఞుడై ఉంటాను. ఈ సందర్భంగా నాకు ఆ జ్ఞాపకాలని మళ్లీ నెమరు వేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు వేల వేల ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా విన్నాం ముచ్చట మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద. నిర్మలకు చెందిన రచయిత, పరిశోధకులు తుమ్మల దేవరావుతో ముచ్చట 3వ భాగం అది. వారితో ముచ్చట పెట్టినరు కే లెనిన్.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 నుంచి 11 నుంచి 9 వరకు, May 11 నుంచి 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడిందాం సాధికారిక జీవన ప్రయాణం, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం.
5: ఈ విశ్వమంతటా ఒక్కడేను అనే అర్థాన్ని ధ్వనింపజేస్తూ అని తొలికోడి కూసింది. మాట నిజం నిజం అనే అర్థం వచ్చేట్లు సై సై అంటూ కోడికూతకు వత్తాసు పలుకుతూ పిచ్చుకలు లేచాయి. నిలువున తన్నేసి నిద్ర మత్తును వదిలిన పల్లె తలుపులను తెరిచింది. ఇంకా దాక్కుని మిగిలిపోయిన చీకట్లని చీపుళ్లతో తరిమింది. కల్లాపి చల్లింది, పిండి ముగ్గులు వేసి కొత్త పొద్దుకి స్వాగతం పలికింది. ఊళ్ళోని కోవెల గంట మోగించింది. ఆలయ శిఖరం మించి బల్లున లేచిన పక్షులు కిలకిల రావాలు ఆలపించాయి. అవి పల్లె నిండిన సప్త స్వరాలై మోగినాయి. పొలాలు, పల్లె నిండా పూలు. రామమిప్పుడు ఆకుపచ్చని చీర కట్టుకొని జడలో పూలు తురుముకున్న అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంది. కొబ్బరి చెట్లు, చెట్ల కొమ్మల్లోంచి తొంగి చూస్తూ నేల మీదికి జారుతున్న ఉదయభానుడి నులివెచ్చని కిరణాలు. ఆరోగ్యాన్నిచ్చేంతటి అద్భుత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ఒకతను ఉదయం పూట నడక సాగిస్తున్నాడు. అతడలా నడిచి వెళుతూ ఉంటే అడుగులని లెక్క పెడుతున్నాడా ఏంటి అన్నట్టుగా ఉంది. ఏం చేస్తున్నారు మీరు అని అతడిని అడిగాను. అతడు బదులు పలుకుతూ, స్పర్శ నా పాదాలకు తగులుతూ ఉంటే అనుభవిస్తూ నడుస్తున్నాను, పొందాలంటే ఇలా నిదానంగా అప్రమత్తంగా జాగరూకంగా గమనిస్తూ నడవడమే ప్రామాణికం. కర్రతో చేసిన పాదరక్షలు వేసుకొని పూర్వకాలంలో యోగులు మునులు ఆత్మజ్ఞానులు ఇలాగే నడిచేవారు అని అతను అన్నాడు. అలా ఎంతో దూరం వెళ్ళాక అతడిని ఒక వేప చెట్టు ఆపింది. ప్రతిరోజు వెళ్లడం మూలాన అతడికి ఆ చెట్టుతో స్నేహబంధం బలపడింది. దాని భాష కూడా అతడికి అర్థమవుతోంది. ఎప్పటిలాగే దాని కొమ్మతో కరచాలనం చేసి ఒక వేప పుల్లని రెండు వేపాకుల్ని దాని అనుమతితో తెంపుకున్నాడు. వేపాకుల్ని బాగా నమిలాక వాటిని ఊచేసి ఆ తర్వాత వేప పుల్లతో పళ్ళు తోమడం ప్రారంభించి కళ్ళు మూసుకున్నాడు. అలా చాలాసేపటి వరకు కళ్ళు మూసుకునే పళ్ళు తోముతున్నాడు. నేను మళ్ళీ అడిగాను, ఏం చేస్తున్నారు మీరు అని. అతను అన్నాడు, వేప పుల్ల నా పళ్ళపై ఆడుతూ ఉంటే ఆనందిస్తున్నాను అని అన్నాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చి స్నాన జపాదులు ముగించుకున్నాక నేలపై కూర్చొని అల్పాహారం తీసుకుంటున్నాడు. ఆ కొద్దినే తినడానికి ఎంతో సమయం పట్టింది.
2: సాధికారిక జీవన ప్రయాణం మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగమది. ఇవి ఇయాలటి అంబటాళ్ల సంగతులు. రేపు 7:00 నుండి 8:00 దాకా రేపటి అంబటాల సంగతులు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8:00గా వస్తున్నది. గుడిసేపట్లో సమాచార ప్రభాత్ 8:30కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ట్యూన్ చేసే ఉంచండి 100.2 FM మనస్సు నిండా.
6: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది.
7: PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కే బారే మే సునా హై?
8: భారత సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
7: ఇస్సే ఆప్కా ఘర్ సూర్య ఘర్ బన్ జాతా హై. మానే బిజ్లీ బిల్ జీరో ఆర్ అతిరిక్త బిజ్లీ పేదా హుయీ తో బిజ్లీ గ్రిడ్ కో బేచ్ కర్ పైసే భీ కమా సక్తే హై. తో బైఠే క్యూ హో? అభీ రిజిస్టర్ కరో PM సూర్య ఘర్ .gov.in పర్.
9: హర్ ఘర్ సూర్య ఘర్.
10: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं कनकलता. प्रधानमंत्री नरेंद्र मोदी आज 19वें रोजगार मेले में 51,000 से अधिक चयनित युवाओं को नियुक्ति पत्र वितरित करेंगे. रिजर्व बैंक ने वित्त वर्ष 2025-26 के लिए केंद्र सरकार को 2,86,000 करोड़ रुपए के अधिशेष हस्तांतरण को मंजूरी दी. अमेरिका के विदेश मंत्री मार्को रूबियो भारत की 4 दिन की यात्रा पर कोलकाता पहुंचे. आज नई दिल्ली में प्रधानमंत्री मोदी से मुलाकात करेंगे. मौसम विभाग ने आज पूर्वी मध्य प्रदेश, पूर्वी उत्तर प्रदेश और विदर्भ में भीषण लू का रेड अलर्ट जारी किया. भारतीय सेना के अधिकारी मेजर अभिलाषा बराक को प्रतिष्ठित संयुक्त राष्ट्र सैन्य लैंगिक समानता समर्थक पुरस्कार 2025 से सम्मानित किया गया. और आईपीएल क्रिकेट में मेजबान सनराइजर्स हैदराबाद ने रॉयल चैलेंजर्स बंगलुरु को 55 रन से हराया. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज 19वें रोजगार मेले में वीडियो कॉन्फ्रेंस के माध्यम से 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र सौंपेंगे. इनमें विभिन्न सरकारी विभागों और संगठनों में नवचयनित युवा शामिल हैं. श्री मोदी इस अवसर पर उपस्थित लोगों को संबोधित भी करेंगे. ये रोजगार मेला देश में 47 स्थानों पर आयोजित किया जाएगा। हमारे संवाददाता ने बताया है कि रोजगार मेला प्रधानमंत्री मोदी की

చెట్టుగిసో చిన్నయ్యతమ్మ చేవాడిన బుక్కేడియ్యవా. వాడు కాస్త కళ్ళు పాక దగ్గరకు వచ్చేసరికి, జీలుగు చెట్టు దగ్గరికి వచ్చేసరికి వాడు ప్రాణాలు తేలిపోతున్నాయి. ఇంకా డోసు పడాలి కదా, లేకపోతే ఆ చుక్క పడకపోతే వాడికి ప్రాణాలు లేవదు. అందుకని చెట్టుగిసో చిన్నయ్య తమ్మ, చెట్టుగిసో చిన్నయ్య తమ్మ చేవాడిన బుక్కడియ్యవా. కాస్త ఆలస్యమైతే చాలు, ఎక్కడి దక్కడ సర్దేసి ఒట్టి డిప్పలు చూపిస్తారు కళ్ళు పిక్కి మనుషులు. ఈ కళ్ళు కూడా దాచుకునే వాళ్ళు, ఈ ప్రతివాడు వచ్చి అడుగుతుంటే వాళ్ళు కూడా కొంత దాస్తూ ఉంటారు, కొంత దాంట్లో ఏదో చెక్కలు కలుపుతూ ఉంటారు, దాంట్లో కాస్త వగరు పెరిగెట్టు, కారం పెరిగెట్టు ఏదో వదిలించుకోవడానికి అనేక పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. దిప్పతోనూ దిప్పెడు కళ్ళు, దిగా గుందిన దాచిడు కొన్నాడు, చట్టితోనూ చట్టెడు కళ్ళు, చాపాచాటున దాచిడు కొన్నాడు, ముంత తోడి ముంతెడు కళ్ళు, మూలా గుందిన దాచిడు కొన్నాడు. ఒక్కోసారి వేళకే చేరినా వెళ్ళగొట్టడానికి ఏదో నాటకం. కళ్ళైతే కాగిది గాని కంటి దోకి కానబడదు. కంటి దోకి అంటే చిన్న దోకి, పెద్ద దోకిని డిప్ప అంటారు, మధ్యరకం దాన్ని డోకి అంటారు. కంటి డోకి అంటే చిన్నది అనమాట, కళ్ళు పోయడానికి చిన్న డోకి. ఆ డోకిలోనే ముంచడానికి మళ్ళీ వంపడానికి కూడా రెండు విధాలైన ఏర్పాటు ఆనపకాయ డిప్ప, ఆ డిప్పలో ఉంటుంది. అన్నీ అమరినాయి గాని మిడక, మిడక అంటే పెదాల కాంచుకుని తాగేందుకు మడిచిన ఒంటి ఆకు దొన్నె, దాంట్లోకి ఒప్పేందుకు కంటి దోకి అంటే చిన్న దోకి, కన్నె దోకి కనిపించడం లేదు అని వచ్చిన వాడిని జాగు చేసి వదిలించుకో చూస్తారు. ఇన్నింటిని దాటి చెట్టు బుసలో గౌరవం పొందినవాడు మొనగాడే. కళ్ళు పంచేవాని గాంభీర్యం, నాలుకలు తడుపుకుంటూ వాని చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్ల లేఖితనం, వాళ్లు కలుపుకునే వరసలు, నాకుతున్నట్లు చూసే ఆ చూపులు, ఇవన్నీ చూడగా అలనాడు అమృతం దొరకని వారంతా ఇక్కడికి చేరారా అనిపిస్తుంది. గుమ్మున కాగిన కమ్మని కళ్ళు, గురుడి పిల్లి నంజుకాలు, గుమ్మున కాగిన కమ్మని కళ్ళు, గురుడి పిల్లి నంజుకాలు. ఏ పిట్టల రెట్టలో కాదు, పిల్లులు కళ్ళు డిప్పలో పడవచ్చు, అందువల్ల కళ్ళు కాచాలి. కాచినందువల్ల ఏ దోషమున్నా పోతుంది. రోగాలున్న వాళ్లకు మందు చెక్కలు, ఎక్కువ మందికి పంచాలంటే చాలదు కాబట్టి గేస రెల్ల చెక్కల వంటివి నిషా కోసం వేసి కాస్తారు. ఒక్కో వరుస అందుతున్న కొద్దీ పానగుష్టి మంచి రంజులో పడుతుంది. అది మరో ప్రపంచం. అక్కడ వరుసలే వేరు, కబుర్లే వేరు, మనుషుల పేర్లే వేరు. గోడి ముక్కు రామన్న, వాడికి నిక్నేమ్ ఇదనమాట, కోకిరి పేరు. గొడ్డలి పట్టుకుని వచ్చే రామన్న. సురకత్తుల వీరన్న, వాడుండేది మోరుడు, అందర్నీ కొడతాడు. గుమ్ముడు కొండ వేనం, వేనం వంటి బట్టతలవాడు. చిర్రడు, చిర్రచూపువాడు. కెల్లిడు, మెల్లకన్నువాడు. వేలుజొండ, జారే పెదాలవాడు. మతుకుడు, గతుకుతూ నడిచేవాడు. కల్లుడోకుల మునసబు, ఇట్లా గిరిజనులు మంచి కార్టూన్ చిత్రకారులు. డేగ విసురు పదును చేరేసరికి స్వారస్యం మిన్నుముట్టి లోకాభిరామాయణం రక్తి కొడుతున్నది. కళ్ళు గీసో చిన్నయ్య తమ్మ, వెనపుడేగా లెత్తుకుపోయివా. కళ్ళు గీసే గీతరి మన చిన్నవామరిది కనిపించడే, వాడిని డేగలాంటి మగనాలు ఎవతైనా ఎగరేసుకుపోయిందా? చిన్న జంతువులను గురుచూసి తన్నుకుపోయే డేగలు వేనం మీద నుండి గమనిస్తూ ఉంటాయి. డేగ విసురు వంటి చురుకు కలిగించే కైపు. ఇట్లా ఒకళ్ళొకళ్ళు తమ మీద మరో అల్లుడు తన ముసలి అత్తను కూడా లేపుకుపోయినారని మరీ చమత్కారంగా చెప్తున్నాడు. ఇలా కబుర్లు చెక్కల కట్టదాకా సాగుతూ ఉంటే, చెక్కల కట్ట అంటే కళ్ళు కాగేటప్పుడు వేసిన చెక్కలు, ఇంతకుముందే చెప్పుకున్నాం రెళ్ల చెక్కలు, గేస చెక్కలు ఇవన్నీ వేస్తారని. కళ్ళు కాగేటప్పుడు వేసిన చెక్కల అడుగు తగిలే వరకు ఖాళీ చేసి ముసముసలై అక్కడే పడతారు. ఇంకా చివరకు పూర్తిగా అక్కడే పడిపోతారు. వాళ్లకు మెలకు వచ్చేది మళ్లీ కళ్ళు వేళకే. తమ కథలకు తామే మురిసిపోయే తాగుబోతులకు తామే కథానాయకులం అవుతున్నామని తోచదు. ఇట్లా చెట్ల వెంబడి ఇల్లు పట్టక తిరుగుతుంటే వైనమెరిగిన ఇల్లాలను చేరవచ్చే వేటగాళ్లు చాలా మంది ఉంటారు. పుట్టలోనూ బుడమరీ చెట్టు, పుట్టలోనూ బుడమరీ చెట్టు, భూమికి కొనసాగేయా ఆకాశానికి కొన.

లోయా గండి మీద వేరింటి కాపురం పెట్టించింది ఇల్లాలు. ఆమె భర్త వ్యసనపరుడు. ఆ భూమి సుజల, ఆ చెట్టు సుఫల, కాని పండే నేల ఎండునేలగానే ఉంటున్నది. ఓపికతో చనువు పెంచుకోగలిగిన వాడు ఆమె జీవితంలో ప్రవేశిస్తాడు. దుంప కొమ్ములు విరుచుకుంటూ దుమికిడి వచ్చుడి నల్లామయ్యా, దుంప కొమ్ములు విరుచుకుంటూ దుమికి వచ్చుడి నల్లామయ్యా, గడ కొమ్ములు విరుచుకుంటూ గతులు వేరిసిడి నల్లామయ్యా, ఇలి కొమ్ములు విరుచుకుంటూ ఇది వచ్చుడి నల్లామయ్యా. చిటికలు వేసుకుంటూ చేరవచ్చి, చారా కరదురు వర్రే పాప, సారా కణుదురు వర్రే.

ఆకూ కణదురు వర్రే పాప అయినా వేళ భోజనాలోయా. తేనెటీగలే కాక కణదుర్లు కందిరీగలు కూడా కొడతాయి, పట్టు పెడతాయి. కాని పట్టులో తేనె ఉండదు. చార కణదురు, జిబ్బి కణదురు, గుంట కణదురు, పులి కణదురు, ఆకు కణదురు ఇవి చాలా రకాలు. దగ్గరకు ఎవరిని చేరనివ్వని ఓ గద్దెరి వదినా, చలిదికి కళ్ళు పోస్తావా, అన్నం పెడతావా? ఈ బింకం చలికాలం వచ్చే వరకేలే. కిక్కిడి గిడిగిడి సంతలదారో నత్తగుల్ల వర్రే పాపాయ. సంతలదారులో పలకరిస్తే నత్తగుల్ల వలె లోపలకు ముడుచుకుంటుంది. నత్తగుల్ల వలె నీది డొల్లు గాంభీర్యమే. ఉట్టి

పాపాయ కళ్ళు ధారాళంగా కారేటప్పుడు ఎక్కేటప్పుడు వెదురుతాప వేసుకుని ఎక్కి దిగిన వెంటనే దూరంగా పొదలలో కళ్ళు దొంగలకు తెలియకుండా తాపను దాచిపెడతారు. ఎప్పటికప్పుడు అమర్చుకునే ఈ తాప ఎక్కువసార్లు ఎక్కుతున్నందున ఊగుతూ ఉంటుంది. అది ఊగుతాప. కళ్ళు కొద్దిగా వచ్చేది కన్ని చెట్టు. రోజుకు ఒకటి రెండు సార్లు కళ్ళు దించుతారు. కొద్దిగా మాత్రమే కళ్ళు దిగేదానికి ఎవరు దొంగ చేస్తారులే అని ఆ తాపను చెట్టుకి కట్టి ఉంచుతారు. ఆ తాప కట్టుతాప. కన్నె వెంట తిరిగినా పర్వాలేదు, కట్టుకుంటాడేమోనని అనుకుంటారు, లేదా వరుసదారులే అనుకుంటారు. ఇల్లాల వెంట తిరిగితే ఎన్నో నిందలు. అదను దొరికినప్పుడు తాప వేసి ఎక్కి మళ్లీ ఎరుగునట్లుండాలి. ఇల్లాలు లేని ఇల్లు ఇండిగల వనం, పురుషులు లేని ఇల్లు పులివున్న కోణం. ఈ సామెత ఇదివరకు చెప్పుకున్నాం. పులివున్న కోణంలోకి పోయినవాడు మగవాడు లేని ఇంట కాలక్షేపం చేసేవాడు మచ్చపడకుండా తిరిగిరాడు. సి

ఎవరు కన్యాఘాటు. కన్యాఘాటు అంటే ఈ చిన్నపిల్లవాడు ఆలి లేక ఆరుకున్నాడు, వాడికి పెళ్లి చేయలేదు, వాడు కాస్త వాళ్ళ వెంట వెళ్ళ వెంట పడుతున్నాడు అని నలుగురు అనుకుంటున్నారు. ఎద్దు తొక్కిన మధ్య నిప్పు ఎంతో దివేలయ్యాలో, పొద్దు నింత పొగకు లేదో పోవో గుంటడ మీ వారింటికి, నింగి తొట్టిరి మాలాగుంటడ మీ వారేమై చచ్చిరి గుంటర, సర్వాపుల చుట్టి తిని చట్టాలారో చచ్చిరి గుంటడ. నోటితో పొమ్మంటున్నా గుండెలో కుతూహలం ఉబుకుతూనే ఉంది. ఏవో కబుర్లు సాగుతాయి. వాడి చుట్టపక్కలు ఎప్పుడో చెల్లిపోయారట, వాడు ఒకడేనట. వాళ్ల మధ్య సరసాలు ఇంకా ముదురుతున్నాయి. ఈత

పన్నెండవ వలసేరాళ్లు దెబ్బతీసే ఒడిసిరాళ్లు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా చిలుకను తేలగొట్టి ఎగరేసుకుపో. మొత్తానికి హెచ్చరిక సమయం కలిసి వచ్చాయి. బురద గుంట నీళ్లు తాగి బూరుగుల మెట్టాలెక్కి దారి తీస్తున్నది మగనాలు. పెదాలు నాక్కుంటూ లొట్టలు వేసుకుంటూ వెంట పడుతున్నాడు గార్లు. గుంట

తేలుతారావో, గుంకుతారావో పట్టు పెడతాయి. కాని పట్టులో తేనె ఉండదు. చార కణుదురు, జిబ్బి కణుదురు, గుంట కణుదురు, పులి కణుదురు, ఆకు కణుదురు, ఇవి చాలా రకాలు. దగ్గరకు ఎవరినీ చేరనివ్వని ఓ గద్దెరి వదిన, చలిదికి కళ్ళు పోస్తావా, అన్నం పెడతావా? ఈ బింకం చలికాలం వచ్చే వరకేలే. కిక్కిడిగిడిగిడి సంతలదారో నత్తగుల్లా వర్రే పాపాయ. సంతలదారులో పలకరిస్తే నత్తగుల్ల వలె లోపలకు ముడుచుకుంటుంది. నత్తగుల్ల వలె నీది డొల్లు గాంభీర్యమే ఉట్టి.

తాపాయా, కళ్ళు ధారాళంగా కారేటప్పుడు, ఎక్కేటప్పుడు వెదురుతాప వేసుకుని ఎక్కి దిగిన వెంటనే దూరంగా పొదలలో కళ్ళు దొంగలకు తెలియకుండా తాపను దాచిపెడతారు. ఎప్పటికప్పుడు అమర్చుకునే ఈ తాప ఎక్కువసార్లు ఎక్కుతున్నందున ఊగుతూ ఉంటుంది. అది ఊగుతాప. కళ్ళు కొద్దిగా వచ్చేది కన్ని చెట్టు. రోజుకు ఒకటి రెండు సార్లు కళ్ళు దించుతారు. కొద్దిగా మాత్రమే కళ్ళు దిగేదానికి ఎవరు దొంగ చేస్తారులే అని ఆ తాపను చెట్టుకి కట్టి ఉంచుతారు. ఆ తాప కట్టుతాప. కన్నె వెంట తిరిగినా పర్వాలేదు, కట్టుకుంటాడేమో అని అనుకుంటారు, లేదా వరుసవారులే అనుకుంటారు. ఇల్లాల వెంట తిరిగితే ఎన్నో నిందలు. అదను దొరికినప్పుడు తాప వేసి ఎక్కి మళ్లీ ఎరుగునట్లుండాలి. ఇల్లాలు లేని ఇల్లు ఇండిగల వనం, పురుషులు లేని ఇల్లు పులి ఉన్న కోణం. ఈ సామెత ఇదివరకు చెప్పుకున్నాం. పులి ఉన్న కోణంలోకి పోయినవాడు, మగవాడు లేని ఇంట కాలక్షేపం చేసేవాడు మచ్చపడకుండా తిరిగిరాడు. సీ

మయ్యవూరు కన్నెఘాటు. కన్నెఘాటు అంటే ఈ చిన్నపిల్లవాడు ఆలి లేక ఆరుకున్నాడు, వాడికి పెళ్లి చేయలేదు, వాడు కాస్త వాళ్ళ వెంట వెళ్ళ వెంట పడుతున్నాడు అని నలుగురు అనుకుంటున్నారు. ఎద్దు తొక్కిన మధ్య నిప్పు ఎంతో దివేలైకలో, పొద్దు నింత పొగకూలేదో పోవో గుంటడ మీ వారింటికి, మింగి తొట్టిరి మాలాగుంటడ మీ వారేమై చచ్చిరి గుంటర, సర్వాపుల చుట్టి తిని చట్టాలారో చచ్చిరి గుంటడ. నోటితో పొమ్మంటున్న గుండెలో కుతూహలం ఉబుకుతూనే ఉంది. ఏవో కబుర్లు సాగుతాయి. వాడి చుట్టపక్కలు ఎప్పుడో చెల్లిపోయారట, వాడు ఒకడేనట. వాళ్ల మధ్య సరసాలు ఇంకా ముదురుతున్నాయి. ఈత చెట్టు కిందికి రావో ఈరిపెను నొక్కుదోనోయా, మాన్ను కింద మారెడు గంధం మళ్ళీ రావో సాధు.

నిండా ఒడిసే రాళ్లు, దెబ్బతీసే ఒడిసిరాళ్లు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా చిలుకను తేలగొట్టి ఎగరేసుకుపో. మొత్తానికి హెచ్చరిక సమయం కలిసి వచ్చాయి. బురదాగుంట నీళ్లు తాగి బురుగుల మెట్టాలెక్కి దారి తీస్తున్నది మగనాలు. పెదలు నాక్కుంటూ లొట్టలు వేసుకుంటూ వెంటపడుతున్నాడు ఘాట్లు. గుంట

0: తేలు తరావో, గుంకుతరావో, గుర్రుతరావో, మంచి నీళ్లు తాగుతరావో, తేటా నీళ్లు తాగుతరావో. ఇలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంకా వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కున్నారు. ఇలా వేట, తర్వాత వ్యవసాయం, తర్వాత అడవి జీవితం, కళ్ళు, ఇవన్నీ గిరిజనుల, ముఖ్యంగా కొండరెడ్ల జీవితంలో చాలా ప్రధానమైన భాగాలు. ఈ వేటల గురించి, ఈ సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమైన పాట చెప్పుకోవాలి. అది వచ్చే వారం విందాం.
1: పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
2: సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి

సినిమా పాటల సందడి సందడి. సృష్టిలో రంగుల పువ్వుల పూదోటలెన్నో, రంగుల ప్రపంచంలో తీరొక్క రంగులెన్నో. నవ్వుకు ఓ రంగు, పువ్వుకొక రంగు, ఆనందానికి ఒక రంగు, హాయికి ఒక రంగు. జోల పాటకు, అమ్మ అనురాగానికి, స్నేహానికి, ఆప్యాయతకు, అన్నింటికి ఎన్నో రంగుల లోకముంటది. అట్లనే సింగిడి హరివిల్లు, సప్తవర్ణాలు, సప్త స్వరాల సప్త రాగాలను మేళవించి తీరొక్క గీత మాలికలతో మిమ్మల్ని అలరించి ఆనందపరిచి ఒక్కో పాట అనుభూతిని ఆస్వాదించేలా పాట వినిపించి ముచ్చటబెట్టి ఎన్నో సంగతులు చెప్పి రోజు మీకోసం సమయానికి పాటల తోరణమై ముస్తాబై సమయానికి సిద్ధంగుంటది ఈ సింగిడి రంగుల హరివిల్లు సందడే సందడి. మరి కార్యక్రమాన్ని ఈ తొలిపాటతో శురు చేసేద్దాం.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా 10 గంటల లోపే ఫోన్ చేసేసి మీ పసందైన పాటను అడగచ్చు. అయితే ఇప్పుడు ఒక కాలరు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి, వారిని పలకరిద్దాం. హలో హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా డుంకేశ్వర్ గ్రామం నుండి మాడాబోయి సత్యనారాయణ మేడం.
0: ఓకే సత్యనారాయణ గారు, ఎట్లున్నారు?
1: నేను చాలా చాలా బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాం. ఏం చేస్తూ ఉంటారు మీరు ఇంత హుషారుగా మాట్లాడుతున్నారు పొద్దున్నే?
1: మేము మేడం చేపలు పడతాం మేడం, మేము ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్.
0: అరే వా వా వా, చేపలు పడతారా?
1: అవును మేడం.
0: ఎన్ని రకాల చేపలు పడతారు మీరు?
1: చాలా రకాలు మేడం.
0: ఇప్పుడైతే ఎండాకాలం చేపలు ఉండవు కదా?
1: ఉంటాయి మేడం, ఇది ప్రాజెక్టు కదా. చెరువులు అంటే కొన్ని టైంలో పడితే పట్టేసినాక అయిపోతాయి కాబట్టి ఉండాలి.
0: అవును,
1: ఈ ఎనీ టైమ్ స్టోరేజ్ ఉంటది కాబట్టి ఎప్పుడు మనకు
0: చేపలు అందుబాటులో ఉంటాయి అన్నట్టు.
1: ఉంటాయి ఉంటాయి.
0: అదే, అది ప్రాజెక్ట్ కదా. ప్రాజెక్ట్ పారే నది అయితే ఉండకపోవచ్చు.
1: ఉండకపోవు,
0: ఎందుకంటే పారే నదిలో నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి.
1: అవును మేడం,
0: చేపలు ఎక్కువ మనకు దొరికే అవకాశం ఉండదు.
1: అవును మేడం.
0: ఇది ప్రాజెక్ట్ కాబట్టి వాటిని పెంచుతారు కదా దాంట్లో చేప పిల్లలను.
1: పెంచుతారు మేడం, మళ్ళా ప్రాజెక్ట్ లో కూడా అవి పిల్లలు ఇస్తాయి మేడం.
0: అవునవును, అదే అంటున్నా పిల్లలు వాటిని పెంచుతారు చేప పిల్లలు కాబట్టి కదా.

0: పెంచినవి మళ్ళీ అందులో అందులో విడత పెడతారు మేడం.
1: అదే అదే మళ్ళీ పిల్లలు వస్తాయి
0: నేచురల్ గా అందులో ఉన్న చేపలు కూడా చేస్తాయి అన్నట్లు.
1: అచ్చా అచ్చా. ఇప్పుడు ఎన్ని రకాల చేపలు పడతారు మీరు? కొన్ని పేర్లు ఉంటాయి కదా ఇక్కడైతే నిజామాబాద్ లో శ్రీరామ్ సాగర్ నుండి ఏ చేపలు దొరుకుతాయి అన్నట్టు?
0: బొచ్చా ఉంటది మేడం, రవాటా ఉంటది, జెల్లా ఉంటది, వాలుగా ఉంటది, ఇంకా మొట్టలు ఉంటాయి మేడం. అది కొరమీన్ అంటారు కదా,
1: కొరమీను,
0: పాపెర్లు అంటారు సార్ మేడం, అది పాములాగా ఉంటాయి.
1: అవునవును, పాపెర్లు, కొరమీను ఇటువైపు కూడా ఉంటాయి మొట్టలు.
0: ఎందుకంటే ఆదిలాబాద్ నిజామాబాద్ ఇవన్నీ ఒక మిడిల్ లో ప్రాజెక్ట్ ఉంటది కాబట్టి ఏజ్ గా సేమ్ అక్కడ దొరికేటి ఇక్కడ వస్తాయి మేడం.
1: మీరైతే ప్రతిరోజు మంచిగా చేపల పులుసు, చేపల కూర, చేపల ఫ్రై అన్ని తింటారు అనుకుంటా?
0: అన్ని తింటాం మేడం, మించింది ఏది లేదు కదా.
1: అదే అన్ని విటమిన్లు చేపలలో దొరికే విటమిన్లు అన్ని మీకు దొరుకుతాయి. మంచిగా మీ కళ్ళు చాలా అంటే స్పష్టంగా కనబడతాయి మీకు, కంటి సమస్య ఉండనే ఉండదు కదా. ఓకే, చాలా హ్యాపీ. అట్లనే చేపలు మీ వ్యాపారము చాలా బాగుండాలి. హలో, ఓకే, పొద్దున్నే ఒక మంచి కాలర్ తో మాట్లాడినానే తృప్తి నాకు కూడా ఉంది.
0: నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం మీతో మాట్లాడినందుకు.
1: ఓకే, చాలా రోజుల తర్వాత ఇట్లా కాల్ చేయండి, వెంటనే కాల్ చేయొద్దు.
0: అవును మేడం.
1: ఓకేనా, సరే. మరి మీకోసం మీరు అడిగిన టింగు రంగడు చిత్రం నుంచే పాటను వినిపిస్తాను, వినేద్దాం. మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనసు నిండా. యాపల్గూడ నుండి జోగిందర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నాడు మాట్లాడడానికి. తను మాట్లాడడానికి చాలా పాపం అంటే సిగ్గుపడుతున్నాడు. నేను మొదటిసారి కలిసింది మేడం నాకు లైన్ అని, కానీ తనని నేను మాట్లాడించాలని అనుకుంటున్నా. హలో హలో హలో
1: హలో,
0: హాయ్ జోగేందర్.
1: హాయ్ మ్యామ్.
0: బాగున్నావా?
1: బాగున్నా మ్యామ్,
0: బాగున్నా. అవునవును, అంత భయపడకు.
1: ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్ ఉంటుంది.
0: ఆహా, ఏం కాదు, మాట్లాడాలి, మంచిగా పాట అడగాలి, హ్యాపీగా మాట్లాడాలి, అంతే. చెప్పు జోగేందర్. అరే వా వా వా, చాలా సంతోషం జోగేందర్. నీ పేరు ఆ మధ్య బాగా వినిపించేది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కూడా ఈ పేరు బాగా ఫేమస్ అయిపోయింది కదా. హలో హలో హలో జోగేందర్, లైన్ కట్ అయిపోయినట్టున్నది. మరి నువ్వు అడిగి ఓకే సరే, మరి నువ్వు ఏ పాట వినాలనుకుంటున్నావు చెప్పు, ఆ పాట అనేది ప్రసారం చేసేస్తా. ఆయా షేర్, అవును అవును, అదే పాట వినిపించేస్తున్నా. షేర్ ఆగయా, పాట వినేద్దాం మరి.

0: ಪರಿವರ್ತಾಲು ನೋಡ್ರ ಬರ್ಬಾದೆ ಐನೋಣ್ರ ನನ್ನ ಬೀಕುತ್ತವ
1: ಸುಮ್ಮನಿಗೆ
0: ಹೊಲ್ದಾರೌಲೇ ನೋಡ್ರ ನೀ ಕನ್ನ ಮುಂಡೋಣ್ರ ಈಗ ಬೀಕುತ್ತವ
1: ಸುಮ್ಮನಿಗೆ
0: ಒಟ್ಟು ಕೊಟ್ಟು ಆಕಲುಂದಿ
1: ಬೆಟ್ಟು
0: ಬೆಟ್ಟು ಎಕ್ಕುತ್ತಾರ.
2: తెలంగాణ యాస వాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగ్ ఈ కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు, శాంతినగర్ నుండి శిరీష. హలో హలో హలో గుడ్ మార్నింగ్ శిరీష, ఎట్లున్నారు? బాగున్నారా? చాలా చాలా. ఎట్లా నడుస్తుంది? ఎండలు మండిపోతున్నాయి కదా, చాలా ఘోరంగా. అడుగు బయట పెట్టాలంటే భూమి దగ్గర వెళ్ళిపోతుంది అన్నట్టున్నది పరిస్థితి. ఒక అంటే హాస్య సన్నివేశం ఈ మధ్య బాగా చూపిస్తున్నారు కదా, అరే ఎక్కడి నుండి వచ్చిండ్రు ఈ చుట్టాలు అని అంటే మొత్తం నల్లబడి వస్తారు వాళ్ళు. వీళ్ళు ఖచ్చితంగా ఆదిలాబాద్ నుండి వచ్చి ఉంటారు. అదే మన దగ్గర అంత స్ట్రాంగ్ ఎండలు ఉంటాయి అన్నట్టు. అదే తట్టుకున్న మనం ఎంత గట్టు ఉన్నాం అనుకోవాలి, మరి గట్టు మీద ఉంటాం కాబట్టి అన్ని తట్టుకుంటాం మనం కదా. గుట్ట మీద ఉంటాం, గట్టు మీద ఉంటాం కాబట్టి అన్ని తట్టుకుంటాం అన్నట్టు. అదే కదా, మన ఎండల్ని చూసి అసలు చుట్టాలు వచ్చే వాళ్ళు కూడా మేము రాము అని వచ్చినా పారిపోతారు వెంటనే. అమ్మో ఆదిలాబాద్ అగ్నిగుండం అంటారు ఇక కదా, అట్లుంటది మరి తడాకా ఎండ తడాక అట్లుంటది. మామూలుగా 11 అయింది 10 అయింది అంటే అసలు చిట్ట చిట్ట ఎండ కొడుతున్నది. పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి, మనం కూడా డిహైడ్రేషన్ లాంటి సమస్యలు రానివ్వద్దు ఎండలో ఎక్కువ. అసలు తిరిగందే బెటర్, పని ఉంటే తప్పితే. ఇక ఉద్యోగాలు వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే టైంకి వెళ్ళిపోతారు వస్తారు, కానీ వృధాగా మాత్రం ఎండలో అస్సలు తిరగద్దు. అవును, సరే మరి ఏ పాట వింటావు శిరీష?
3: మా ఆయనకి
2: ఓకే ఓకే, తప్పకుండా అదే పాట వినిపించేస్తా శిరీష. చాలా రోజులకు ఫోన్ చేసినావు కదా.
3: అవును మేడం, చాలా రోజులు చేసినాము.
2: అదే అదే, చాలా హ్యాపీగా ఉంది నీతో మాట్లాడడం కూడా. సరే థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు. నువ్వు అడిగిన పాట వస్తుంది, ఏ పాట అన్నావు ఇంకోసారి చెప్పు. అందాల రాక్షసి సినిమా కదా, ఓకే తప్పకుండా అదే వినిపిస్తున్నా, వినేద్దాం మరి. ధన్యవాదాలు శిరీషా.

చెప్పించేనే నన్ను నా కథం. ఆలస్యమైందని తనకు నీ పరిచయం. నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన ఫరణ్లా తోచనే ఈ క్షణం.

తెలంగాణ యాసావాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే. అయితే ఇవాళ మల్లంపల్లి చంద్రశేఖరరావు ఈ పేరు వినే ఉంటారు మీరు, కానీ ఇంత పెద్ద పేరు ఎప్పుడు వినలేదు. ఈ చిన్న పేరుతో అందరికీ సుపరిచితుడు. తెలుగు సినిమాలలో, పాతకాలం సినిమాలలో, ఎన్నో సినిమాలలో ఈ తరం ఆ తరం అని కాకుండా మొదటి నుంచి పాత తరం నుంచి ఈ తరం వరకు ఎన్నో సినిమాలలో

నటిస్తూ వచ్చిండ్రు మన హాస్య నటుడిగా, హీరోగా, తండ్రిగా, తమ్ముడిగా, అన్నగా ఎన్నో పాత్రలలో తను నటించి తనదైన శైలిలో నటించి మెప్పించిండు నటుడు చంద్రమోహన్. ఇవాళ తన జయంతి. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు, కథానాయకుడిగా 175కు పైగా మొత్తం 932 సినిమాలలో నటించిండు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. ఇక అప్పటి నుంచి సహాయ నటుడిగా, కథానాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిండు. ఇక ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు. అట్లనే కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ను అంటూ ఉంటారు. అయితే సిరిసిరి మూహలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి, తమ నట జీవితం ప్రారంభంలోనే చంద్రమోహన్తో నటించి ఇక తర్వాత తారాపదంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అంటే అదొక సెంటిమెంట్ లాగా ఉండేది. చంద్రమోహన్తో తొలిసారి ఏ హీరోయిన్ నటించినా తను తారా స్థాయిలో మెరిసిపోతూ ఉంటుంది అని అప్పటి హీరోయిన్లు నమ్మేవారు. తనతో నటించడానికి ఎంతో ఆసక్తి కూడా చూపేవాళ్ళట. ఇక చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్ సినిమాలో నటించిండు. ఇక తర్వాత నటనకు దూరమైండ్రు. చంద్రమోహన్ నటించిన కొన్ని సినిమాలు పాతకాలం నుంచి ఈ కాలం వరకు సుఖదుఖాలు, 16 ఏళ్ల వయస్సు, సిరిసిరి మువ్వ, సీతామహాలక్ష్మి, ఇవన్నీ హిట్ సినిమాలు తనకి. ఈ కాలంలో వీళ్లతో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. వాళ్లలో శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి, వీళ్ళందరూ మన నటుడు చంద్రమోహన్తో నటించి ఎంతో మంచి హీరోయిన్గా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక అతనికి వచ్చిన పురస్కారాలు, 16 ఏళ్ల వయసు సినిమా కోసం ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నాడు. అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపులో మొట్టమొదటిసారిగా 14 దేశాల నుండి రచయితలు, 108 మందిలో చంద్రమోహన్ గారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. తను నటించిన సీతామహాలక్ష్మి చిత్రం నుండి ఈ పాట ఇప్పుడు మనం వినేద్దాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, మనం వారితో మాట్లాడదాం. హలో హలో
4: హలో హలో నమస్తే మేడం.
3: నమస్తే, ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు చెప్పండి.
4: నా పేరు బాలాజీ మేడం, నేను మెమ్రాన్ నుంచి కాల్ చేస్తున్నా.
3: ఎక్కడి నుండి?
4: మహబూబ్ నగర్.
3: చెప్పండి బాలాజీ గారు.
4: నాకు సాంగ్ కావాలి మేడం.
3: ఓకే, తప్పకుండా వినిపిస్తాం కదా. ఏ పాట వినాలనుకుంటున్నారు మరి?
4: ఇది సంపంగి సినిమాలో అది ఒకటి, గుండెనందుకు ఇచ్చావు రా దేవుడా అనే సాంగ్ ఉంది మేడం. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం అది.
3: ఓకే, ఆ పాట ఇప్పుడు ఎందుకు వినాలనిపిస్తుంది మీకు?
4: అంటే నాకు
3: బాధ అనిపించిందా ఏదైనా ఈ మధ్య మీకు?
4: ఏ బాధ ఏం లేదు మేడం, నాకు నేను ఫ్రీగా అట్లా అట్లాంటి బాలసుబ్రహ్మణ్యం పాటలు అంటే నాకు
3: చాలా ఇష్టం. ఏ పాట అయినా చాలా మనసు పెట్టి మనసు నిండుగా వింటారు అన్నట్టు.
4: ఇంకోటి మేడం, ఆ పాటలో ఎంత అర్థం ఉంది, అర్థం చేసుకుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది.
3: అచ్చా, ఓకే అండి. బాలాజీ గారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా?
4: ఇంకేం లేదు మేడం, నేను లేడీస్ టైలర్ పని చేస్తా.
3: ఓకే, మంచి మంచి బట్టలు కుడుతూ ఉంటారు అన్నట్టు మీరు. కొత్త తరీఖాలో.
4: అవును మేడం.
3: అబ్ తరీకా బదల్ గయా సీనే కా ఢంగ్ నయా నయా ఆయా కదా.
4: హిందీ వచ్చా మేడం మీకు?
3: వచ్చండి.
4: వచ్చా.
3: సరే, మరి మీరు అడిగిన.
4: నా
3: పేరు సంధ్య.
4: సంధ్యనా మేడం?
3: మీరు అడిగిన సంపంగి చిత్రం నుండి పాట వినిపిస్తున్నా. ధన్యవాదాలు.
4: ఒక నిమిషం మేడం, మా శ్రోతలు
3: చెప్పండి. లిస్ట్ పెద్దగా ఉంటే చెప్పకండి. మీరు మీ స్నేహితులు ఎవరు ఎవరు? ఎందుకంటే ఇప్పుడు సమయం తక్కువ ఉంది కదా, ఆల్రెడీ మనం ఇంకో అరగంటలో సింగిడి అయిపోతుంది. అంతకు అంత లోపల కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. చెప్పండి.
4: ఈ మామినార్ నుంచి పుల్పాటి వెంకటేష్, నాగర్ కర్నూలు నుంచి సాతాపూర్ లక్ష్మయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య.
3: ఓకే,
4: మీ రేడియో స్టాప్ అందరికి ఈ పాట డెడికేట్ చేస్తూ నేను కోరుకుంటున్నా.
3: తప్పకుండా అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. పాట వినిద్దాం.
4: థ్యాంక్ యూ మేడం.

0: వచ్చి 37 పవర్.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. లడ్డూలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. లడ్డు అనగానే నోరు ఊరుతుంది కదా. మరి నోరు ఊరేలాంటి లడ్డు ముచ్చట చెప్తాయినండ్రి. లడ్డూలు ఎన్నో రకాలు, బూందీ లడ్డు, రవా లడ్డు, నువ్వుల లడ్డు, ఈ మధ్య బాగా వినిపిస్తున్న ఇప్ప పువ్వు లడ్డు కూడా, గిట్లా ఎన్నో. కానీ అన్నింటికంటే ఇక అన్నీ రుచికరమైనవే, ఇది కూడా రుచికరమైన లడ్డు. ఏ దాంట్లో ఇది ఇంకా ఎక్కువ బలాన్ని ఇచ్చే లడ్డు అదే మినప లడ్డు. మనం ముద్దుగా దాన్ని సున్నుండ అని అంటుంటాం. అయితే సున్నుండ అనేది ఈ ఎండాకాలంలో తింటేనైతే చాలా మంచిది. వేడి ఎక్కువగా మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి ఈ వేడి నుండి చల్లదనం కోసం ఉపశమనం పొందడానికి ఈ సున్నుండ లడ్డు తయారు చేసుకొని తింటే చాలా మంచిది. ఇంట్లో పొద్దున లేవగానే పరివు గడుపునే నీళ్లు తాగిన తర్వాత ఈ లడ్డూని తినేస్తే వేడి నుండి మనం ఉపశమనాన్ని పొందవచ్చు. అయితే పిల్లలకు మాత్రం ఈ లడ్డు చాలా ఆరోగ్యకరమైందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ లడ్డూలో చక్కెర బదులు బెల్లం వేసుకొని ఆ లడ్డు తయారు చేసుకుంటే ఇంకా మంచిది. అసలు ఈ లడ్డూని ఎలా తయారు చేస్తారు అని అంటే, చాలామందికి సున్నుండ లడ్డు మినపప్పుతోటి తయారు చేయడం అలవాటే. దాంట్లో నెయ్యి వేస్తారు, కావాలంటే జీడిపప్పు, గాజులు, కిస్మిస్లు అన్నీ వేసుకొని మంచిగా లడ్డు రుచికరంగా తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీంట్లో ఎన్నో పోషక విలువలు, ఇప్పుడు మునుపప్పులో ఎంతో మంచి పోషక విలువలు, బలమైన పోషక విలువలు ఉంటాయని అందరికీ తెలుసు ఆ విషయం. అయితే దీన్ని మరి ఎట్లా తయారు చేసుకోవాలి చాలామందికి ఆ విషయం కూడా తెలుసు. కానీ ఒక్కసారి మనం దాన్ని గుర్తు చేసుకుంటే మినుపప్పుని మంచిగా దోరగా వేయించుకోవాలి. వేయించేసుకొని దాన్ని పొడి చేసేసుకోవాలి, మంచిగా సన్నని పొడి చేసుకోవాలి. పొడి చేసుకుంటే గ్రైండర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే చెక్కీలో గిన్నెలోనైనా, ఎక్కువ మొత్తంలో వేసుకుంటే పప్పు గిన్నెలో కూడా పట్టించుకోవచ్చు. అట్లా చక్కెరకు బదులుగా మనం ఇప్పుడు బెల్లంని వాడుకుందాం. ఆ పట్టించిన పిండిలో ఈ బెల్లం వేసేసి తర్వాత నెయ్యి వేస్తూ ముద్దలాగా చుట్టుకొని గుండ్రంగా లడ్డూల్లాగా తయారు చేసుకొని ఎండాకాలంలో ఇంటిల్లి పాది ప్రతి ఉదయం లేవగానే ఈ లడ్డు తిన్నారనుకోండి, మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం, చల్లదనానికి చల్లదనం. మరి మర్చిపోకుండా మినప పప్పు లడ్డు అదే సున్నుండ తినడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా ఉండుండ్రి. వేడి అనేది మీ జోలికి రాకుండా ఉంటుంది.

ಕಾರಣ ಯಾಸ ಬಾಸಲಕು ಅತ್ಸಮೈನ ನಿಲುವು ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಒಂದು ಪಾಯಿಂಟ್ ರೆಂಡು ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂಡ ಸಿಂಗಡಿ ಕಾರ್ಯಕ್ರಮಾನಿಕಿ ಫೋನ್ ಚೇಯಂಡ್ರಿ మీ పసందైన పాట కోసం మరి మా ఫోన్ నంబర్లు 230081 మరొక నంబరు 295081 ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు మీ పసందైన పాటను అడగొచ్చు సరదాగా నాతో కూడా సేపు మాట్లాడొచ్చు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనసు నిండా. సింగిల్ కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్ లో, మాట్లాడదాం. హలో హలో, నమస్తే. ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతుండ్రు? భాషా గారు చెప్పండి. అవునా, మీకు వర్షం పడ్డదా? ఎట్లా
1: పడుతూ వాతావరణం మబ్బు కమ్మేసి గాలి వస్తుంది.
0: అవునా, మంచి వెదర్ రిపోర్ట్ చెప్పిండ్రు మీ అక్కడిది.
1: నిన్నటి నుంచి
0: ఓకే, అట్లనే చల్లగా ఉంటూ ఉండుండ్రి. ఎండ బాగా గుట్టద్దు, బాగా పరేషాన్ అవుతుంది ఎండతోటి.
1: చిన్న విన్నపం చెప్తాను మేడం,
0: తొందర చెప్పండి, ఇప్పుడు సమయం తక్కువ ఉంది మనకు.

0: ఏం లే, ఆకాశవాణితో మాకు అనుబంధం ఎట్టుందంటే మా డాడీ గారు పంచాయత్ ఆఫీస్ లో రెడీ అయిపోయేది. అప్పుడు నాకు ఆయన తోటి వెళ్ళేది డైలీ. అప్పటి నుంచి రేడియో అంటే ప్రాణం మేడం,
1: ప్రాణం. ఓకే, సరే. మీ ప్రాణానికి ప్రాణం ఈ ఆకాశవాణి కూడా, 100.2 FM మనసు నిండా. సరే, మరి మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఇవాళ
0: ఇద్దరే ఇద్దరు ఏన్నారు నాగార్జున గారిది.
1: ఓకే, వాళ్ళిద్దరే ఇద్దరు. మరి
0: ఇద్దరు ఇద్దరు తీద్దాలని అనుకున్నా.
1: ఓకే, తప్పకుండా వచ్చేస్తుంది మరి మీ పాట. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, హాయ్, ఎవరు మాట్లాడుతుండ్రు, ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు?
1: ఐ యామ్ డాక్టర్ సన్నా ఫ్రమ్ ఆదిలాబాద్.
0: ఓహో, డాక్టర్ గారు బాగున్నారా? సన్నా డాక్టర్ గారు
1: బాగున్నాం బాగున్నాం, మీరు బాగున్నారా?
0: అవును. ఏం చేస్తూ ఉంటారు సన్నా, అంటే ఏ డాక్టర్ మీరు?
1: లేదు, ఇంకా జస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది.
0: అరే వా వా వా, ఓకే సన్నా, చెప్పండి. చాలా హ్యాపీ మీరు ఫోన్ చేయడం మాకు.
1: హీట్ వేవ్ వస్తుంది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని.
0: అరే, మేము అసలు డాక్టర్ గారికి ఫోన్ చేయాల్సి అనుకున్నాం, కానీ డాక్టరే ఫోన్ చేసి హీట్ వేవ్స్ గురించి చెప్తున్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెప్పండి డాక్టర్ గారు.
1: అందరూ ఆఫ్టర్నూన్ 12:00 నుండి ఈవినింగ్ 4:00 వరకు అసలు బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ బైక్ లో వెళ్లే వాళ్ళు కంపల్సరీగా హెల్మెట్ వాడాలి.
0: అవును,
1: సన్ స్క్రీన్ ఇంపార్టెంట్.
0: అవును,
1: మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా 2 లీటర్స్ వాటర్ కంపల్సరీగా క్యారీ చేయండి.
0: అవును, మంచి జాగ్రత్తలు చెప్పిండ్రు సనా గారు. హలో
1: హలో,
0: ఏమైనా జాగ్రత్తలు ఇంకా మీ ద్వారా తెలుసుకునేది ఉంటే మిమ్మల్ని సంప్రదించవచ్చా మా శ్రోతలు?
1: జరూర్ సంప్రదించవచ్చు.
0: చెప్పండి మీ ఫోన్ నంబర్ చెప్పండి. చెప్పగలుగుతారా? చెప్పండి.
1: 9492 6722 4040.
0: ఓకే, థ్యాంక్ యూ సనా గారు. డాక్టర్ సన్నా డాక్టర్ గారు, మీరు అడిగిన పాట వినిపిస్తున్నా నేను. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు.

0: only 29 rupees. 6 days.
1: Adi Lakshala Lottery. Naka. Wow.
2: Chikukundi. Bootakabu offer la patla pramatanga undandi.
0: RBI antundi.
2: Teliviga aalochinchandi apramatanga undandi.
3: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా.

ఇవల్ల దర్శకేంద్రుడు అని పిలువబడే కోవెలమూడి రాఘవేంద్రరావు, మనం మామూలుగా అయితే కె రాఘవేంద్రరావు అంటూ ఉంటాం తన పుట్టినరోజు ఇవల్ల, శతాధిక చిత్రాల దర్శకుడితను, రచయిత, నిర్మాత కూడా 50 ఏళ్ళకి పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. ఈయన తండ్రి కోవెలమూడి సూర్య ప్రకాశ్రావు కూడా తెలుగు సినీ దర్శకుడే. తన ద్వారానే ఇతను చిత్ర పరిశ్రమలోకి వచ్చిండు రాఘవేంద్రరావు. మొత్తం 8 నంది పురస్కారాలు, 1 IIFA పురస్కారం, ఇంకా ఫైమా అవార్డు, 5 ఫిలింఫేర్ సౌత్ పురస్కారాలు, 2 సినిమా అవార్డులను కూడా అందుకున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి తారలు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే కథానాయకులుగా ప్రస్థానం కూడా మొదలుపెట్టిండ్రు. ఎన్నో మంచి సినిమాలను, సూపర్ హిట్ సినిమాలను దర్శకత్వం వహించి మంచి దర్శకుడిగా పేరును సంపాదించుకున్నారు కె రాఘవేంద్రరావు. మరి ఇప్పుడు విందాం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఈ పాట, రాఘవేంద్రరావు దర్శకత్వంలోని చిత్రంలోని ఈ పాట అనేది

ఇది ఇయాల్టి సింగిడి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. రేపటి సింగిడిలో మరిన్ని పాటలు, మాటలు, ముచ్చట్లు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఇంకా ఈ ఎల్లపొద్దామంటే 5 గంటలకు మాట చెప్పండి పాట వినండి కార్యక్రమం, రాత్రి 7:45 ఉషారు కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉంటాయి. కార్యక్రమాలకు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటలను అడగచ్చు, మాతో సరదాగా గుడిసేపు మాట్లాడచ్చు. ఇప్పుడైతే సమయం 10 గంటలుగా వస్తుంది. గుడిసేపట్లో వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన సుమారు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజుకు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత్ పర్యటన కోసం కోల్కతా చేరుకున్నారు. భారత్తో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహాత్మక సహకారంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం పేరిట ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామివారి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శన కూడా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్టంలో పంట కొనుగోళ్ల సంకోభాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్టంలో నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్టంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 10:03 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు చేరువలో ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్.

కాంతివేగ పౌనఃపున్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాలను మాడ్యులేట్ చేయడం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియను దూరశ్రవణ ప్రక్రియ అంటాం. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటాం.

ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొన్నది.

0: రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర్య పోరాటంలో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది.
1: Our first glimpse is the Rajputana came alongside at Marseille. And there's a woman of whom you've probably all read, but never seen in a picture. Miss Madeleine Slade, the English daughter of an admiral, who now prefers to be known as Malara Ben. She's one of Mr. Gandhi's most devout disciples. She's leading the way ashore now. And just behind her comes Mr. Gandhi, dressed as he said he would be, in just his loincloth, even in the chilly climes of Europe. And he's carrying with him his pots and pans, which he declared at the customs.
0: రోజు మూడు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే పాటలు, జానపద గీతాలు,

0: శాస్త్రీయ లలిత సంగీత వ్యవసాయ కార్యక్రమాలు.
1: మన జిల్లాలో 67 రైతు వేదికలు ఉన్నాయండి. ఈ రైతు వేదికల్లో ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో రైతులకు మీటింగ్లు నిర్వహిస్తున్నాం.

0: ఓ 2 దశాబ్దాల క్రితం వరకు పెద్ద చిన్న అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం.
1: భరతమాత ముద్దుబిడ్డలలో రాజ్యాంగ నిర్మాతగా భాషించి భారతరత్నమైనాడు డాక్టర్ అంబేద్కర్ గారు.
2: విద్యార్థిని విద్యార్థులు దాదాపుగా అన్ని లెసన్స్ తరువుగా చదివి ఉంటారు. ఇక్కడ పరీక్ష పేపర్ రాసేటప్పుడు వారికున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే ప్రతి పాఠములో కూడా ఏ ప్రశ్నలు వస్తాయో పాత ప్రశ్న పత్రాలని అవగాహన చేసుకుని చదవటం, ఒక ప్రణాళిక బద్దంగా చదివితేనే ఈ ఉన్నటువంటి 30 రోజుల్లో వాళ్ళ పరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించే అవకాశం ఉందండి.
0: బాగా నచ్చిన పాట ఏంటి?
3: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిద్ర మరిసి నిద్ర పోకుమా.
0: ఈ పాట ఎప్పుడు విన్నారు మీరు, గుర్తుందా?
3: ఈ నాకప్పుడు 7-8 సంవత్సరాలు నా వయసు. భూమి కోసం అని ఘంటసాల గారు వాళ్ళ పాట అది. నాకు ఎప్పుడు పోతు దారిలో ఇదే పాట ఎక్కువ పాడుకుంటూ పోతాను.
4: వంట ఏం చేసి తగలెట్టావు?
5: వంట తగలెట్టలా, గ్యాస్ తగలెట్టి వంట వెలగబెట్ట.
4: అదే, ఏం వెలగబెట్టావని అడుగుతున్నాను.
5: ఇంట్లో అన్ని నిండుకుంటే ఏం వెలగబెడతాను? చారు పెట్టి కాసిన బొడియాలు వేయించాను.
4: పోన్లే, అదన్నా చేసావు.
0: అసలు రేడియో పుట్టక అనేది ఏంటి అనే విషయానికి వస్తే, విద్యుత్ అయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను ముందుగా జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ 1886లో గుర్తించారు. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లలో కొలవడం మొదలైంది. 1895-96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లి ఎల్మో మార్కోని. అమెరికాలోని ఫిటస్బర్గ్ లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబర్ 2 ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో ఫిటస్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. ఇంగ్లాండ్ లో 1922 అక్టోబర్ 18 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బిబిసి స్థాపించబడింది. బిబిసి 1922 నవంబర్ 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ నియంత్రిస్తూ ఉంటుంది.

0: 3లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. జూలై 23, 1927న బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరు ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతోంది. ఆలిండియా రేడియో నినాదం బహుజన హితాయ బహుజన సుఖాయ. ఆలిండియా రేడియో ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం. దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. దేశాభివృద్దిలో ప్రభుత్వాధీనంలో ఉన్న రేడియో అన్ని రంగాలలోనూ సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకు అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో 6 ఆలిండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 479 ఆలిండియా రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆలిండియా రేడియో యొక్క 100వ స్టేషన్ వరంగల్ను 1990 మార్చి 2న నెలకొల్పారు. హైదరాబాద్లో మెహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి 1937లో రేడియో స్టేషన్ను ప్రారంభించారు. 1935లో ఈ రేడియో స్టేషన్ను అప్పట్లో హైదరాబాద్ను పరిపాలిస్తున్న నిజాం రాజు స్వాధీనం చేసుకున్నాడు. 1939లో హైదరాబాద్ రేడియో స్టేషన్కు దక్కన్ రేడియోగా పేరు మార్చారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి.
1: ఉర్దూ ఖబర్నామా మే ఆప్ తమామ్ కా ఖైర్ మక్దమ్ హై. మై హూ మొహమ్మద్ ఇజాజుద్దీన్. ఖబరో కే ఆగాజ్ పర్ పేష్ హై సుర్ఖియా. వజీర్ ఆజమ్ మోదీ బ్రిక్స్ సమిట్ మే షిర్కత్ కే లియే పహుంచే జోహాన్స్బర్గ్. ఎయిర్పోర్ట్ పర్ వజీర్ ఆజమ్ కా కియా గయా పుర్తగ్బాక్ ఇస్తిక్బాల్. సీఎం కేసీఆర్ కల్ కరేంగే మెదక్ కా దౌరా. వజీర్ హరీష్ రావు నే కహా బీఆర్ఎస్ కీ హిక్మత అమలీ సే అపోజిషన్ ఖౌఫ్ జదా. کی اصولوں کی بنیاد پر کی جائے گی تنقید. سی پی آئی اور سی پی ایم کے رہنماؤں کا تاثر. انتخابات میں کمیونسٹوں کی طاقت دکھانے کا عزم. چندریان 3 اہم مرحلے میں داخل. وکرم لینڈر کل اترے گا چاند پر. اسرو سافٹ لینڈنگ کو کرے گا راست نشر. اور آئندہ 3 دنوں تک تلنگانہ میں اوسط درجے کی بارش کا امکان. موسمیاتی مرکز نے کئی اضلاع کے لیے یلو اور گرین الرٹ کیا جاری.
0: దక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా పరిమిత ప్రసారాలు సాగేవి. దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు గారు విశేషంగా కృషి చేశారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం మీటర్ల ద్వారా 1989 మార్చి 24 తన కార్యక్రమాలను శ్రోతలకు అందించడం ప్రారంభించింది. ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అందరి హృదయాలు దోచుకుంది. గోదారి కిన్నెర, కుంకుమభరణ లాంటి చారిత్రక నాటకాలు ఎన్నో రూపొందించి జాతీయ స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంది.
1: మేము ఇటువైపుగా తరలించుకుని వచ్చిన ఏనుగుల మందలు ఏమైనాయి? మళ్లీ వాటిని అడవి మార్గాన తరలించినది ఎవరు? పిల్ల, ఆ ఏనుగుల్ని ఎందుకు తరలించావు?
2: తరలించక ఊరుకోవాలా? మా గూడెంపై పడి మా గుడిసెను పాడు చేసి మా పంటలు నేలమట్టం చేసింది మీ కళ్ళకు కనిపించలేదా? సైనికులై ఉండి ప్రజల మీదకి ఏనుగులు విసిగొల్పడం మీకు తగిన పనేనా? ఇది మీకు న్యాయమేనా?
1: ఎవరికి నీవు? మాకే న్యాయాన్యాయాలు బోధిస్తున్నావు. మాట్లాడదాం, ఎవరికి వెళ్ళవు.
2: సమ్మక్కను సమ్మక్కను సమ్మక్కను
1: సమ్మక్క అని గొప్పగా చెప్పుకున్నావు. సమ్మక్క అంటే నీవేమన్నా రాకుమారిగా రాణిగా పేరు చెప్పగానే గుర్తించడానికి? నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నీ తావెక్కడ వివరించి చెప్పనిదే నీకెవరు? మాటెలా తెలుస్తుంది చెప్పు, ఎలా తెలుస్తుంది?
2: నా పేరు ఈ నాలుగు పరగణాలందు పసికందుల నుంచి ముదుసలి వరకు, చిరు చీమ నుంచి గజ రాజవర వరకు బాగా తెలుసును. 16 రాముల నుంచి వచ్చిన మీకు తెలియకుందనేమి, తెలిసిననేమి?
1: ఓహో, మాటలు నేర్చే జానవలే కనపడుతున్నావు. నీవు కోయ కన్యం అంటే నమ్మకం కలగటం లేదు. రా, నీలాంటి యవ్వనాల పూబంతి గూడంలో ఉండటానికి తగదు. మా రాజ ప్రసాదానికి రా. ఏ శివని, ఆమె తా చెయ్యలేదు, బుక్కైపోతావు. ఆమె ఎవరనుకున్నాం? మా తల్లి వనదేవత ముద్దు బిడ్డ, మా నాగవమ్మ భిక్ష. పడాటగా ఆడితే తల పగిలిపోవాలి. కోయ పిల్ల వనదేవత. సరే చూద్దాం. రావే, ఏం కోరుతున్నా? రా, రావే, నా చేయి పట్టు. రావే, రా, రావే, అమ్మా, నా చెయ్యి, నా చెయ్యి, అమ్మా, నా చెయ్యి, నా చెయ్యి.
0: ఇవే కాకుండా రూపకాలు, ప్రసంగాలు, నాటికలు ఇలా ఎన్నో రూపొందించి శ్రోతలను అలరించింది ఆకాశవాణి.
3: హాస్పిటల్లో ఉన్న నెల రోజుల తరువాత ఒకరోజు దాసరి శిష్యులతో, ఏమయ్యా నోటితో అన్నం తినలేను, నడవలేను, ఏమిటయ్యా నాకీ కర్మ, ఇంకా ఈ బ్రతుకు నాకు అవసరమా అని ఫస్ట్ టైం నైరాశ్యంతో మాట్లాడారు దాసరి. శిష్యులందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సర్, మీరేనా ఇలా మాట్లాడేది? అనుకున్నవి, అసాధ్యం అనుకున్నవి అన్నీ సాధించారు. ఎన్నో ఆటుపోట్లు తిన్నారు. మీరు ఫెయిల్ అవ్వరు సార్, తప్పకుండా గెలుస్తారు సార్, ఇంటికి మామూలుగా తిరిగి వస్తారు అన్నారు. దాసరి ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆయన మేధావి, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసి అడుగుతారు, అడిగి చెప్పించుకుంటారు. డాక్టర్లు 29వ తేదీన ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు.

0: ఆకాశవాణి ద్వారా ప్రతి ఏటా శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, ముక్కోటి ఉత్సవాలతో పాటు 2015లో నిర్వహించిన గోదావరి మహాపుష్కరాలు ప్రత్యక్ష ప్రసారంగా శ్రోతలకు అందించింది ఆకాశవాణి కొత్తగూడెం.
1: పవిత్ర గోదావరిలో స్నానం చేయడానికి
2: ఎప్పుడూ ఉండే గోదావరే కదా, ఇప్పుడే ఎందుకు ఇక్కడికి స్నానాలు చేయడానికి వస్తున్నారు?
1: ఇప్పుడు పుష్కరాలు కదమ్మా.
2: పుష్కరాలంటే?
1: పుష్కరాలంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చి 12 రోజుల పాటు కొనసాగే పవిత్రమైన పండుగమ్మా. అందుకే లక్షలాది మంది భక్తులు దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఈ గోదావరి పుష్కరాలకు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో తల్లి గోదావరిని కొలుస్తారు.
3: '1950లో భారత ప్రభుత్వం డెక్కన్ రేడియోను నిజాం నుంచి స్వాధీనం చేసుకుని ఆలిండియా రేడియో పరిధిలోకి తెచ్చింది. తెలుగులో కూడా రేడియో ప్రసారాలు జరిగేవి. 1938 జూన్ 16న మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావటంతో అప్పటినుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులకు దక్కింది. సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18న 15 నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం అనార్కలి, ఇది 1938 జూన్ 24న రాత్రి 8:30 ప్రసారమైంది.
4: అనార్కలి

మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన రేడియో తాతయ్యగా ప్రసిద్ది పొందారు. 1948 డిసెంబర్ 1 విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. 1963 విశాఖపట్నం, కడపలలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి.

0: ఆకాశవాణి ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సినిమా పాటలే కాకుండా పల్లె జీవన విధానం, వారి యొక్క స్థితిగతులు, వారి సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో మా ఊరు, జీవన సరళి, జీవన స్రవంతి ఇలా ఎన్నో కార్యక్రమాలు గిరిసీమల ద్వారా గిరిజనుల పాటలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గిరిజనుల అభివృద్ది కోసం అధికారుల ప్రసంగాలు, పరిచయ కార్యక్రమాలను అందించింది ఆకాశవాణి. భారత ప్రభుత్వ సూచన మేరకు సంస్కార్ గీత్ ఈ కార్యక్రమాన్ని గిరిజన సంస్కృతి సంప్రదాయాలను మారుమూల ప్రాంతాలలో రికార్డు చేసి శ్రోతలకు ఎన్నో ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను పరిచయం చేసింది ఆకాశవాణి.
1: పండుగలు ప్రాచీనమైనవి. పండుగ రోజు కొత్త బట్టలు, పిండి వంటలే కాదు. తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పండుగలకు ఓ ప్రత్యేకత ఉంది. పండుగ నాలుగు రోజులు ఆటపాటలతో సందడి చేస్తారు, ఎన్నో పాటలు పాడతారు. ఓ పోతు రాజా ఉయ్యాలో అంటూ సాగిపోయే ఈ పాట వినండి.
2: పోత పోత నిన్న

అప్పటి వరకు షార్ట్ వేవ్ మీటర్స్, మీడియం వేవ్ మీటర్స్ లో ఉన్న రేడియో ప్రసారాలు, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఎఫ్ఎం రేడియోగా అభివృద్ది చెందింది. ఎఫ్ఎం రేడియో ఛానల్స్ కు పరిమిత ప్రాంతంలోని ప్రజల అభిరుచులు, సంస్కృతి ముఖ్యం. అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా ఎఫ్ఎం రేడియో ఛానళ్లను ప్రారంభించాయి.

ఆకాశవాణి వివిధ ఎఫ్ఎంలను కూడా ప్రారంభించింది. ఎఫ్ఎం ఛానళ్ల ప్రసార కవరేజీ 200 కిలోమీటర్ల వరకు అంతకంటే తక్కువ ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రేడియో సిటీ బెంగళూరు 2001 జూలై 3న ఇది ప్రారంభమైంది. దక్కన్ టెలివిజన్ సేవలను 1976 ఏప్రిల్ 1లో రేడియో నుంచి విడదీశారు. 1959 సెప్టెంబర్ 15న టెలివిజన్ సేవలు ఒక చిన్న ట్రాన్స్మిటర్ తో మొదలైనాయి. తొలితరం తెలుగు రేడియో ప్రసారాలు మరియు వ్యాఖ్యాతల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1930-40 దశక కాలంలో మద్రాస్, హైదరాబాద్ కేంద్రాల నుంచి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మనసిచ్చి చూడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం పాడిన పాట వింటున్నాం. సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: పది గంటల 40 నిమిషాలు దాటి 58 సెకండ్లు అయింది. వివి క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. నీకోసం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ కౌసల్య పాడిన పాట, సాహితీ గేయ రచన, ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: తెలుగు చలన చిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

10:51 దాటి 44 సెకండ్లైంది వివి క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ లో కమ్మని పాటలు వినేస్తున్నాం. ఇప్పుడైతే వినేద్దాం స్నేహితులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట. గంటాడి కృష్ణ గేయ రచన, కోటి సంగీతం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670-4949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు
1: 10:56 దాటి 36 సెకండ్లైంది. ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినిద్దాం. స్నేహం కోసం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి బృందం పాట, బీటూరి రచన, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన సుమారు 51,000 పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్తో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహాత్మక సహకారంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో ఈరోజు సుమారు 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమాపేశం జరగనుంది. రాష్టంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కంల నష్టాల నివారణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం పేరుతో ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామివారి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ సందర్శనం కూడా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను కేంద్ర రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్టంలో పంట కొనుగోళ్ల సంకోభాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పంట కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్టంలో నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్టంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. మీ ఆకాశవాణి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రంగుల రాట్నంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి 16 ఏళ్ల వయసుతో వైవిధ్యమైన నటనతో చిత్రసీమలో సిరిసిరి మువ్వలు మ్రోగించిన ఆల్ రౌండర్ ఆయన. 95 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో 50 ఏళ్లకు పైగా కొనసాగిన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆయన. హీరోయిన్స్ కి లక్కీ హ్యాండ్, బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మొత్తంగా చెప్పాలి అంటే అ కంప్లీట్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మరింతకీ ఎవరా నటుడు? గెస్ చేయండి అండ్ వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటల దాటి 12 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మరి ఇంతకీ ఎవరా యాక్టర్ అని అడగానే చాలా మంది గెస్ట్ చేశారు అండ్ ఆన్సర్ కూడా పంపించారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే కృష్ణవేణి గారు, రవికుమార్ ఫ్రమ్ మల్కాజ్గిరి అండ్ ఆల్సో పుట్టపాక నుంచి పులిపాక శ్రీనివాస్ గారు, నెక్స్ట్ రమణ ఫ్రమ్ బోయిన్పల్లి అండ్ కాశీబుగ్గా నుంచి నల్లా సుదర్శన్ అండ్ ఇంకెవరు మాకు తెలియందా అంటూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, బట్ పేరు పంపించలేదు. హర్షిణి అండ్ అలాగే నరసింహరావు గారు ఫ్రమ్ ఖైరతాబాద్ ఆనంద్ నగర్ నుంచి కూడా రైట్ గా గెస్ట్ చేసి పంపించారు. మరి ఎవరైనా తెలుసుకోవాలనుంది కదా, చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: close the night. Go retro with Akashvani Telugu.
1: Join the Indian Navy, a combat-ready, credible, cohesive, and future-ready force. Online applications invited from unmarried men and women candidates for Agniveer, SSR and MR and unmarried men for SSR medical entries. Last date for submission of online application is 10th April 2025. For more details, visit www.joinindiannavy.gov.in.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11

ఇంతలాంటి 15 నిమిషాలు కావస్తోంది. మరి హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా, మామగా, కమెడియన్ గా మెప్పించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అ కంప్లీట్ యాక్టర్ అని పేరు తెచ్చుకున్న నటులు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు. మనందరి హృదయాల్లో చిరస్థానం సంపాదించుకున్న హీరో చంద్రమోహన్ గారు. మరి ఈరోజు చంద్రమోహన్ గారి 86వ జయంతి సందర్బంగా గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుందాం ఆయన సినీ జీవిత విశేషాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: లోకి వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non stop music and entertainment ni enjoy cheyandi.
3: Oh hello rege galanta idi taaralo digi vache velanta.
0: Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గుర్తు చంద్రమోహన్ గారు. మరి ఈరోజు ఆయన 86వ జయంతి సందర్భంగా చంద్రమోహన్ గారి గురించి ఓసారి గుర్తు చేసుకుంటున్నాం. కాలేజ్ డేస్లోనే నాటకాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో చాలా నాటక సంస్థలతో నాటకాలు వేయడమే కాకుండా అప్పట్లోనే అంటే ది బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నట్ట చంద్రమోహన్ గారు. ఇక నాటకాల్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత చంద్రమోహన్ గారిని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సినిమాల్లో ట్రై చేయమని ఎంకరేజ్ చేశారట. సో ఎలాగూ తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో ట్రై చేశారు. ఫస్ట్ విజయవాడలో ఒక సినిమా ఆడిషన్స్ అవుతున్నాయంటే వెళ్లారు. చాలా మంది ఉన్నారు అక్కడ. అయినా సరే ఆడిషన్ ఇచ్చొచ్చారు కానీ నో కాల్ నో మెసేజ్. సరే మళ్లీ తన జాబ్ ఏదో తను చూసుకుంటుండగా ఎలాగైనా తను హీరో అవ్వాలని తనకన్నా తన బావమరిది గారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదట. సో తన బావగారికి. సో అలా మళ్లీ ఇంకోసారి ఆడిషన్స్ ఉన్నాయి వెళ్లమని చెప్పగానే సరే మళ్లీ ఓ ప్రయత్నం చేద్దామని చేశారు. అక్కడికి వెళ్లిన తర్వాత చూస్తే ఒక్కొక్కరు
4: సినిమాకి ఎప్పుడు వెళ్లారు, ఎలా అసలు మొట్టమొదటి మీ పాట?
5: ఒక్కసారి హై జంప్ లోకి వచ్చారు. నాగార్జున సాగరం. ఈ ముందు నేను ఇవన్నీ గేయ నాటికలు
6: ధన్యవాద్
7: మాన్య మంత్రిజీ. आज पूरा विश्व तेजी से विकसित होते भारत की ओर उम्मीद और गौरव से देख रहा है. आज का ये रोजगार मेला भारत की विकास यात्रा में युवाओं के विशाल योगदान का संदेश लेकर आया है. इस अवसर पर प्रस्तुत है एक लघु फिल्म.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిన నా ఫ్రెండ్ మాటల్లో ఓ మాట దగ్గర నా మనసు ఎందుకో ఆగిపోయింది. ఎంతగా అంటే, ఎంత అక్కడి నుంచి వద్దామనుకున్నా ఆ ఆలోచన అండ్ ఆ సీన్, ఆ దృశ్యం నన్ను అక్కడే ఉంచేసింది. అక్కడెక్కడో ప్యారిస్లో ఉన్న ఫ్రెండ్ మాట ఇక్కడ రోడ్డు పక్కన వెలవెలబోతున్న ఆ షాప్స్కి మధ్య కనెక్షన్, ఆ బ్రిడ్జ్ను కడుతూనే ఉన్నాయి. ఇంతకీ ప్యారిస్ టు హైదరాబాద్ బ్రిడ్జ్ ఎందుకేస్తున్న స్వాతి ఆలోచనలు అంటారా? ఏమోనండి, నా మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఇంతకీ ఎక్కడా తెలుసుకోవాలనుందా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
3: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
2: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03. మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटु मनली अपडेटेड गा उंचडानिकि बोलेदंता गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:21 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మరి ఇంతా కన్నాను కదా, నా ఫ్రెండ్ అక్కడెక్కడో ప్యారిస్ లో ఉండి మాట్లాడితే నా మనసు అక్కడే ఆగిపోయిందని. ప్యారిస్ లోని నోట్రాడామ్ కేథడ్రిల్ పక్కన బుక్ నిస్ట్ ఆఫ్ సెయిన్ ఏరియా అనే ఒక ప్లేస్ ఉంటుందట. అంటే అక్కడ సెయిన్ రివర్ కి రెండు వైపులా పాత పుస్తకాలు అమ్ముతారట. అంతేనా, దేనికైనా నీ మనసు అక్కడ ఆగింది అంటారా? అంటే నిజంగా అవును, ఎందుకంటే చాలా మంది అక్కడ కాఫీ తాగుతూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారట. స్టూడెంట్స్, పోయట్స్, మ్యూజిషియన్స్ అండ్ యాక్టర్స్, అసలు ఎవరు కాదు, అందరూ అక్కడ సాయంత్రం అవ్వగానే చేరి మీట్ అయ్యే ప్లేస్ అంట అది. మరి వాళ్ళు ఏం చేస్తారు మీట్ అయ్యంటే? పాత పుస్తకాలతో దోస్తీ చేస్తారు. వింటేజ్ పోస్ట్ కార్డ్స్, ఓల్డ్ మ్యాప్స్, లిటరేచర్ అన్నీ అక్కడుంటాయట. ఇదిగో ఈ మాట వినగానే మనసెందుకో అక్కడే ఆగిపోయింది. ఎందుకు, రీజన్ ఏంటి స్వాతి అంటారా? చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

12:27 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి నువ్వే నువ్వేలోంచి. మరి తరుణ్ అయితే శ్రియ కోసం వాళ్ళని వీళ్ళని అడిగాడు. మరి నేను మిమ్మల్ని అడిగినా ఓ మాట, ఓకే ఒక్క మాట అడగనా, ఏంటంటే నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు మాట చెప్పింది, 16th century నుండి ప్యారిస్లో పుస్తకాలు అమ్ముతారట మనం ఇందాక చెప్పిన ప్లేస్లో. మరి దాని గురించి చాలా గొప్పగా చెప్పినప్పుడు అనిపించింది. అండ్ అలాగే ఓ దృశ్యం కూడా కనిపించింది, ఏంటంటే ఎన్నో వందల శతాబ్దాల నుండి పుస్తకాలు రాసిన మన దగ్గర పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? మరి ఈ మధ్య కాలంలో అయితే షాప్స్ కన్నా రోడ్డు మీదే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిగో ఇందుకే ఇక్కడే ఆగింది నా మనసు. అయినా సరే ఓ మాట చెప్పనా, పాత పుస్తకాలు ఎప్పుడు మన ఆత్మీయ నేస్తాలే. అందుకే అంటారు డైరెక్టర్ పూరి, ఈసారి ఎప్పుడైనా రోడ్డు పక్కన పాత పుస్తకాలు కనిపిస్తే ఆగండి అని. మరి ప్యారిస్ నుంచి పూరి జగన్నాథ్ దగ్గరికి ఎందుకు వచ్చింది స్వాతి అంటారా? సరే మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ రోజు లక్నోలో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: 2047 నాటికి భారత్ ను వికసిత్ భారత్ గా మార్చాలనే నిబంధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని రైల్ కళారంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
2: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో ఆ మార్కు రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్, సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్బంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమాపేశాన్ని నిర్వహించింది. ఈ సమాపేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్ గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ఇంచుమించు సినిమా కోసం 20 నెలల రచన, ఆయన అలాగే బాలుగారు చిత్రమ్మ పాడిన పాట విన్నారు. సరే, మరి ఇంతకీ మీరు ఫస్ట్ టైం చదివిన పుస్తకం అంటే, నేను ఫస్ట్ క్లాస్ లో చదివాను, ఎల్కేజీ లో చదివాను, అలాంటిది కాకుండా మీరు ఫస్ట్ టైం కంప్లీట్ గా చదివిన పుస్తకం ఏంటి, ఆర్ మీరు ఫస్ట్ టైం ఈ బుక్ చదివితే నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది, ఆర్ ఈ బుక్ చదివితే నాకు చాలా పీస్ఫుల్ గా ఉండింది అన్న పుస్తకాలు ఉంటాయి? అవును, ఇంతకీ పుస్తకాలు చదివే అలవాటు ఉందా? ఓకే, ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఆన్ 0402324085212 41 అన్న స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 1242 అన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. మరి ఎందుకు స్వాతి పాత పుస్తకాలు పాత పుస్తకాలు, ఆ పాత ఎడిషన్స్ ఎలాగో మళ్ళీ కొత్తగా ప్రింట్ చేస్తారు కదా, అంటే కొత్త పుస్తకాల్లో కనిపించని చాలా విషయాలుంటాయి పాత పుస్తకాల్లో. అంటే సేమ్ ప్రింట్ చేయరా అంటే సేమ్ ప్రింట్ చేస్తారు, కానీ ఆ పాత పుస్తకాలను చదివినప్పుడు, ఆ పాత పుస్తకాల్ని అలా పట్టుకుని మీరు తిరగేస్తున్నప్పుడు మొదటి పేజీలో ఫస్ట్ టైం ఆ బుక్ కొన్న వాళ్ల పేరు ఉంటుంది, మధ్యలో వాళ్లు పెట్టి మర్చిపోయిన ట్రైన్ టికెట్స్, ఇంకే బస్ టికెట్స్, ఇంకేవో ఉంటాయి, ఆర్ లెటర్స్ ఉంటాయి. అలాగే కొన్ని పుస్తకాలు, పాత పుస్తకాలు మీరు తిరిగేసినప్పుడు అండర్లైన్ చేసిన వాక్యాలు ఉంటాయి, పెన్తో రాసుకున్న నోట్స్ ఉంటాయి. ఎంత గొప్ప రూట్ మ్యాప్ కదా, అంటే ఆల్రెడీ ఈ పుస్తకంలో ఇది ఉంది, ఆల్రెడీ ఈ పుస్తకంలో ఇది చాలా హైలైట్ అంటూ ఎవరో అంటే, మనం పుస్తకం చదవకపోయినా కూడా ఇన్స్టాంట్ గా మనకి జ్ఞానం వచ్చేస్తదన్నమాట ఆ అండర్లైన్స్ ద్వారా కదా. అంటే మనం ఎలాగో ఇన్స్టాంట్ కి అలవాటు పడిపోయాం కదా, 2 నిమిషాల్లో కుకింగ్, 2 నిమిషాల్లో ఆర్డర్ వచ్చేస్తుంది, 2 నిమిషాల్లో ట్రావెల్ చేయాలి. సో అలా ఈ పాత పుస్తకాలని తిరిగేసినప్పుడు చాలా అంటే చాలా ఇన్స్టాంట్ జ్ఞానం అయితే వస్తుంది. అందుకే ఈసారి ఎప్పుడైనా రోడ్డు పక్కన పుస్తకాలు కనిపిస్తే కాసేపు ఆగండి. అఫ్కోర్స్ మీరు వెతుకుతున్న పుస్తకమే అక్కడ లేకపోవచ్చు, కానీ ఆ పుస్తకం మీతో దోస్తీ చేయడానికి మాత్రం రెడీగా ఉంటుంది. అందుకే పాత పుస్తకాలని పలకరించండి. సరే, ఇందాక అడిగాను కదా మీరు ఫస్ట్ టైం చదివిన బుక్ ఏంటి అని అడిగినప్పుడు, రమణాఫురం పోయినపల్లి గారు స్వాతి మ్యాగజైన్ చదివాను అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటో ఈ పేరు పెట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలనిపిస్తుంది. ఓకే, హాయ్ స్వాతి. నేను చదువుకునే రోజుల్లో ఎక్కువగా సైకాలజీ టుడే పుస్తకాలు ప్రతి నెలా చదివేవాడిని. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ గారు పంపించారు. ఓకే, సో ఇప్పుడు ఉన్నాయండి సైకాలజీ టుడే పుస్తకాలు అంటే నాకు తెలీదు. ఎనీవే, నాకు కొత్త విషయం తెలిసిందనమాట ఈరోజు. అండ్ అలాగే రవి మాధవి ఫ్రమ్ మల్కాజ్గిరి నుంచి పంపించారు, హై స్కూల్ ఇంగ్లీష్ కంపోజిషన్ అండ్ అలాగే వర్డ్ పవర్ మేడ్ ఈజీ, ఈ 2 పుస్తకాలు చదివారట. అండ్ చూసారా ఎన్ని పుస్తకాల నేమ్స్ మనకు తెలుస్తున్నాయో. అండ్ ఇంకెవరు అంటే బింగివార్ రవి ఫ్రమ్ భీమ్కల్ నుంచి పంపించారు, బారిస్టర్ పార్వతీశం పుస్తకం చదివాను అని. నిజంగా ఆ పుస్తకం అయితే చాలా బాగుంటుంది, నేను కూడా చదివాను ఆ పుస్తకం. మరి మీరు ఫస్ట్ టైం చదివిన బుక్ ఏంటి, ఇంకా ఆ పుస్తకంలో మీకు జ్ఞాపకం ఉన్న ఆ మెమొరీస్ ఏంటి నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి.

0: ఏవిఎస్ ఆదినారాయణ్ గారు రాసిన పాట ఇది. అసలు ఎంత అద్భుతంగా రాశారు కదా, పాట వింటున్నంతసేపు సీరియస్లీ ఇన్వాల్వ్ అయిపోతారు అందరూ నాతో సహా, అంతే కదా. నాకు తెలిసి మీరు కూడా పాడుకుని ఉంటారు, ఎక్కడికో ఎక్కడికో అలా రీల్లో వెళ్లిపోయే ఉంటారు కదా. ఎవరి కోసం పాడారు చెప్పండి అని మాత్రం అడిగాను. 12:50 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మరి ఇందాక నేను అడిగాను కదా మీరు చదివిన పుస్తకాలు ఏంటి అంటే, నిజంగా ఆ పుస్తకాలతో దోస్తీ చాలా అంటే చాలా బాగుంటుంది అనడానికి ఇదిగో మనకు వచ్చే మెసేజ్లు అనమాట. యా మంచి కామెడీ కథ కీలుగుర్రం నేను చదివిన పుస్తకం అంటూ జీడిమెట్ల నుంచి నస్రీన్ గారు పంపించారు. అండ్ ఆల్సో పుస్తకం చదివాను మేడం, ఎండమూరి గారు రాసింది, పేరు గుర్తులేదు, పేరు గుర్తులేదు. పంపించారా, ఓకే. విజయానికి 7 మెట్లు, ఇంతకీ ఎక్కారా లేదా 7 మెట్లు? ఓకే. అద్దె పుస్తకాల బంకులో పావలాకి మధుబాబు నవల తెచ్చుకుని చదివేవాడిని. డ్రాగన్ క్రైమ్ స్టోరీస్ ఎక్కువ చదువుతాను అంటూ పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల నుంచి పంపించారు. అండ్ అలాగే అమ్మో చాలా మందికి ఉన్నాయి కదా పాత పుస్తకాలు, ఇంకా నా దగ్గర ఉన్నాయి. ఓహో ఇప్పుడు మాత్రం సైకాలజీ టుడే రావట్లేదా? ఓకే, అయితే నేను తీసేసుకుంటాను మీ దగ్గర. ఓకే, తర్వాత ఆ రోజుల్లో 1981 ఆ రెండు పుస్తకాలు పూర్తిగా చదివినందుకు మా నాన్నగారు అన్నయ్య గారు చెరీ 51 రూపాయి ఇచ్చి ప్రోత్సహించారట. అవునా, పుస్తకాలు చదివితే డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళా? బాబోయ్ అలా చెప్తే నేను ఇంకా ఫుల్ చదువుతాను అనమాట. అప్పుడే అవి నాకు మంచి ఉపాధిని తెచ్చి పెట్టాయి అంటూ రవి, మాధవి, హర్షిత, ఓకే మల్కాజ్ గిరి నుంచి పంపించారు. ఓకే, అండ్ అలాగే లాంగ్ టూర్ బస్సులో కానీ ట్రైన్లో కానీ పుస్తకం పట్టుకుని చదివే అలవాటు ఉంది అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం పంపించారు. అండ్ ఇప్పటికీ చదువుతాను నేను చందమామ కథలు. నిజంగా ఆ పుస్తకాలు ఇంకా దొరుకుతున్నాయంటే గ్రేట్, అసలు ఎంత బాగుంటాయో తెలుసా. చందమామ కథలు చదువుతున్నంతసేపు ఒక ఫ్యాంటసీ వేరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం అనమాట. అండ్ అలాగే హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి పంపించారు. ఎద్దనపూడి మరియు మాదిరెడ్డి సులోచన, కొమ్మనాపల్లి ఎండమూరి గారి రచనలు బాగా చదివేవాడిని. ప్రస్తుతం రేడియోనే నాకు పెద్ద నవల. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము కూడా మాకు తెలిసినంత వరకు ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం. స్వాతి చతుర సితార బుక్స్ కూడా చదివేవాడిని అంటూ భీమ్కల్ నుంచి రవి గారు పంపించారు. అండ్ అలాగే హలో స్వాతి గారు, నేను మొదటిసారిగా చదివిన పుస్తకం రాణి రుద్రమదేవి ఉపవాచకం, నా 5th క్లాస్లో చదివా. సిరి ఫ్రమ్ వైజాగ్ నుంచి. హౌ బ్యూటిఫుల్ కదా, ఎన్ని పుస్తకాలు మనకిప్పుడు పరిచయం అయ్యాయి కొత్తగా. నిజం, ఎందుకంటే ప్రతి పుస్తకం ఏదో ఒకటి అంటే మన లైఫ్లో ఏదో ఒక పుటలో ఏదో ఒక అనుభవాన్ని దాచుకునే ఉంటుంది. అందుకే పాత పుస్తకాలు కనిపిస్తే కాసేపు ఆగండి, పాత పుస్తకాలు కనిపించినప్పుడు కాసేపు పలకరించండి, పాత పుస్తకాలు మీ దగ్గర ఉంటే ఓసారి తిరగేయండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: For those who dare, every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

0: మన చంద్ర కలం నుండి జాలువారిన అద్భుత గీతం వంది మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ అండ్ స్వయంవరం సినిమా నుంచి పాట విన్నారు. 12:58 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనం మాట్లాడుకుంటున్నాం పాత పుస్తకాల గురించి. ఒక పుస్తకం ఎవరో మనసు పెట్టి రాస్తారు, ఇంకెవరో మనసు పెట్టి చదివుంటారు, మరో వ్యక్తి అండర్లైన్ చేశారు. ఇప్పుడు ఆ పుస్తకం కేవలం పుస్తకం మాత్రమే కాదు, ఎన్నో అనుభవాల చేతులు మారిన జ్ఞాపకం. మరి ఇప్పుడు ఆ పుస్తకం మీకోసం ఎదురుచూస్తుందేమో, అందుకే ఆగండి. పాత పుస్తకం కనిపిస్తే ఆగి ఓసారి పలకరించండి. మరి మీరు ఈ మధ్యకాలంలో చదివిన పుస్తకాలు ఏంటి అంటే చాలా మంది చాలా మెసేజెస్ పంపించారు. అండ్ అలాగే ఇబ్రహీంపట్నం నుంచి అరుణ గారు పంపించారు. అరుణ గారు, మీ మెసేజ్ చాలా పెద్దగా ఉంది, అది కూడా తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేశారు కదా, చదవడం చాలా కష్టంగా ఉంది, అయినా మీరు విజయానికి 7 మెట్లు పుస్తకంలో మీకు నచ్చిన లైన్స్ పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చందమామ కథలు చదువుతాను అంటూ బాలకృష్ణ గారు ఫ్రమ్ నర్సంపే బల్కంపేట్ నుంచి పంపించారా, ఓకే. అండ్ ఆల్సో నేను చదువుకున్న రోజుల్లో నేను ఎక్కువగా లైబ్రరీకి వెళ్ళి కొన్ని బుక్స్ మంచివి తీసుకొని చదువుకునే వాళ్ళము అని పంపించారు. అండ్ తెలుగుని ఇంగ్లీష్లో చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పంపిస్తే చదవడం చాలా కష్టంగా ఉంది, అందుకే అంటారు తెలుగు తెలుగే కదా, అంతే తెలుగుని తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే టైప్ చేయాలి, అంటే

కష్టం అనుకోండి, అది వేరే విషయం. అండ్ అలాగే చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర, భానుమతి గారి కథలు చాలా ఇష్టంగా చదివేదాన్ని అంటూ మంఖా భాస్కర్ గారు ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి పంపించారు. అండ్ అలాగే ఇతిహాసాలు, చిన్న చిన్న కథలు, గీత ఉపన్యాసాలు, ఓ మొత్తం 18 అధ్యాయులుంటాయి, అది కూడా చదివానంటూ కాశీ బుగ్గ నుంచి దాసి రామచంద్రం సుమతి గారు పంపించారు. అంటే మొత్తానికైతే మా లిజనర్స్ అందరికీ పుస్తకాలు చదివే అలవాటు ఉందని మాత్రం అర్థమైంది. ప్లీజ్ కీప్ ఇట్ అప్, అలాగే కంటిన్యూ చేయండి. ఎందుకంటే పుస్తకాలను మించిన మంచి దోస్తులు అస్సలుండరబ్బా. ఎందుకంటే మనం ఏమన్నా తిరిగి మన గురించి మనని ఏమనవు, అండ్ మన గురించి బయట మాట్లాడవు, పైగా మనకు చాలా జ్ఞానాన్ని ఇస్తాయి, అది కూడా ఫ్రీగా.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం పాత పుస్తకాలతో దోస్తీ గురించి. ప్రతి పుస్తకం ఒక జీవిత సారాంశమే. వాటి వయసు మనకన్నా చాలా ఎక్కువే. పేజీల పుటల రంగు మారినా ఆ కాగితపు వాసన నీకేదో చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటుంది. సో పాత పుస్తకాలు కనిపిస్తే ఆగండి. మీ ఇంట్లో పుస్తకాలు పాతవైపోతే ఓసారి తిరిగేయండి. లేదు చదివేశాం అర్థమైపోయాయి అనుకుంటే ఎవరికైనా ఇవ్వండి. ఎందుకంటే పాత పుస్తకాలను మించిన మంచి గైడ్, మంచి ఫ్రెండ్, మంచి ఇన్స్పిరేషన్ ఇంకెక్కడా ఉండదు. మరి మీ ఇంట్లో పాత పుస్తకాలున్నాయా? ఉంటే చదివే వాళ్ళకి ఇవ్వండి, లేదా మీ ఊర్లో ఉన్న లైబ్రరీలో ఇవ్వండి. మీ చుట్టుపక్కల ఒక చిన్న లైబ్రరీనైనా ఏర్పాటు చేయండి. ఎందుకంటే అక్కడెక్కడో ప్యారిస్లో పుస్తకాలు ఇలా చదువుతారని గొప్పగా చెప్పుకోవడం కాదు, మనం రాసిన పుస్తకాలు, మన దగ్గర నుంచి అక్కడికి వెళ్లిన పుస్తకాలు కదా. మరి అలాంటప్పుడు మనం ఇంతగా గొప్పగా చెప్పుకోవాలి ఆ పుస్తకాల గురించి? ఆలోచించండి. ఇది వాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర

0: పట్టణ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 43.80 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే కొండపై 9.87 కోట్లతో స్వామివారి నిత్య కళ్యాణ మండపం, 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, 1.35 కోట్ల రూపాయలతో రథశాల వైపు మాడవీధులకు మెట్లు, 43 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపర్ల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సాయంత్రం హైదరాబాద్ లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమాపేశం జరుగుతుంది. రాష్టంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కోమ్ల నష్టాల నివారణపై ఈ సమాపేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు డిస్కమ్ అమలు, సోలార్ విలేజెస్, సోలార్ స్టవ్ పథకాలు, ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగం, ఇంధనం పొదుపుపై చర్చించనున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు, కుటుంబ జీవిత బీమా, రాష్ట ఆవిర్భావ వేడుకల నిర్వహణ అంశాలు కూడా సమాపేశంలో ప్రస్తావనకొస్తాయి. సికింద్రాబాద్లోని రైల్ కడారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని వివిధ శాఖల్లో ఎంపికైన 218 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్లతో యువత ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
1: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ అపాయింట్మెంట్ లెటర్ కేవలం కాగితం కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. రాష్టంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పాలిసెట్ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. మాసప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. మొత్తం 82.38% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో బాలురు 79.92%, బాలికలు 86.38% ఉన్నారు. రాష్టంలో సెంటరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈరోజు ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ గుత్తేదారుల అసోసియేషన్ మహాధర్నాకు కవిత మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల్లో సెంటరింగ్ కార్మికుల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే 2 రోజుల తర్వాత తాను ధర్నాలో కూర్చుంటానని స్పష్టం చేశారు. రాష్టంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని కవిత స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈ రోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయల వరకు పెరిగాయి. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా విభాగాలు, ల్యాబ్లను సందర్శించిన మంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంపై అధికారులకు పలు కీలక సూచన చేశారు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వీటివల్ల సాగు ఖర్చులు తగ్గుతాయని, డిజిటల్ వ్యవసాయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ల్యాబుల్లో జరిగే పరిశోధనలు కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా సామాన్య రైతులకు అందుబాటులోకి రావాలని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం

0: రాష్ట భవిష్యత్తు కోసం కొత్త నగరాన్ని నిర్మిస్తోందని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పరిశ్రమల ఏర్పాటుకు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని మంత్రి తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. కొమరంపీ మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్యూలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. 68 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా ఎస్పీ నిఖిత పంత్ చెప్పారు. రైతులు అనుమతులున్న కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కూడా నితిక పంత్ ఈ సందర్భంగా సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్టంలో నిన్న అత్యధికంగా కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్టంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. మునుగోడు మండలానికి చెందిన వృద్ధుడు 2 రోజుల క్రితం మరణించగా నిన్న నక్రికల్కు చెందిన జి శాంతమ్మ, నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామం రైతు కృష్ణయ్య వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామానికి చెందిన దాసరి భిక్షం కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. జిల్లాలో వరుసగా 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ కనుల్లో కార్మికుల రక్షణ కోసం చల్లటి నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, షెడ్లు, ఎయిర్ కూలర్లు, వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసిందని జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలియజేశారు. ఆకాశవాణితో మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: క్వారీలో కానీ సర్ఫేస్ లో కానివ్వండి చెలువ పందిలు అనేది వేస్తూనే ఉన్నాం. అట్లాగే క్వారీలో రంజన ద్వారా కూడా నీటి సరఫరా చేస్తున్నాం. మాన్యువల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందరు ఉద్యోగులకి ఇవ్వడం జరుగుతా ఉంది. ప్లాస్టింగ్ సెక్షన్ గానీ తర్వాత క్వారీలో ఎక్కడైతే కొన్ని పందిళ్లు వేయలేని ప్లేస్లలో గొడుగులు కూడా సరఫరా చేశాము. ఆ గొడుగుల ద్వారా కూడా వాళ్ళు ఎండా వేడి నుంచి రక్షణ అనేది పొందుతా ఉన్నారు. 4 నెలల్లో కూడా ఈ వేసవి రక్షణ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది.
0: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం ప్యాకేజ్ టూర్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా టూర్లు నిర్వహిస్తారు. ఈ ప్యాకేజీలో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శన కూడా చేర్చారు. భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2 రకాల ప్యాకేజీలు రూపొందించినట్లు టూరిజం కార్పొరేషన్ తెలియజేసింది. రాష్టంలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆదిత్య శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: సుమారు 70,000 ఉద్యోగాలను వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పన చేసేటువంటి కార్యక్రమం చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా 57,000 కోట్లు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇచ్చినప్పుడు అనేక మంది ముందుకు వచ్చి శ్రీనివాస్ గారు కూడా బ్యాంకు రుణాలను తీసుకుని అనేక మంది గ్రామాల్లో, మరి మండల కేంద్రాల్లో, పట్టణాల్లో ఉపాధి మార్గాలలో ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీ మీ గ్రామాలలో చూసింటారు.
0: టీజీఎన్పీడీసీఎల్ 28 ఫీచర్లతో కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిందని కరీంనగర్ సర్కిల్ ఎస్సీ రవీందర్ తెలియజేశారు. ఫిర్యాదుల నమోదు, బిల్లుల చెల్లింపు, కనెక్షన్ సేవలు, అధికారుల వివరాలు, ఆధార్ లింక్ వంటి సేవలు యాప్లో ఉండగా సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ది కార్యక్రమాలకు ఈ రోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. ఏంటి అంత పాజ్ ఇచ్చేసింది స్వాతి అనుకుంటున్నారా? నిజంగా మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా అయితే నేను చాలా బాగా మాట్లాడతాను అంటూ లొడలొడ మాట్లాడిస్తూ ఉంటాం, కానీ అలా ఆవేశంతోనో లేదంటే నాకు బాగా మాట్లాడడం వచ్చానో అలా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే తప్పులు మాట్లాడిస్తాం, తెలియకుండానే మాట్లాడకూడని విషయాలు ఎన్నో మాట్లాడిస్తాం.

0: ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విషయంపై మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడు, లేదా మాట్లాడాల్సి వస్తేనో, లేదా ఏదైనా విషయం పైన మీరు రియాక్ట్ అవ్వాల్సి వస్తేనో, జస్ట్ గివ్ ఎ పాజ్. ఒక్క క్షణం పాజ్ ఇవ్వండి. పాజ్ ఇచ్చిన తర్వాత మాట్లాడండి. అప్పుడు మీరు మాట్లాడే మాట చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రైట్? మరి షో టైం. వింటున్నారు మీ ఆర్జే స్వాతితో, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 122 అవుతోంది. మరి షో టైమ్ లో నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324-0852. మరి ఫస్ట్ అయితే ఆన్సర్ టైప్ చేయండి, ఆ తర్వాత మీ పేరు, ఊరు టైప్ చేయండి. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మరి షో టైమ్ లో నేను అడిగిపోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మామూలుగా మనందరికీ తెలుసు కదా రకరకాల, అంటే బాలుగారు పాడారు ఒకటి బ్రెత్లెస్ సాంగ్, మాటేరాని చిన్నదాని, అండ్ అలాగే శంకర్ మహాదేవన్ గారు పాడారు అర్జున్ సినిమా ఉంటుంది కదా, సో దాంట్లో, అండ్ అలా చాలా ఉన్నాయి. కానీ తెలంగాణ స్లాంగ్ లో ఫస్ట్ టైం బ్రెత్లెస్ సాంగ్ కంపోజ్ చేశారు ఒక సింగర్, అది ఒక సినిమా కోసం. తెలంగాణ స్లాంగ్ లో ఫస్ట్ టైం బ్రెత్లెస్ సాంగ్ కంపోజ్ చేసిన సింగర్ ఎవరు? గెస్ చేయండి, వాట్సప్ చేయండి ఆన్ 0402324-0852, 0402324-0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆకాశవాణి వివిధ భారతిలో మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ స్లాంగ్ లో ఫస్ట్ టైం బ్రెత్లెస్ సాంగ్ కంపోజ్ చేసిన సింగర్ ఎవరు అని అడిగాను. ఓకే, చాలా మంది సుద్దాల అశోక్ తేజ గారు అని పంపించారు, బట్ సుద్దాల అశోక్ తేజ గారు రైటర్. నేను అడిగింది ఒక సింగర్ రాశారు, ఒక సింగర్ కంపోజ్ చేశారు ఒక సినిమా కోసం. హై స్వాతి, అబ్బా మీరు మీ సమాధానాన్ని టైప్ చేసి మాత్రమే పంపించండి, రికార్డ్ చేసి పంపిస్తే ఇక్కడ చదవ వినడానికి అస్సలు వీలుండదు అనమాట. ఓకే, రైట్ ఆన్సర్ ఫ్రమ్ బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే కే జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్ నుంచి పంపించారు. అండ్ ఇంకా ఎవరైనా అంటే, ఈ సినిమా కూడా లేటెస్ట్ గానే వచ్చింది, ఓల్డ్ సినిమా అయితే ఏం కాదు. ఓకే, యా డాక్టర్ శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా పంపించారేమో చూద్దాం. యా బింగివాడ్ రవి ఫ్రమ్ భీమ్కల్ నుంచి. అండ్ ఆల్సో సో ఇక్కడ వరకు అయితే పంపించారు రైట్ ఆన్సర్. బ్రెత్లెస్ సాంగ్ పాడింది ఎవరు అని అడగలేదు నేను, కంపోజ్ చేసింది ఎవరు అని అడిగాను. అది కూడా తెలంగాణ స్లాంగ్ లో ఆ బ్రెత్లెస్ సాంగ్ ని రాసి కంపోజ్ చేసిన సింగర్ ఉన్నారనమాట, వెరీ యంగ్ సింగర్, యంగ్ టాలెంట్ అనమాట. ఎవరు అంటే, సరే ఓకే, ఇద్దరు మాత్రమే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఎవరు ఆ సింగర్ అంటే కార్తీక్ అనమాట, కార్తీక్ కొడకండ్ల అన్న సింగర్. మరి మనకి మన ఏమంటారు, సింగింగ్ షోలు వచ్చాయి కదా, వాటి ద్వారా మనందరికీ పరిచయం. బంధూక్ అనే సినిమా కోసం తెలంగాణ స్లాంగ్ లో అద్భుతమైన బ్రెత్లెస్ సాంగ్ ని కంపోజ్ చేశారు. మీకు వీలైతే వినండి, నా దగ్గర వీలుంటే డెఫినెట్ గా మీకు వినిపిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు చుక్కు.

0: తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 1:36 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ యువర్ ఆర్జే స్వాతితో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, దాదాపుగా ప్రతి

డైరెక్టర్ కి రకరకాల సినిమాలు తీయాలని ఒక కోరిక ఉంటుంది. అండ్ కొన్ని స్టోరీస్ వాళ్ళకి నచ్చుతాయి, బట్ మిగతా వాళ్ళకి నచ్చవు, అలా కొన్ని స్టోరీస్ మిగిలిపోతాయి. అండ్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే సినిమా మొత్తం రెడీ అవుతుంది కానీ ఎందుకో రిలీజ్ కి మాత్రం అలా ఆగిపోతాయి అన్నమాట, రిలీజ్ అవ్వకుండా. అలా మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు తీసిన ఓ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. సినిమా పూర్తి చేశారు కానీ ఎందుకనో రిలీజ్ అవ్వలేదు. మరి విడుదల కానీ కె విశ్వనాథ్ గారి ఆ సినిమా ఏంటి, గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324 0852 0402324 2 2 4 2 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 141 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, విడుదల కాని కె విశ్వనాథ్ గారి సినిమా ఏంటి అని. మరికి విశ్వనాథ్ గారు అంటే చాలా మందికి, ఎంతో మందికి అభిమానం చెప్పండి. ఆయనకి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో అందుకని చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చాయి. ఓకే, లెట్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్, కేవీ రావు అండ్ అలాగే పి రావు ఫ్రమ్ ఖైరతాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ చోడవరపు సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ అండ్ అలాగే సుగుణ. నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి అండ్ అలాగే అప్పలరాజు గారు ఫ్రమ్ పెడనా. మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. రాకేష్ ఫరీద్ ఫ్రమ్ నందిపేట్. ఎస్ఎన్ మూర్తి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా. ఎస్ రాణి మూర్తి ఫ్రమ్ సూరారం. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి అండ్ అలాగే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి. ద్రోణం రాజు సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్. బింగివార్ రవి ఫ్రమ్ భీమ్కల్ అండ్ ఆల్సో అడుపు సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్ బెల్లంపల్లి. దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి మురళీ రాధ కృష్ణయ్య. కీర్తిరాజ్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రూస్లీ ఫ్రమ్ సురారం కాలనీ. వెంకీ ఫ్రమ్ తణుకు అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ విలేజ్ పేరు అస్సలు ఐడియా రావట్లేదు, అంటే మీరు చాలా కష్టంగా టైప్ చేశారు. ఓకే, అనన్య ఫ్రమ్ శ్రీశైలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, అలాగే పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా. అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి. భూధాన్ పోచంపల్లి నుంచి యలగందుల మార్కండేయ అండ్ అలాగే చిలుక నారాయణ అనసూయ. నెక్స్ట్ కాకతీయ పాష ఫ్రమ్ వరంగల్ నుంచి. ఓకే, సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ సతీష శాంతి ఫ్రమ్ రామరాజునగర్ హైదరాబాద్ సుచిత్ర సర్కిల్. అండ్ ఇంకెవరైనా పంపించారా? ఆల్మోస్ట్ అందరి పేర్లు చదివినట్టే ఉన్నాను. మధుకర్ ఫ్రమ్ నందిపేట్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కె విశ్వనాథ్ గారు అంటే ఎంత అభిమానమో అర్థమవుతోంది. మరి ఆ సినిమా ఏంటి అని అంటే, సిరిమూవల సింహనాదం అనే సినిమాని పూర్తిగా చేశారు అండ్ ఇప్పుడే పంపించారు ఆల్మాస్ కూడా నుంచి రవీంద్రాచారి గారు. ఓకే, మరి ఆ సినిమాని పూర్తి చేశారు కానీ ఎందుకనో అది రిలీజ్ మాత్రం అవ్వలేదు. ఆల్రెడీ సిరిసిరి మూవ మనకెంత సూపర్ హిట్ సినిమానో తెలుసు. చంద్రమోహన్ గారు అండ్ అలాగే జయప్రద గారు యాక్ట్ చేశారు. ఈ సినిమాలో కూడా జయప్రద గారే హీరోయిన్. సినిమా మాత్రం అద్భుతంగా వచ్చింది అనుకున్నారు కానీ రిలీజ్ మాత్రం చేయలేకపోయారు. ఎందుకో ఏమో, ఎవరైనా ఈ విషయం మీద ఆలోచించి సినిమాని మళ్ళీ కె విశ్వనాథ్ గారి బర్త్డేకో ఆర్ వర్ధంతికో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా? ఎవరైనా అలా సజెస్ట్ చేయొచ్చు కదా తెలిసిన వాళ్ళకి, ఆలోచించండి. 145 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్.

మను ఆయింది అలాగే శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ సింహాద్రి. స్టూడియో క్లాట్ లో టైం 1 గంట దాటి 50 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి లేట్ చేయకుండా షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మరి ఈ రోజు మనం చంద్రమోహన్ గారి 86వ జయంతి సందర్భంగా గుర్తుకొస్తున్నాయితే మరి మాట్లాడుకున్నాం ఆయన గురించి. అలాగే ఈ రోజు వెండి తెరను ఫలపుష్పాలతో అభిషేకించి సినీ ముని ఎవరు? కె రాఘవేంద్రరావు గారి బర్త్డే కూడా. మరి ఈ సందర్భంగా ఆయనకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగినా ఓకే రైట్. ఏంటంటే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో అసలు హీరోయిన్స్ అంటే ఎలాగైతే చంద్రమోహన్ లక్కీ హ్యాండ్ అని అంటారో అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాలో ఒక్క సినిమాలో అయినా యాక్ట్ చేయాలి అని అనుకుంటారట హీరోయిన్లు. అలా శ్రీదేవి అండ్ అలాగే రాఘవేంద్రరావు గారి కాంబినేషన్

నేషన్లో అంటే రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో శ్రీదేవి ఎన్ని సినిమాల్లో నటించింది? చాలా సినిమాలు వచ్చాయి వీరిద్దరి కాంబినేషన్ లో, మరి ఎన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో శ్రీదేవి నటించారు? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 0402324082 0402324082.

ఒక్కడినే మూవీ కోసం మరి రంజిత్ అండ్ అలాగే గీతా మాదిరి పాడిన పాట విన్నారు, రీమిక్స్ కదా. సో ఓల్డ్ ఈజ్ ఆల్వేజ్ గోల్డ్, రైట్? 155 ఆన్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో శ్రీదేవి ఎన్ని సినిమాల్లో నటించింది అని చెప్పాను. ఓకే, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. లెట్ సీ ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. ఓకే, సత్యవోలు నుంచి సీతాదేవిక రైట్ ఆన్సర్ పంపించారు. భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అండ్ అలాగే అనిత, చిలక నారాయణ, యమున ఫ్రమ్ జానకంపేట్, బ్రూస్లీ ఫ్రమ్ సూరారం అండ్ ఆల్సో మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ పులిపాటి, వెంకటేష్ ఫ్రమ్ మహబూబ్ నగర్, నాగ్నాథ్ గుప్తా గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, వెంకీ ఫ్రమ్ తణుకు అండ్ ఆల్సో మధుకర్ ఫ్రమ్ నందిపేట్, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, బోడుపల్ నుంచి కృష్ణ గీత అండ్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు, అనన్య దుర్గాదేవి ఫ్రమ్ శ్రీశైలం. గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతి గారు, నో ఆన్సర్. ఓకే, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్ అండ్ పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, బింగివార్ రవి ఫ్రమ్ భీమ్కల్ అండ్ భాస్కర్ రావు గారు ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి, కోటి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ గారు, ఎల్దుర్తి నుంచి బొద్దు శేఖులు గారు అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే పేరు లేదు బట్ ఆన్సర్ మాత్రం పంపించారు. సతీష్ శాంతి ఫ్రమ్ సుచిత్ర సర్కిల్ నుంచి అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. ఓకే, మరి ఆన్సర్ వచ్చేసి 24 సినిమాల్లో నటించారు శ్రీదేవి గారు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. మరి రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా అందరూ విషెస్ కూడా పంపించారు. మరి ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు అంటే, ఆయన సినిమాలో కథాకథనాన్ని వెండి తెర మీద ఒక దృశ్య కావ్యంలా చూపించడం అనేది ఆయనకి సాధ్యం కదా. అంటే అంతకుముందు వచ్చిన సినిమాలకి ఆయన సినిమాలకి అంటే ఒక కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది, అద్భుతంగా చూపిస్తారు. అండ్ నిజం చెప్పాలంటే డైరెక్టర్లలో తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నారు రాఘవేంద్రరావు గారు. పోస్టర్పై ఆయన పేరు కనిపిస్తే చాలు, ఒక ఏమంటారు, ఒక ఎనర్జీ వచ్చేస్తుంది కుర్రకారికి, ఎస్పెషల్లీ రాఘవేంద్రరావు బిఏ అని వస్తుంది కదా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, చాలా మంచి సినిమాలు చేశారు. ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశం ఉంటే చేయాలి అండ్ అలాగే కొత్త డైరెక్టర్స్ కి ఆయన సజెషన్స్ కూడా ఇస్తారని ఆశిద్దాం. 157 అవుతుంది స్టూడియో క్లాక్ లో, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 2:33 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం నీలోఫర్ ఇస్తాంబుల్ గురించి. మరి పిల్లల కోసం అంటే తను మనకి ఇండియా గురించి ఏమీ తెలియదు, సో మొత్తానికి మ్యారేజ్ ద్వారా అయితే తను ఇండియాకి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత మామూలుగా అప్పటి కాలంలో కొన్ని సామాజిక పద్ధతులు అంటూ ఉండేవి కదా, మహిళలు మూసి ఉన్న తలుపుల వెనకాలే ఉండాలి, బయటకి రాకూడదు. కానీ అసలు ఇవేవి పట్టించుకోలేదు నీలోఫర్. ఇండియాకి వచ్చిన తర్వాత చీర కట్టుకోవడం నేర్చుకుంది, ఉర్దూ నేర్చుకుంది, అండ్ వాళ్ళకి ఉన్న ఏవైతే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, వాటిని కొన్నింటిని ఖండించింది కూడా. ఇక ఆ తర్వాత స్వచ్ఛందంగా బహిరంగ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సామాజిక సమావేశాలకు కూడా నీలోఫర్ చాలా ధైర్యంగా వచ్చేవారట. అందుకే అంతర్జాతీయ పత్రికలు సైతం ప్రపంచంలోని 10 మంది అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా పేర్కొన్నారు. నిజానికి ఆ గ్లామర్ వెనుక ఆవిడ జీవితం చాలా, అంటే గ్లామర్ వెనుక జీవితాన్ని పక్కన పెడితే చాలా అందంగా ఉండేదట. కోహినూర్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా చాలా పత్రికల్లో రాసేవారు. అయితే నీలోఫర్కి పిల్లలు కలగలేదు. కాకపోతే తను ఎందుకు మరి అంటే తనకి లేరని హాస్పిటల్ పెట్టిందా అంటే కాదు, ప్రతి వ్యక్తి ఒక గొప్ప ప్రయత్నం చేసే వెనక ఏదో ఒక సంఘటన ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా. మరి అలా ఈ హాస్పిటల్ నిర్మాణం వెనుక కూడా నీలోఫర్కి ఒక సంఘటన చూసి అది చెల్లించిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఏం జరుగుతుంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

2:45 వన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనం మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో నీలోఫర్, మరి ప్రిన్సెస్ నీలోఫర్ గురించి. మామూలుగానే ఏంటంటే ఆవిడకి అంటే వాళ్ళ సామాజిక పద్ధతులను దాటి సేవ చేయడం అనేది ఇష్టం. అయితే అలా తన ఇంట్లో పనిచేస్తున్న ఒక ఏమంటారు మేడ్ ఎవరైతే ఉంటారో, తను పిల్లలు అంటే ఏమంటారు పిల్ల వాళ్ళకి ఏమంటారు డెలివరీ అయిన తర్వాత చనిపోవడం ఇవన్నీ జరిగాయన్నమాట. అది చూసి భరించలేకపోయింది, చాలా బాధపడింది. అంటే విమెన్ ఎప్పుడు కూడా పిల్లల కోసం అలా సఫర్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఒక హాస్పిటల్ని ఎలాగైనా నిర్మించాలి అని చెప్పేసి అప్పటి నిజాంని ఒప్పించింది. అంతే, హైదరాబాద్లోని రెడ్ హిల్స్లో నిర్మించబడింది ఈ హాస్పిటల్. 1953లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏంటంటే దీనికి నిజమే అంటే తన ఆలోచన అలాంటిది. మామూలుగానే అప్పటి రాజులు, రాజ్యాలు, రాజ్యాధికారాలు ఎలా ఉండేవో తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం సామాజిక పద్ధతులను, ఆ కట్టుబాట్లను దాటి ఒక విమెన్ బయటకి రావడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ ప్రిన్సెస్ నీలోఫర్ వాటన్నిటినీ ఛేదించి దాటుకుని ఎలాగైనా సొసైటీకి, ముఖ్యంగా మహిళలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో మరి నిజాం రాజుని ఒప్పించింది. కాబట్టి ఆ హాస్పిటల్కి ఆవిడ పేరే పెట్టారు. అది నిజం చెప్పాలంటే అది స్టార్ట్ అవ్వడం ఆమె చూడలేదు, ఎందుకంటే అప్పటికే తను ఫ్రాన్స్ వెళ్ళిపోయింది. ఇక తన తర్వాతి జీవితాన్ని అంటే నీలోఫర్కి కూడా అంటే పర్సనల్ లైఫ్లో తనకి పిల్లలు లేరు. సో ఎలాగైనా పిల్లల కోసం ఒక మంచి చేయాలి అనుకుని హాస్పిటల్ని నిర్మించడం ప్రారంభించిన తర్వాత తను కంప్లీట్గా మళ్ళీ మన దేశాన్ని వదిలి ఫ్రాన్స్కి వెళ్ళిపోయింది. సో హాస్పిటల్ని కట్టిన తర్వాత మాత్రం నీలోఫర్ చూడలేకపోయారు. తర్వాత అంతా కూడా దాదాపు 73 సంవత్సరాల కాలం అంతా కూడా ఫ్రాన్స్లోనే, అక్కడే ప్యారిస్లోనే తన జీవితాన్ని గడిపారు ఆవిడ. నిజమే అంటే తను కేవలం ఒక మంచి కార్యక్రమం చేయడానికి మాత్రమే మన ఇండియాకు వచ్చిందేమో అనిపిస్తుంది ఈ స్టోరీ చదివిన తర్వాత. అంతే కదా, ఎక్కడి ప్యారిస్, ఎక్కడి హైదరాబాద్. మరి ఈరోజు హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంటే పిల్లల పాలిట అండ్ అలాగే పేదల పాలిట గుర్తొచ్చే హాస్పిటల్ ఏంటి అని అంటే ఆ హాస్పిటల్ నీలోఫర్ హాస్పిటల్. అంటే అప్పట్లో ఎక్కువ వైద్య సదుపాయాలు ఏం లేవు మనకి, కాబట్టి ఎక్కువగా డెలివరీస్ అన్ని కూడా ఇంట్లోనే జరిగేవి. దానివల్ల చాలా సమస్యలు వచ్చేసి తల్లి లేదా బిడ్డ ఎవరో ఒకరు ఉండడం, లేదంటే ఇద్దరికి ప్రాణాపాయం ఉండడం గ్యారంటీ అనేది ఉండేది కాదు. కేవలం అంటే ఆ ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హాస్పిటల్ నిర్మాణానికి పూనుకున్నారు ప్రిన్సెస్ నీలోఫర్. అందుకే అంటారు ఆవిడ్ని కోహినూర్ ఆఫ్ హైదరాబాద్ అని.

0: decided to join Indian Navy as an officer, unmarried men and women candidates can apply online for grant of short service commission for course commencing June 2026 in Executive Education and Technical Branch. Last date of online application is 1st September 2025. For more details, visit www.joinindiannavy.gov.in. Indian Navy, an ocean of opportunity.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 2 గంటల దాటి 54 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకున్నాం ఇవాళ శక్తిశీలిలో ప్రిన్సెస్ నీలోఫర్ గురించి. హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ ఇప్పటికీ అందరికీ సుపరిచితమే. మరి ఎంతో మందికి ప్రతి సంవత్సరం వేలాది మందికి తల్లులకు పిల్లలకు కూడా చికిత్సను అందిస్తోంది. నిజానికి రియల్ లైఫ్ లో ప్రిన్సెస్ నీలోఫర్ ఎప్పుడూ తల్లి కాలేదు, కానీ వేలాది మంది తల్లులకు అలాగే తల్లుల పిల్లలకు ప్రాణాధారమైన హాస్పిటల్ ని మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలాగా మనందరికీ బహుమతిగా ఇచ్చి వెళ్ళింది. ఇది ఇవాళ శక్తిశీలి. అంటే ఒక ఆలోచన అనేది మనకు ఉపయోగపడుతుందా అంటే చాలా మంది ఆలోచిస్తారు మనకేంటి మనకేంటి అని చెప్పేసి. సో అది మనకే ఉపయోగపడనక్కర్లేదు అంతే కదా. సో మనం చేసే ఏ పనైనా కూడా తరతరాలు మాట్లాడుకోకపోయినా కనీసం 10 మందికి హెల్ప్ అయినా చాలు కదా. ఆలోచించండి, మీకు కూడా ఇలాంటి ఆలోచనలు మీ సొంత ఊర్లో కానీ లేదంటే మీ డిస్టిక్లలో కానీ ఆర్ ఇంకెక్కడైనా చేసే అవకాశం మీకున్నా చేసేవాళ్లు ఉంటే గుర్తించి మీ ఏరియాకి కావలసిన సదుపాయాలు ఏవైనా కావాలి అంటే అడిగి చేయించుకోవడంలో తప్పులేదు కదా. చేయగలిగే స్తోమత లేనప్పుడు చేయడానికి పూనుకొని అందరినీ కూడా తీసుకుని వెళ్లి చేసినా కూడా ఆ ప్రయత్నం గొప్పదే అవుతుంది. మరి ఆలోచించండి, ఇది వాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 5 గంటలు దాటి 53 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు ఉంటాయి. మరి కొంచెం సేపట్లో మిమ్మల్ని మాటలు పాటలతో అలరించి మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమం సురైతది. ఈ పొద్దుమట్ట 5:30 కతీందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుంచి, మమకారం కథ ఇంకా స్నేహితులు కథల సంపుటి నుంచి తగిన శాస్తి కథ ప్రసారమవుతుంది. 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో స్ఫూర్తికి స్ఫూర్తి, బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పరతాడే స్ఫూర్తితో ముచ్చట ప్రసారమవుతుంది. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో తెలుసుకుందాం.

మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి, మీరు చెప్పే ముచ్చట్లు మేము వినిపించే పాటలు, గిట్లా మీ మా మాటల నడుమ పసందైన పాటలతో సందడి చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా ప్రసారం అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 087732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని అడిగి వినొచ్చు. మరి ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్ నంబర్ 504002. ఇప్పుడు విందాం రాజకుమారుడు సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ కవితా కృష్ణమూర్తి పాడిన ఈ పాట.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మేరీ ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటైంద్రి. మన ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా సందడే సందడి సినిమా నుంచి అవునా అవునా అనే పాటను వినిపించండి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. ఇప్పుడు వీరి కోరికపై ఈ పాట విందాం.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఏంటి. మన ఈ కార్యక్రమానికి కచ్చకంటి నుంచి వినయ్ ఫోన్ చేసిండు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హలో వినయ్. నమస్తే అండి. ఏం చేస్తున్నారు? చెప్పండి ఏం చేస్తున్నారు ఇప్పుడు? డిగ్రీ చేస్తున్నారా? మరి మాట చెప్పుండ్రి పాట ఏంటికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
2: అది అమ్మ అని పిలిచి పిలిచి సింహరాశి.
1: సింహరాశి నుంచి తప్పకుండా వినిపిస్తాం. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? అంటే చైన్ లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా అని?
2: ఇప్పుడు చైన్ ఉన్నా సార్. ఇప్పుడు చైన్ ఉన్నా.
1: ఆహా, చైన్ లో వింటూ పని చేసుకుంటున్నారా?
2: అవును సార్.
1: మరి ఈ సాయంత్రం పూట ఏం పని చేస్తున్నారు?
2: ఇప్పుడు ఏం లేదు సార్, కుప్పలు గాల పెడుతున్నా సార్. ఇక్కడే మా ఊరు వచ్చినట్టే ఇక్కడ
1: రావడానికి. అందరు వింటున్నారు. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు వినయ్ గారు. మరి ఇప్పుడు మీరు కోరిన పాట విందామా? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మీరుంటున్నారు మాట చెప్పుండ్రీ పాటండ్రీ. రైతులకు ఈరోజు వాతావరణ హెచ్చరిక. సాయంత్రం 6 గంటలలోపు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రైతులు కోతకు వచ్చిన ధాన్యం, పత్తి మరియు ఇతర పంటలను సురక్షితంగా కప్పి ఉంచాల. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. శ్రోతలు, మీరు కూడా ఈ మాట చెప్పుండ్రి పాటయండ్రి కార్యక్రమానికి ఫోను చేసి మంచి మంచి విషయాలు గమ్మత్ గమ్మత్తు ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటలు అడగొచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 0872 STD కోడ్ జిత్ చేసి ఫోన్ చేయాలా. మరి ఇప్పుడు విందాం గిల్లి కజ్జాలు సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటైండ్రి. ఈ మాట చెప్పుండ్రి పాటైండ్రిలో చివరిగా అల్లరి మొగుడు సినిమా నుంచి బాలసురవణం చిత్ర పాడిన ఈ పాట విందా.

0: ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమం సమాప్తం. మళ్ళా ఈ కార్యక్రమం రేపు వద్దామట 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ కలవకుంటే ఫిగర్ చేయకండి. రాత్రి 7:40కు ప్రసారం అయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కతిందాం పిల్లల కోసం. అనగనగా ఒక రాజు అంటూ అమ్మమ్మనో తాతనో నానమున చెప్పే కథలంటే పిల్లగాళ్లకు మస్త ఇష్టం. అలా ఒడిలో పడుకుని కథలింటుంటే కొత్త ఊహా ప్రపంచంలో తేలినట్టు అనిపిస్తుంది పిల్లగాళ్లకు. ఇదంతా ఒకప్పటి మాట, ఇప్పుడు గసుంటి సందర్భాలు కనిపిస్తేనే లేవు. మరిగా లోటును తీర్చడానికి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM చారిత్రక సాంఘిక నీతి కథలను, పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించే కథలను ప్రసారం చేస్తున్నది. ఇలాంటి కతిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుంచి, మమకారం కథ ఇంకా స్నేహితులు కథల సంపుటి నుంచి తగిన శాస్తి కథ ప్రసారమవుతుంది.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు కథిందాం పిల్లల కోసం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుంచి, మమకారం కథ రచన గరిపెల్లి అశోక్, కథ చదివి వినిపించేవారు జి జ్యోతి.
2: ధర్మారం అనే ఉల్ల రామచంద్రయ్య భార్య ఇద్దరు పిల్లలతోటి జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లగాండ్లు పట్నంలా పెద్ద చదువులకని పోయినరు. 2 ఎకరాల తరిభూమి, 4 ఎకరాల ఖుష్కీ పొలం ఉన్నది తనకి. నీళ్లుంటేనే పంటలు. ఇంకా 2 ఎడ్లు, 6 ఆవులు, 3 దూడలు వీళ్ల కుటుంబంలోని సభ్యులే. వీళ్లకు తోడుగా 2 నల్లపిల్లులు, రంగా అనే పిలుచుకునే గ్రామసింహం ఉన్నాయి వీళ్ళింట్లా. వ్యవసాయం పనుంటే ఎద్దులకు పని, లేకపోతే లేదు. ఇక ఆవుల పాలుపిండు, అమ్ముడు, అవసరాలకి పంచుడు, పొద్దుమాపు ఎంత తక్కున్నా 10 లీటర్ల దాకా పాలిస్తాయి. ఇంకా 3 ఆవులు ఈనలే, 3 పాలిస్తాయి. రామచంద్రయ్య వీటన్నింటికీ మేతకు, గడ్డికి, పిండికి, షొప్పకు లోటు లేకుండా చూసుడు, అటికి సానాల్ని ఓసుడు, దొడ్డిని పొద్దుమాపు శుభ్రం చేసుడు. అది పని. సల్లటి నీళ్ళు తాగేటందుకు గోలంలోనూ, కుడిది మరొక గోలాల్లోనూ నింపి ఉంచేటోడు. ఇటినన్నింటినీ ఇంట్లోని తన బిడ్డల్లా కాపాడుకునేటోడు. అన్ని పనులకి భార్య రామలక్ష్మి తోడుగా ఉండేది. ఇక వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా భీముడు అనే ఎద్దు చిరుత వల్ల ప్రాణాల్ని కోల్పోయిండు. రమ అనే ఆవు పులికి ఆహారమైపోయింది. దాని కూతురు కూడా పులికే ఆహారమైంది. తోడేళ్ల దాడి వల్ల గాయపడ్డ చామంతి అనే ఆవు అనారోగ్యంతోటి కన్నుమోసింది. ఇవి చనిపోయిన తరువాత వారం రోజులదాకా కూడా ఇలా బాధ తీరలేదు. అనుక్షణం వాటినే గుర్తు చేసుకుంటా కాలం గడిపేటోళ్ళు. తన కడుపున పుట్టిన బిడ్డలు పోతే ఎట్లనో అంతకంటే ఎక్కువ దుఃఖించిండ్రు. కారణం, అవి ఉన్నన్ని రోజులల్లా యజమాని వాటికి ఎసుంటి లోటు రానియలే. ఊర్లా ఏ పిల్లలకి పాలు కొరత రాలే. గీ పాలు పెరుగు వల్ల అందరూ ఆరోగ్యాన్నే వొందిండ్రు, ఆనందంగా జీవించిండ్రు. ఇక రమ పోయినప్పుడు ఊరూరంతా తరలివచ్చి ఓదార్చినా రామచంద్రయ్యకు రామలక్ష్మికి దుఃఖమాగలే. దుబ్బాకలో, మల్లారెడ్డిపేటలో తమ పశువులు చనిపోతే మనుషులకు మల్లే అంత్యక్రియలు నిర్వహించి తమ పొలాల్లో ఖననం చేసిండ్రంట. గిసుంటివెన్నో అని మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు పశువుల పాక ఎదురుగా ఉన్న ఎత్తైన గద్దెమీద మరణించిన తన ఇంటి పశువుల తలల్ని సేకరించి తలభాగాల్లో గడ్డీగాదం నింపి వరుసగా పశువుల ఆకారాలు పెట్టే ఏర్పాట్లం చేసిండ్రు. ప్రతీరోజు దొడ్డిలోని పశువులన్నీ రోజుకొక్కసారైనా అంబా అని అరిషేటివి. మా మిత్రులు బంధువులు ఎదురుగా ఉన్నారని. రామచంద్రయ్య కుటుంబంతో వాటికున్న అనుబంధం మామూలుది కాదు. పశువుల పాక పక్కనున్న మర్రిషెట్టు కింద ఒక పక్కన రమకు చిన్నగా గుడిలాంటిది కట్టిండు పక్కన భీముడు మిగితావన్నీ ఎత్తైన గద్దమీద. ఆ రోజు అవి కైలాసం చేరిన రోజు. రమాభీముడులకు అలంకరించి వాటి విగ్రహాల మెడలో దండలేయించిండు. తట్టలల్లా అరటిపండ్లు, పల్లిపిండి, తెలకపిండి ముద్దలు, ఇంకా ఏమేమో రమాభీముడు ఆకారాల ముందు ఉంచిండు. ఆ సమయంలా ఎక్కడినుంచో ఒక పులి కుందేళ్లం ధర్ముకుంటా గిటుదిక్కచ్చింది. కుందేళ్లు దొరకలే. అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయింది. బయట విగతజీవులైన వారి తలా మొండెం కనబడి ఆశ్చర్యపోయింది. ఆకలి ఆవేశం ఎటువోయిందో, ఒక్కసారి గాండ్రించింది. అయినా ఎవ్వరు కదలలేదు, మెదలలేదు. పశువులు కాని, కుక్కపిల్లలు గాని. అమ్మా రమ్మమ్మ, ఏ లోకాన ఉన్నవో, మమ్మల్నందరినీ ఇడిసివెట్టి దూరంగా వెళ్ళిపోయినావు. నీ పిల్లలు తల్లుల్లేని పిల్లలైనారో, నిన్ను యాజ్జయ్యన్ రోజులేదు. మీ వాళ్ళందరూ రోజూ నిన్ను తలవకుండా ఉండలేరు. మీమీద ప్రేమ కొద్దీ మీ అనుబంధాన్ని, ఆత్మీయతను మర్చిపోలేక మిత్రుల సలహా మేరకు గిట్ల చేస్తున్నానమ్మా. ఈరోజటికి నీవొయ్యి ఏడాదైందమ్మా. ఏ లోకాన ఉన్నా సల్లంగా చూడు మమ్మల్ని అని అనుకుంటా రామచంద్రయ్య, రామలక్ష్మి చిన్న గుడిలా చిన్న దీపాల్ని వెలిగించిండ్రు. చేతులు జోడించి మొక్కుతుంటే పశువులన్నీ మెడలోని గంటల్నీ మువ్వల్నీ మోగించినై తలలూపుకుంటూ. ఈ దృశ్యమంతా చూస్తున్న పులికేం అర్థంగాకుల్లే. అటూ ఇటూ చూస్తున్నది, ఆవలిస్తున్నది. ఆ రోజు రమకిష్టమైన పదార్థాలన్నింటినీ ముందుంచిండ్రు రామచంద్రయ్య, రామలక్ష్మి. తన గ్రామసింహం, పిల్లులు, రమా చిన్న కూతురు వెంటరాగా మర్రి పక్కనున్న పులికి కూడా కొన్ని పదార్థాలు ముందుంచిండ్రు. అది వాసన చూసింది గని ముట్టలే. పశులకెళ్ళి చూస్తే అవన్నీ తలలు వంచి ఏడుస్తున్నట్లు అనిపించినాయి. అంతల్నే రమకూతురు ముందటికొచ్చి, అయ్యా పులిరాజా నమస్కారం. అనుకోకుండా పిల్వకుండా వచ్చేవాడు భగవంతునితోటి సమానం. ఆ దేవుడు ఏ రూపంలోనైనా రావచ్చు, మీరు ఆరగించుండ్రి అని అనంగనే నోరు తెరిచి అరటిపండును, మిగతావాటిని తినేతందుకు ప్రయత్నించింది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో రమకూతురు వివరంగా చెప్పింది. ఇంట్లోని కుక్కగాని, పిల్లిగాని, ఆవుగాని, దూడగాని, ఏదైనా, బర్రే గేదైనా ఏదైనా అనారోగ్యానికి గురైతే బాధపడతారు. తాగకున్నా తినకున్నా బాధపడతారు. వైద్యుల దగ్గరికి వెళ్తారు. మేతమేయకున్నా, మేతకు పోయి ఇంటికి రాకున్నా ఆందోళన చెంది రాత్రిళ్ళు కందిళ్ళు పట్టుకుని ఎదురొస్తారు. ఎప్పుడైనా తప్పిపోతే కర్రలు పట్టుకుని నలుదిక్కుల వెతుకుతారు. అంతటి ప్రేమ మాపైన. ఇంకా ఏం చెప్పమంటావు? నీవొచ్చినవని భయపడలేదు, బాధపడలేదు. ఎలా జరుగుంటే అలా జరిగి తీరుతది. సమయానికొచ్చినవు నువ్వు. అడవిలోని దానివైనా, మాంసాహారివైనా, క్రూర మృగానివైనా అతిథిగా వచ్చినవని నిన్ను భగవత్స్వరూపమని భావించినం అని అన్నది రమ కూతురు. ఆ మాటలన్నీ విన్న పులి ఆ తర్వాత గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు తిరిగి తలొంచుకొని వెళ్ళిపోయింది. ఎదురుగా కావాల్సినంత ఉన్నా ఆకలి గురించి ఆలోచనే రాలేదు. అప్పుడప్పుడు పులులు రామచంద్రయ్య దొడ్డిదాకా వచ్చి చూసిపోతాయంట. వచ్చిపోయే వాళ్ళంతా గిది చూసి రామచంద్రయ్య కుటుంబానికి పశువుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అర్థం చేసుకున్నారు.
0: ఇప్పటిదాకా మీరు సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుంచి మమకారం కథ విన్నారు. రచన గరిపెల్లి అశోక్. కథ చదివి వినిపించిన వారు జి జ్యోతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కతిందం కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితులు కథల సంపుటి నుంచి తగిన శాస్తి కథ. రచన కన్నెగంటి అనసూయ. కథ చదివి వినిపించేవారు బి సంధ్యలీల.
2: అనగనగనగా పూర్వం పండరీపురం అనే ఊర్లో పుండరీకుడనే వడ్రంగుండేటోడు. అతను అడవిలా చెట్లను నరుక్కొనొచ్చి సామాన్లు తయారు చేసి అమ్మంగచ్చిన సొమ్ముతోటి జీవనం గడిపేటోడు. అయితే ఒకనాడు కావలి కోసం అడవికి పోయిన పుండరీకునికి చెట్టు కింద ఒక ఆయన మూలుక్కుంటగానొస్తాడు. అతన్ని చూడంగానే జాలనిపించి, నీ పేరేంది, ఎందుకు గిట్ల మూలుగుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ మనిషి, నా పేరు రాముడవు, ఆకలై మూలుగుతున్నా అంటాడు మూలుక్కుంటని. మూలుగుతే ఆకలి తీరుతదా, పనిచేసుకోవాలా, పైసలు సంపాదించాలా, గప్పుడు కదా ఆకలి తీరేది, నాతోట్రా అన్నం పెడతా అంటాడు పుండరీకుడు. మస్తు ప్రయత్నం చేసిన యాడా పని దొరకలేదు అంటాడు మూలుక్కుంటని. నీ చుట్టూ మస్తు పనున్నది, చేసుకోవాలా, గంతే, ఎండిన పుల్లలేరి కట్టగట్టు, నీ ఆకలి ఎట్లా తీరదో నేను చూసుకుంటా అంటాడు. సరే అని అప్పటికప్పుడు చేతికందిన పుల్లలన్నీ ఏరి కట్టగడతాడు రాముడు. ఆ కట్టెల మోపుతోటి రాముణ్ణి తన ఎంటేసుకొని తీసుకొని పోయి తెలిసినోళ్ళు అవిటిని కొనేటట్టు చేసి గొంత సొమ్ము కూడగట్టుకునేలా చేస్తాడు. గంతేకాదు, రాముడికి తనింట్లా ఆశ్రయం కల్పించి పని నేర్చుకోమంటాడు. గిదేదో మంచిగుందనుకుంటాడు రాముడు. పగలంతా బయటికి పోకుండా ఇంటి పట్టునే ఉండి పని నేర్చుకొని రాత్రులల్లా అడవికి పోయి కట్టెలు తెచ్చుకొని అమ్ముకునేటోడు. అడవికి రాత్రులల్లద్దు, పురుగు పుట్ర పెద్ద పెద్ద జంతువులుంటాయి అని ఎన్నిసార్లు చెప్పినా ఇనేటోడు కాదు రాముడు. సరిగదా, పగలంతా నీకు పనిలా సహాయం చేస్తా, గింత సహాయం చేసినా నిన్నొదిలేసి పగలు వెళ్ళలేను, నాకు జంతువులంటే భయం లేదు అని అంటాడు. రాముని మంచితనంకు సంతోషపడి, నీకు తోచినట్టే చెయ్యు అని అంటాడు పుండరీకుడు. అయితొగనాడు రాముడు అడవి నుంచి నరికి తెచ్చిన చెట్ల మొదళ్లల్లా వజ్రాలతో నిండున్న సంచి దొరుకుతుంది. దాన్ని ఎట్లున్నది గట్ల తీసుకపోయి రాజుగారికి అప్పగించాలని నిర్ణయించుకుంటాడు పుండరీకుడు. అందుకు ససేమీరు ఒప్పుకోడు రాముడు. సరిగదా, అడవి నుంచి చెట్టును కొట్టి తెచ్చినోన్ని నేనవు, గందుకని అలా సగం వజ్రాలు నాయే, నా భాగం నాకు ఇయ్యు, అవిడితోటి నేను హాయిగా బతుకుతా, నీకంతగా రాజుగారికి ఇయ్యాలనుకుంటే నీ భాగం ఇచ్చుకో అని అంటాడు రాముడు. రాముని మాటలకు తెల్లబోతాడు పుండరీకుడు. చూడు రాముడు, మనం కష్టపడి బతికేటోళ్ళం, మన కష్టంలా నిజాయితున్నది, అప్పనంగా అన్యాయంగా ఎంత వచ్చినా అది మనది కాదు, మన దగ్గర నిలవది, మన కష్టం వల్ల వచ్చిన సొమ్మే మనదవు, గందుకని ఇది రాజుగారికిచ్చుడే ధర్మం. నువ్వన్నట్టు నువ్వు తెచ్చుడుతోటి నీకు చెందితే నిన్ను పనిలో పెట్టుకున్నందుకు మొత్తం నాకే చెందాలి కదా, గందుకని నీకు నాకు ఓళ్ళకద్దు, రాజుగారికి అప్పజెప్దాం అని అంటాడు నిజాయితీ కొద్ది. అయితే చూసుకుంటా చూసుకుంటా అంత ధనం వదులుకోవాలని అనిపించది రామునికి. అప్పటికప్పుడు కుట్ర వన్నుతాడు రాముడు. పైకి మాత్రం పుండరీకు నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టు నటించుకుంటా, నీ నిర్ణయం మస్తు మంచిగున్నది, ఇంత మంచి మనిషి దగ్గర నన్ను చేర్చిన ఆ భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటందుకు కొన్ని రోజులు పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వస్తా అని చెప్పి తీర్థయాత్రలకు పోతాడు రాముడు. గదేనాడు ఆ వజ్రాలు తీసుకొని పోయి రాజుగారికి అప్పజెప్పి అంతా చెప్పి ఇంటికచ్చి హాయిగా నిద్రపోతాడు పుండరీకుడు. అయితే ఈ విషయం తెలివని దుష్టుడైన రాముడు పుండరీకుని దగ్గర ఉన్న వజ్రాలను దొంగిలిస్తే జీవితాంతం ఏ పనిచేయకుండా హాయిగా బతకచ్చని ఆ రోజు రాత్రి ఓళ్ళకు అనుమానం రాకుండా మారువేషంలా పుండరీకుని ఇంట్లోకి చొరబడతాడు. గట్లా సప్పుడు కాకుండా వజ్రాల కోసం లెంకుకుంటున్న రాముణ్ణి అకస్మాత్తుగా రాజభటులు చుట్టుముడతారు. అల్లం చూసి తెల్లబోతాడు రాముడు. విలువైన వజ్రాల్ని అంత తేలికతోటి నువ్వు వదులుకోవని మాకు గుర్తే. ఎందుకంటే గతంలా దొంగతనం నేరం మీద ఎన్నో ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినావు. నువ్వు ఈ విషయాన్ని అతనికి చెప్పకుండా దాచినవు. అమాయకుడైన పుండరీకుడు నీ మాటలు నమ్మి నీకు ఆశ్రయమిచ్చిండు. వజ్రాలను అందజేసుకుంటా పుండరీకుడు జరిగిందంతా చెప్పినప్పుడే మేం నీ గురించి వాకాపు చేసినాం. మాకంతా గుర్తే. తీర్థయాత్రలని చెప్పి పోయినట్టు నటించి అవిటికోసం తిరిగేస్తావని మేం ఊహించినాం. ఈ విషయం పుండరీకునితో చెప్తే భయపడతాడని చెప్పలేదు. పా నడు జైలుకు. ఓహో, ఇందుకేనా రాత్రులల్లా సంచరించదందుకు ఏమాత్రం భయపడటోడు కాదు. ఎంత నమ్మక ద్రోహం, ఇంత మోసమా. ఆశ్చర్యపోతూ చూస్తుండిపోయిండు అప్పుడే నిద్రలేసి గిదంతిన్న పుండరీకుడు. చేసిన తప్పుకు సిగ్గుతోడు తలవంచుకొని న్యాయాధిపతి వెంట నడుస్తాడు రాముడు.
1: ఇప్పటిదాకా మీరు స్నేహితులు కథల సంపటి నుంచి తగిన శాస్తి కథ విన్నారు. రచన కన్నెగంటి అనసూయ, చదివి వినిపించిన వారు బి సంధ్యలీల. ఇంతటితో ఇరటి కతీందాం కార్యక్రమం సమాప్తం. కతీందాం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్ 5:30 ప్రసారం అవుతుంది. రేపొద్దుమట్ 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ త్యాగరాజ సంగీత అకాడమీ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం. ప్రతిభ వివిధ నైపుణ్యాలు కలిగి ఆయా రంగాల్లో రాణిస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్న యువతీ యువకుల అనుభవాలను వినిపించే కార్యక్రమం. యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ లక్ష్యం దిశగా కష్టపడి చదువుకుంటూ ఉద్యోగం సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో స్ఫూర్తి ఒకరు. ఇప్పుడు విందాం స్ఫూర్తికి స్ఫూర్తి. బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పరతాడే స్ఫూర్తితో ముచ్చట. వీరితో ముచ్చటబెడుతున్న వారు జి జ్యోతి.
3: కళలు కనండి, సాకారం చేసుకోండి అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు. అయితే ఈనాటి యువత ఆ సామెతనే స్ఫూర్తిగా తీసుకుని ఎందరో మంది వారు కన్న కలల్ని సాకారం చేసుకుంటున్నారు, ఇంకా పెద్ద పెద్ద కలల్ని కంటున్నారు, వాటిలో విజయం సాధిస్తున్నారు. అలాంటి వాళ్ళలోనే స్ఫూర్తి ఒకరు. ఇవాళ మనం స్ఫూర్తితో ముచ్చట పెట్టబోతున్నాము. తను బీటెక్ చేస్తూనే 4th year లో ప్లేస్మెంట్ లో ఉద్యోగం సాధించింది. తనకి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ హలో స్ఫూర్తి.
4: హలో మ్యామ్.
3: మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి, నీ గురించి కూడా చెప్పు.
4: నా పేరు పార్తాడే స్ఫూర్తి, మాది ఆదిలాబాద్. మా ఫాదర్ వెటర్నరీ డాక్టర్, మా మమ్మీ హౌస్ వైఫ్, అండ్ నాకు ఒక పెద్ద అక్క తను జాబ్ చేస్తుంది. నేను ఇప్పుడు బీటెక్ 4th year కంప్లీట్ చేశాను.
3: ఓకే, అయితే మీకు కాలేజ్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్స్ ద్వారానే ఉద్యోగం వచ్చింది కదా, ఈ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగం రావడానికి మీరు ఎలా కష్టపడ్డారు, వచ్చేసింది, మీ సంతోషాన్ని మాతో పంచుకోండి.
4: ప్లేస్మెంట్ అంటే అది 4th year లోనే వస్తుంది. నేను దానికోసం 1st year, 2nd year, 3rd year చాలా కష్టపడ్డాను. ఎందుకంటే బయట సాఫ్ట్వేర్ టెక్నాలజీ చాలా పెరుగుతుంది, సో దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను రోజు మా క్లాస్ లో ఏం చెప్పారో అది నేర్చుకుంటూ, నేను కోడింగ్ సాఫ్ట్వేర్ లో కోడింగ్ ఉంటది కాబట్టి అది నేర్చుకుంటూ రోజు ప్రాక్టీస్ చేశాను. ఈ కన్సిస్టెన్సీగా చేయడం వల్ల నేను ఇంటర్వ్యూ చాలా ఫాస్ట్ గా క్రాక్ చేశాను.
3: ఓకే, చాలానే కష్టపడ్డారు, త్వరలోనే మీకు ప్లేస్మెంట్ కూడా వచ్చేసింది. అయితే మీరు 10th ఇంటర్ ఎక్కడ చదువుకున్నారు, మీ చదువు గురించి చెప్పండి.
4: నేను 10th జగిత్యాల జిల్లా శ్రీ చైతన్య జూనియర్ స్కూల్లో చేశాను. నేను బీటెక్ తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య హైదరాబాద్ లోనే చేశాను. తర్వాత నేను ఎంసెట్ రాసి బీటెక్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో ఇప్పుడు 4th year చదువుతున్నాను.
3: ఓకే, అయితే ఇలా అంటే ఫస్ట్ నుంచి మీరు ఎంపీసీ తీసుకోవాలనుకున్నారా 10th లో?
4: నాకు ముందు నుంచే మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచే నాకు సైన్స్ కంటే నేను మ్యాథ్స్ లో చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సో నేను ఎంపీసీ తీసుకుని తర్వాత నాకు బీటెక్ లో ఇలా ఉంటది అని నేను తెలుసుకుని సాఫ్ట్వేర్ రూట్ లో వెళ్లాలని అనుకున్నాను.
3: ఓకే, అయితే మీ నిర్ణయమే, మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు ఇలా బీటెక్ చదవాలి అంటే ఇప్పుడు బీటెక్ లో ఏ కోర్స్ చదువుతున్నారు బాలారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ లో?
4: నేను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కంప్యూటర్ సైన్స్ లోనే స్పెషలైజేషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో చేస్తున్నాను. దాంట్లో మొత్తం రాబోటిక్స్ గురించి మొత్తం ఫ్యూచర్ అంతా దాని మీదనే. సో అది తీసుకోవాలని అనుకున్నాను. నేను దాని గురించే ప్లేస్మెంట్ కూడా ప్రిపేర్ అయ్యాను.
3: ఓకే స్ఫూర్తి, ఇప్పుడు నీకు బీటెక్ లోనే ప్లేస్మెంట్ లో మంచి ఉద్యోగాన్ని సాధించావు కదా, సో ఈ బీటెక్ ని ఎందుకు చూజ్ చేసుకున్నావు యాజ్ ఎ ఎడ్యుకేషన్ గా? వేరే రంగాన్ని కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుండే కదా, బీటెక్ లో ఈ సబ్జెక్ట్ నే సిఎస్ కంప్యూటర్ సైన్స్ కదా, దాన్నే ఎందుకు చూజ్ చేసుకున్నావు, దాని గురించి చెప్పు.
4: మా కుటుంబంలో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లిన వాళ్ళు ఎవరూ లేరు. నేను ఇది చెయ్యాలనుకున్నా ఎందుకంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, నాకు కోడింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను తీసుకున్న సబ్జెక్ట్ ఒక రియల్ టైం మన ప్రాబ్లం ని, మన సమాజంలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మనం ఆటోమేటిక్ గా దాన్ని సులభంగా కావడానికి చేసే సబ్జెక్ట్ మాది. సో అట్లాంటి ఏదైనా ప్రాజెక్ట్ నేను చేయాలనుకున్నా, అలాగే ఒక ప్రాజెక్ట్ కూడా నేను చేసా. సో దానివల్ల నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఈ టెక్నాలజీ నేను నేర్చుకోవాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఇండియాలో ఇంకా మస్తు టెక్నాలజీస్ రాబోతున్నాయి. సో మనం అడ్వాన్స్డ్ ఉండి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను తీసుకున్నాను.
3: ఓకే వెరీ గుడ్. అయితే నువ్వు తీసుకున్న దాంట్లో ఇంకా మంచి ఫలితాలు రావాలి, నువ్వు సబ్జెక్ట్ ని ఇంకా మంచిగా నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నా.
4: థ్యాంక్ యూ మ్యామ్.
3: అయితే ప్లేస్మెంట్ లో నువ్వు జాబ్ సంపాదించాను అన్నావు, అయితే ఆ ప్రాజెక్ట్ కష్టపడాల్సినంత వరకు కష్టపడ్డావు, అయితే దాని గురించి చెప్పు.
4: నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎక్కడైనా వాటర్ ప్లేసెస్ లైక్ కుంటాల అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినా అన్ఫార్చునేట్ గా ఒక మనిషి నీళ్ళలో మునిగిపోతే చుట్టుపక్కల ఎవరు లేకపోతే, సో ఇట్లాంటి చాలా యాక్సిడెంట్స్ న్యూస్ మనం విన్నాం. సో నేను అది నా మైండ్ లోకి తీసుకొని దీనికి ఏదో ఒక వస్తువు ఉండాలి, సో దట్ వాళ్ళు చనిపోవడానికి కారణం కాదు, ఒక వాటర్ లో చనిపోవడం కాదు అని నేను ఒక ఆటోమేటిక్ డివైస్ ప్రాజెక్ట్ చేశాను. ఏంటంటే అది పెట్టుకున్నప్పుడు మన ఆక్సిజన్ లెవెల్ ఎట్లయితే కిందికి మనము పోతాము, అప్పుడు ఆక్సిజన్ లెవెల్ అనేది మనకి తగ్గుతుంది. సో ఆక్సిజన్ లెవెల్ ని క్యాలిక్యులేట్ చేసి నా సబ్జెక్ట్ లో ఉన్న సెన్సార్స్ ఆ నా నాలెడ్జ్ తో నేను వాడి ఆటోమేటిక్ గా మనల్ని నీళ్ళలో తేలడానికి సులభంగా చేస్తుంది. సో అలా ఒక మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోగలడు. ఇది ఎంత వరకు పనిచేస్తుందో తెలియదు, కానీ ఒక మనిషిని వాటర్ లెవెల్ కి మాత్రం మనం తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్.
3: ఓకే, అయితే దీనికి నీకెవరు హెల్ప్ చేశారు?
4: దీనికి మా ఫ్రెండ్స్, మేమందరం కలిసి మా నాలెడ్జ్ ఒక్కొక్కరు నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్పీరియన్సెస్ చెప్పుకొని మా నాలెడ్జ్ వాడి మేము చేశాము. కొత్త కొత్త టెక్నాలజీస్ ఎట్లానైతే వస్తున్నాయో అవి వాడి, సో దట్ ఒక్కొక్కరికి ఒక నాలెడ్జ్, ఇంకొకరికి ఇంకో నాలెడ్జ్, అన్ని మేము దాన్ని కంబైన్ చేసి మేము ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము.
3: తప్పకుండా ప్రాజెక్ట్ కి మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరు బాగా మీకు సపోర్ట్ చేసిండ్రు?
4: మా మెంటర్స్ మాకు అంటే స్వతహాగా మేమే చెయ్యాలి అని చాలా ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాము, లాస్ట్ ఇయరే చేయకుండా ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తే మాకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అవగాహన వస్తుందని. సో ఒక్కొక్క లెవెల్లో మేము ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ ఏమైనా డౌట్ వస్తే వాళ్ళకి చెప్తూ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఇలా చేసాము. దానికి మా సర్స్, మా మేడమ్స్, మాకుండే హెచ్ఓడీస్ మాకు ట్రైనింగ్స్ ఇస్తూ హెల్ప్ చేశారు.
3: ఓకే, దీనికోసం ఎన్ని గంటలు కష్టపడాల్సి వచ్చేది?
4: మేము దీనికోసం కొన్ని నెలలే కష్టపడ్డాము. ఎందుకంటే యాజ్ అ స్టూడెంట్ గా మాకు ఏది తెలియదు ఫస్ట్. సో మేము ట్రైనర్స్ నుంచి హెల్ప్ తీసుకొని అది మళ్ళీ మేము ప్లాన్ చేస్తే ఏదో ఒక ఫాల్ట్ అయితే వచ్చేది, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కొత్తది నేర్చుకొని చేసేవాళ్ళం. దీనికి మేము దాదాపు 2-3 నెలలు తీసుకున్నాము ఫుల్ గా కంప్లీట్ చేయడానికి.
3: ఓకే వెరీ గుడ్. అయితే ఈ ప్లేస్మెంట్ లో జాబ్ సంపాదించాలని ఫస్ట్ ఇయర్ నుంచి కష్టపడ్డా అని అన్నారు కదా, జాబ్ వచ్చేసింది, తర్వాత ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
4: ఈ జాబ్ లో నేను ఇంకా ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెషర్ గా నేను జాయిన్ అవుతున్నాను. తర్వాత ఒక ప్రాజెక్ట్ ని లీడ్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి తర్వాత ఒక టీమ్ ని లీడ్ చేసి అది నేను ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇంకా నా పర్సనల్ స్కిల్స్ నేను నేర్చుకుని నా బిహేవియర్ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. తర్వాత ఏదన్నా యుఎస్ అబ్రాడ్ ప్రాజెక్ట్స్ వచ్చినా ఐఎమ్ రెడీ పోవడానికి నేను రెడీగా ఉన్నాను.
3: ఓకే, దానికోసం అయితే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇలా సాధించేటప్పుడు మనకి బూస్టింగ్ అంటే మనల్ని ప్రోత్సహించే వాళ్ళు తప్పకుండా ఉండాలి కదా, సో మిమ్మల్ని మీ ఇంట్లో ఎవరు బాగా ప్రోత్సహిస్తారు, మీకు ఎవరి ప్రోత్సాహం మీ మీద బాగా ఉంటుంది?
4: మా ఇంట్లో మా అమ్మ నాన్న అక్క ముగ్గురి ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువ. ఎవరు ఎప్పుడు నన్ను దేనికి ఆపలేరు. ఒక ఆడపిల్లలాగా మమ్మల్ని ఎప్పుడు చిన్నగా చూడలేదు. నేను మా అక్క ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు మాకేం చేయాలనిపించినా అది చేయనిచ్చారు. మెయిన్ గా మా అక్క అన్ని తెలుసుకుంటూ నాకు అన్ని చెప్తుంది. సక్సెస్ గాని ఫెయిల్యూర్ గాని ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు మా ఇంట్లో. వాళ్ళు నాకు బూస్టింగ్ ఇస్తారు.
3: ఎక్కువ మీ అక్క ప్రభావం ఉందన్నట్టు మీరు సాధించే వాటిల్లో ముందుగా అమ్మా నాన్నలతో పాటు కదా. అయితే ఈ చదువుతో పాటు ఇంకేమైనా మీకు వేరే అభిరుచులు ఉన్నాయా? అంటే కవిత్వాలు రాయడం కావచ్చు, బయటకు వెళ్ళడం కూడా కావచ్చు, ఏదైనా మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి.
4: అంటే నాకు చదువుతో పాటు నాకు డాన్స్ చేయడం చాలా ఇష్టం. అంటే ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, ట్రావెలింగ్ చేయడం, కొత్త కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, అవి నాకు పీస్ ఇస్తాయి కాబట్టి నేను అవి చేయడానికి చాలా ఇష్టపడతాను.
3: ఓకే, ఇంటర్ వరకు ఉన్న లైఫ్ వేరే ఉంటది. ఇంటర్ తర్వాత బీటెక్ అనేది ఒక కొత్త ప్రపంచం. బీటెక్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయినారు?
4: బీటెక్ అంటే ఇంటర్ లాగా టెన్త్ లాగా కాకుండా చాలా లాంగ్, 4 ఇయర్స్ ఉంటది. సో మన క్లాస్ ఫ్రెండ్స్ 4 ఇయర్స్ మనం వాళ్ళతోనే ఉండాలి, రూమ్మేట్స్ వాళ్ళతోనే ఉండాలి. మనం ఈ 4 ఇయర్స్ పేరెంట్స్ నుంచి దూరం ఉంటాం కాబట్టి మనకి ఏదైనా ఫ్రెండ్సే, కష్టాలైనా బాధలైనా సుఖాలైనా అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో ఒక మంచి ఫ్రెండ్స్ మనకి తోడుంటే ఆ 4 ఇయర్స్ మనం సాఫీగా మనం ఏదైతే అనుకున్నామో మనం చదువులో గాని ఎక్కడైనా వెళ్ళడం గాని ఏదైనా సహాయం గాని చేయడం ఫ్రెండ్సే ఉంటారు. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు.
3: వాళ్ళే మన కుటుంబ సభ్యులు కూడా అప్పుడు ఆ టైంలో, 4 ఇయర్స్ టైంలో కదా, వాళ్ళే అయిపోతారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతారు, దోస్తులే. అమ్మా నాన్నలు ఎట్లా ప్రోత్సాహం ఉండేది? వాళ్ళు దూరం ఉండేవాళ్ళు కదా.
4: వాళ్ళు ఫ్రీక్వెంట్ గా నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు నేను పండుగలకి ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇంటికి వచ్చేదాన్ని. నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు పేరెంట్స్
3: లోటు
4: ఎప్పుడు వాళ్ళు తీర్చారు,
3: లేకుండా చూసుకున్నారన్నమాట.
4: అవును.
3: ఓకే, అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా వెళ్లారా మీరు ట్రిప్ గాని? మంచి చూడదగిన ప్రదేశం ఏదైనా చూసుంటే బాగా ఇష్టమైంది ఉంటే దాని గురించి కూడా చెప్పండి.
4: ఈ మధ్య రీసెంట్ గా నేను కుంటాల వాటర్ ఫాల్స్ కి వెళ్ళాను, ఇంకా కండాలకు కూడా వెళ్ళాను. ఇది ఆదిలాబాద్ కి చాలా దగ్గరగా ఉంటుంది. సో మా కుటుంబం అంతా కలిసినప్పుడు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం.
3: చాలా మంచిగా అనిపించింది సరదాగా. సరే, అయితే బీటెక్ మీలాగా చదువుకునే పిల్లలకు మ్యాథ్స్ అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇష్టపడుతున్నారు. ముందు భయపడుతుండే కానీ ఇప్పుడు ఇష్టంగా చదువుతున్నారు అందరు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. అయితే నీలాగా బీటెక్ చేయాలి అని అనుకునే పిల్లలకు, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు, యువతకి మీరు ఇచ్చే సలహా
4: ఏంటంటే, బీటెక్ అంటే మొత్తం మ్యాథ్స్ ఏమి ఉండదు. మనకు ఒకసారి దాని మీద ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కష్టపడాలనే బిహేవియర్ కూడా పెరుగుతుంది. అండ్ ఏదైనా మనం ఫస్ట్ ఏది మనకు తొందరగా రాదు, కన్సిస్టెంట్ గా దాని మీద వర్క్ చేస్తే మనకు ఏదైనా సులభం అయిపోతుంది. నాకు కూడా ఫస్ట్ చాలా హార్డ్ పోయింది, ఏం అర్థం కాలేదు. ఎందుకంటే అది చాలా కొత్త ఫీల్డ్ మనకి, సాఫ్ట్వేర్ అంటే ఏం తెలియదు ఆ ఏజ్ లో. సో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం కొంచెం మన సీనియర్స్ నుంచి, మనం బయట ప్రపంచం నుంచి నేర్చుకొని నేను కూడా ఆ భయం నుంచి బయటకు వచ్చి ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టాను.
3: అవును, అయితే ఎంతమందిలో ఈ జాబ్ కొట్టారు మీరు? ఎంతమంది ఉండే మీకు కాంపిటీషన్ గా, పోటీగా ఎంతమంది ఉండే అంతమందిలో మీరు జాబ్ సంపాదించగలిగారు?
4: నేను పార్టిసిపేట్ చేసిన కంపెనీ మొత్తం ఓవరాల్ తెలంగాణ నుంచి తీసుకుంది, కానీ మా కాలేజ్ నుంచి మాత్రం 1500 మంది రాశారు ఎగ్జామ్ కి. అందులో కొంతమంది మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు. ఆ కొంతమంది ఇంటర్వ్యూని పాస్ చేసి ఆ ప్లేస్మెంట్ కొట్టారు.
3: కొంతమంది అంటే ఎందరు?
4: 200 మెంబర్స్ కి వచ్చింది మా కాలేజ్ నుంచి.
3: ఓకే, వెరీ గుడ్. అయితే నీ ఫ్యూచర్ గోల్స్ అన్ని చెప్పావు మాకు, అవన్నింటినీ కూడా నువ్వు మంచిగా సాధించి అబ్రాడ్ కూడా వెళ్ళాలి, విదేశాలకు కూడా వెళ్ళాలని నేను అనుకుంటున్నా. అన్నిటికీ ముందుగానే ఆల్ ద బెస్ట్ స్ఫూర్తి, మంచి విషయాలు చెప్పావు, ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ మ్యామ్.
1: ఇప్పటిదాకా మీరు స్ఫూర్తికి స్ఫూర్తి, బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పరతాడే స్ఫూర్తితో జీ జ్యోతి పెట్టిన ముచ్చట విన్నారు. ఇంతటితో ఇరటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. యువవాణి ప్రతి శనివారం పొద్దుమట్టు 5:45 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్ల హిందీలా వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ने कहा कि उथली सानू भौगोलिक संरचना से पहली बार लगभग 25,000 मानक घनमीटर प्रतिदिन की दर से प्राकृतिक गैस का प्रवाह होना एक महत्वपूर्ण उपलब्धि है। उन्होंने कहा कि इससे घरेलू ऊर्जा उत्पादन को मजबूत करने में सहायता मिलेगी। सरकार ने जन परामर्श के लिए विकसित भारत जी रामजी अधिनियम 2025 के अंतर्गत मसौदा नियम प्रकाशित किए हैं। ग्रामीण विकास मंत्रालय ने कहा कि कोई भी व्यक्ति, हितधारक, संगठन या संस्था अगले महीने की 21 तारीख तक इन मसौदा नियमों पर आपत्तियां या सुझाव प्रस्तुत कर सकता है। पश्चिम बंगाल में आयुष्मान भारत योजना इस वर्ष जुलाई से शुरू होगी। मुख्यमंत्री शुभेंदु अधिकारी ने आज कोलकाता में केंद्रीय स्वास्थ्य मंत्री जेपी नड्डा के साथ वर्चुअल बैठक के बाद इसकी घोषणा की। राज्य की स्वास्थ्य योजना स्वास्थ्य साथी के अंतर्गत मौजूदा लाभार्थियों को आयुष्मान भारत योजना में शामिल किया जाएगा। पेट्रोल और डीजल की कीमतों में आज वृद्धि हुई है। दिल्ली में पेट्रोल की कीमत 87 पैसे बढ़कर 99.51 रुपए प्रति लीटर हो गई है, जबकि डीजल का मूल्य 91 पैसे बढ़कर 92.49 रुपए प्रति लीटर हो गया है। मौसम विभाग ने केरलम में बुधवार तक अलग अलग स्थानों पर तेज बारिश का अनुमान व्यक्त करते हुए 9 जिलों के लिए येलो अलर्ट जारी किया है। इस बीच दक्षिण पश्चिम मानसून आज दक्षिण पश्चिम अरब सागर के कुछ हिस्सों और पूर्व मध्य बंगाल की खाड़ी के अधिकांश हिस्सों में आगे बढ़ गया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు తెలుసుకుందాం. ఈ పొద్దుమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లెంటి మురళీ బృందం వినిపించే గజగౌరీ వ్రతం చిందు యక్షగానం రెండవ భాగం ప్రసారమవుతుంది. 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు రెండవ భాగం ప్రసారమవుతాయి. 7:00 విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:00 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ అనుభవాల గురించి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం ప్రసారమవుతుంది. 9:45 హరిహరన్ పాడిన గజల్లు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇక ఇవే కాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమం ఉషారు 7:45 ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కార్యక్రమాలు తెలుసుకుందాం. రేపొద్దుగల్ల 6:10 ప్రార్థనా కార్యక్రమంలో శ్రీరామ రక్ష స్తోత్రం ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట మొదటి భాగం, ఇంకా డోక్రా కాస్టింగ్ గురించి సౌరభ్ భట్ ప్రసంగం, ఇంకా పందుర్లు పాట్లు పండ్లు బి మురళీధర్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఎనిమిదిన్నరకు కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం పునః ప్రసారమవుతుంది. పొద్దుమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ త్యాగరాజ సంగీత అకాడమీ విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో గుడిహత్తూరు మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన శ్రీకొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు, ఇంకా మావల మండలం బట్టి సావర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు ప్రసారమవుతాయి. 7:00 ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో ముచ్చట, ఇంకా నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట ప్రసాద్.

ప్రారంభమవుతుంది. రాత్రి 9:30 కథనం కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి వృత్తి కథ ప్రసారమవుతుంది. 9:45 ఈగ ఈనుండ్రి కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న రచయిత డికే చదువుల బాబుతో ముచ్చట ప్రసారమవుతుంది. 10:00 రేడియో మాణిక్యాలు 1000 పడగలు నాటకం 18వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఇవే కాక వినోదాన్ని పంచే సరదా సినిమా పాటల కార్యక్రమాలు సుఖం ఉంటాయి. 8:45 సింగిడి, పొద్దుమట్ట 5 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి, రాత్రి 7:45 దిల్పసన్, 8 హుషారు, 10:30 మధురిమ. ఇవి ఇవాళ రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింద సమయం 6:10 కావస్తోంది. మరికొద్దిసేపట్ల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. వారియా సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారాలయాన్ని స్వయం ప్రతిపత్తి కల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట అభివృద్దిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధనను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి కల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేలా క్యూలైన్ల క్రమబద్దీకరణ, హుండీ ఆదాయం, విరాళాలు, లడ్డూ ప్రసాదం తయారీలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 43 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించే వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే నిత్య కళ్యాణ మండపం, వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, రథశాల వైపు మాడవీధులకు మెట్లు, డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట అభివృద్దిలో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్యూచర్ సిటీని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించడం పట్ల మంత్రి అభ్యంతరం.

0: తీవ్ర వడగాలుల వల్ల 7 జిల్లాల్లో 16 మంది మరణించిన నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. హీట్ వేవ్ పై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రాష్టంలో శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధన, పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సును విస్తృతంగా వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించడం ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన, ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టవచ్చని, అలాగే సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా వంటి నేరాల కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని కూడా డీజీపీ వెల్లడించారు. భవిష్యత్ సాంకేతికత సామర్థ్యాలు, నూతన ఆవిష్కరణలు దేశాన్ని శాస్త్ర విజ్ఞాన పరంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి అన్నారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థల భాగస్వామ్యం ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్, జపాన్ కు చెందిన ఏజీసీ సంస్థ సంయుక్తంగా ఏఐపీఐ ఇన్నోవేషన్ హబ్ ను ఈరోజు ప్రారంభించాయి. భారత్, జపాన్ దేశాల సాంకేతిక సహకారంతో ప్రారంభమైన ఈ హబ్ ముఖ్య లక్ష్యం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రతిభను పెంచడం, పరిశ్రమ విద్యా సంస్థల బంధాన్ని బలోపేతం చేయడమని ఆయన చెప్పారు. దీని ద్వారా విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్షిప్లు, సంయుక్త పరిశోధనల్లో భాగస్వామ్యం లభిస్తుంది. భవిష్య సాంకేతిక ఆవిష్కరణలు ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్యాలు అవసరమని ఏజీసీ జనరల్ మేనేజర్ ఇవాకూర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచన జారీ చేసింది. నీట్ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులకు ఫీజు రిఫండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఫీజు రిఫండ్ కోసం ఈ నెల 27వ తేదీలోపు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది. మరోసారి రాసే నీట్ పరీక్షకు మళ్లీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కార్మికుల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుందని సీఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. రాష్ట ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను జూన్1వ తేదీ నుంచి కంపెనీ యజమానులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సీఐటియు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
1: జూన్1వ తేదీ నుంచి పెరిగినటువంటి వేతనాలు అమలైతే చెప్పారు. అన్స్కిల్డ్ వర్కర్లకు 16,000 నుంచి హైస్కిల్డ్ వర్కర్లకు 20,000 వరకు వేతనాలు ఉంటాయని చెప్పారు. మరి కంపెనీ యజమానులు అమలు చేయాలని, కంపెనీలలో ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా యాజమాన్యం కల్పించాలి. రాబోయే రోజుల్లో అవసరమైతే కార్మికులలో సర్వే నిర్వహించి కూడా వారి సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన సగ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ,
0: రాష్ట ప్రభుత్వం బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు చేసింది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27వ తేదీన ఉన్న సెలవును మే 28వ తేదీకి మార్చినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలపై ములుగు జిల్లా కేంద్రంలో రైతులు, గ్రామస్తులు, వ్యాపారస్తులకు ములుగులో రెడ్కో జిల్లా మేనేజర్ జనార్దన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది. ములుగు జిల్లా ప్రజలకు విన్నవించేదేమనగా, ఈ పచ్చని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములమై ప్రతి వారి ఇంటి పైన సౌర విద్యుత్ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతమైన ఆదాయం పొందడమే కాకుండా ఈ శిలాజ ఇంధనాలను కాపాడిన వాళ్ళలో మీరు కూడా భాగస్వాములు కావాలని, దేశ ప్రగతిలో మీరందరూ భాగస్వాములు అయ్యి స్వచ్ఛమైన భారతదేశం నిర్మించడంలో మీరందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవన మేఘాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంపై దట్టంగా ఆవరించున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు పేర్కొంది. ఈ రుతుపవనాలు కేరళం వైపు కదులుతూ వేగంగా బలపడుతున్నాయని, దేశంలో సకాలంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ కాపీరైటర్ యాప్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారుతుంది. ఆ తర్వాత పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువాదం అవుతుంది. వలస కార్మికులు, పర్యటకులు, మహిళలు, వృద్దులకు ఇదెంతో సదుపాయంగా ఉంటుందని, ఎఫ్ఐఆర్ ప్రక్రియ

0: ప్రక్రియను సులభతరం చేసే యాప్ వినియోగం వల్ల న్యాయానికి భాష అడ్డంకి కాదు అనే అంశం వెల్లడుస్తుందని సజ్జనార్ అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రైతు గోసా భాజపా భరోసా పేరిట రైతు చైతన్య కార్యక్రమాలను బీజేపీ రాష్ట వ్యాప్తంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతారు, రైతులతో ముఖాముఖీలు నిర్వహిస్తారు. విశేషాలు మరొకసారి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట అభివృద్దిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధనను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు దాటి 20:07. మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇంలా బుర్రకథ, ఒగ్గు కథ, బుడిగె జంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియలో సాగే వివిధ రకాల కథలను గాథలను పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఇయల్లా నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరీ వ్రతం చిందు యక్షగానం 2వ భాగం ప్రసారమవుతుంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్ ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: అప్రమత్తంగా ఉండండి.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. గజగౌరి వ్రతం చిందు యక్షగానంలో గాంధారి కుంతీదేవిని వ్రతం చేయమని నిందించడం, పాండవులు వనవాసం నుంచి తిరిగి రావడం, పాండవులు తల్లిని దీవెనలు కోరడం, స్వర్గానికి వెళ్ళడం, కుంతీదేవి వ్రతం చేయడం లాంటి అంశాలున్నాయి. మరి ఇప్పుడు విందాం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం 2వ భాగం.

ఇది గజగౌరి వ్రతము యక్షగానం. ఇప్పుడు రెండవ భాగం చెప్తున్నాము. చెప్పేటి వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి, వంతలు గజ్జల పెద్దలింగన్న, పులింటి కృష్ణ, పులింటి రాజేశ్వర్, గజ్జల శంకర్, పులింటి మొగుల, పులింటి రాజవ్వ, పులింటి ప్రమీల, తబల పులింటి వెంకటి, పేటి పులింటి లావాన్య. గ్రామం ధని, మండల్ సారంగపూర్, జిల్లా నిర్మల్.

నేను ఒక వ్రతము చేశాను, ఆ యొక్క వ్రతమైన గని మాత్రము నీవైనా చేయాలని చెప్పి నీ వద్దకైనా వచ్చాను చెల్లెలా.

0: రథమన్నది మాకు తెలియదు. అది ఏం రథము? గజగౌరి వ్రతము అంటే దాని గురించి అది ఏమేం పడతాయో ఏమేం తెస్తారో ఏందో మాకు మాత్రం తెలియదక్క. అది నిజమో మాత్రం నీవే చెప్పాలి.
1: ఆ విధం అంటున్నావా?
0: అవునమ్మా.
1: రజిత అద్రివా

0: రచితాచల నివాసుండైన ఎవరు ఆ యొక్క శంకరుడు. శంకరుని పేరటైన గాని మాత్రము యొక్క గజగౌరి వ్రతమైన గాని నేనైనా చేశాను, అదే ప్రకారంగా నేమైనా చేయాలని చెప్పి యొక్క అయనమైన గాని తీసుకుని వచ్చాను. మారు అయనమైన నీవైనా చేయవలేను.
1: నిజమా?
0: అవును.
1: అక్కడ

0: కుమారులైన పాండవులు ఏంటి వనవాసం వెళ్లారు. ఒక ఏడాది అగ్ని సహవాసం, 12 ఏళ్ల వనవాసం అక్కడ పోయి ఉన్నారు. ఈ వ్రతానికి నేను ఒకదాని ఉన్నాను అమ్మ, ఆ వ్రతము ఏ రీతిగా చెయ్యాలమ్మా?
1: ఎవరు చెప్పారంటున్నావా?

0: కనుక త్రిలోక జంచాలి అయిన నారద భగవానులైన వచ్చి ఈ వ్రతము చేసిన వారికైనా చాలా పుణ్యం ఉంటున్నది, సకల సంపదలు కలుగుతాయని చెప్పి అతను చెప్పాడు. అందుకొరకైనా ఈ వ్రతము చేశాను. మరి నాలాంటికి నీవు కూడా చేస్తే
1: అక్కైలా ఆ వ్రతము చేసి మాత్రం ఎక్కడికి ఉండవమ్మన్నారు?
0: ఎవరన్నా పాలి వాళ్ళుంటే వాళ్ళకైనా ఇవ్వమన్నాడు.
1: ఏమేమి?
0: ఆ యొక్క రజితాచల నివాసుండైన ఎవరు? ఆ యొక్క పార్వతీయ పరమేశ్వరులు.
1: అవును.
0: అది కాకుండా హలరు చింతామణి అస్మరాశ్రయులు, దేవగంధర్వులు,
1: అవును,
0: ఇవన్నీ కూడా మాత్రము తెల్లని గజవేనుగు, ఇవన్నీ తీసుకువచ్చి వ్రతము చేయాలని చెప్పి.

0: ఏమిటే?
1: ఆ వ్రతమును మాత్రమును ధరించమంటున్నావు.
0: అవును.
1: అప్పర స్త్రీలు, గర్భ కన్యలు,
0: అవును,
1: అలు చింతామణి, ఏంటి శంకరుడు, పార్వతి, తెల్లని గజవేనుగా,
0: అవును,
1: ఆపారు జాతము, అవన్నీ తీసుకువచ్చి ఐరావ్రతమని తెచ్చానమ్మా, నీ ఇంటిలో వేస్తున్నాను, నువ్వు చేతికి పట్టకుంటే నీ మీద వడేసిపోతానని చెప్పి అంటున్నావు. అమ్మా, నా వద్ద ఏమున్నది? ఏక వస్త్రము
0: చేయవా నీవు?
1: లేదమ్మా.
0: దారుని

0: నేను ఏ ప్రకారముగా అయితే మాత్రము వ్రతము చేశాను ఆ ప్రకారముగా మాత్రము నీవు వ్రతము చేస్తేనే బాగున్నది, లేదంటే మాత్రము నిన్ను ఏం చేస్తానో చూడుగా.
1: నిజమా? అతులీత.

0: మీరు ఉన్నవారు, మేము గరీబాన్నం, కానీ ఉన్న మాటలు మాత్రం మాట్లాడుతున్నావు గాని అమ్మా నా వద్ద ఏమున్నది? అల్లారు చింతామణి ఎక్కడ? అప్పరా స్త్రీలు ఎక్కడ? గంధర్వ కన్యలు ఎక్కడ? ఆ యొక్క తెల్లని గజవేణుగ ఎక్కడ? పార్వతీ పరమేశ్వరుడు ఎక్కడ?
1: అట్లా
0: ఇప్పుడు దేవాలి
1: నా సాటి.

ఉంది. నా సాధిధానము కాదా? నాతో సమానము నా పారిధానము కాదా? నాతో సమభాగము మంచుకునిలేవా? ఏం మాట్లాడుతున్నావే నీవు? నీవైనా నేను చేసిన రీతిగా వ్రతము చేస్తేనే బాగున్నది. లేకుంటే మాత్రము నిన్నైనా 6 నెలలైనది మాత్రము నా ఇంటి వద్ద దాసత్వం చేస్తున్నాను. మూర్ఖురాలా.

0: ఎందుకనగా కోపం పనివరమ్మా, రాజ్యములో కోపం ఎందుకమ్మా? తన శాంతంతో మాట్లాడినా మంచిది గాని అమ్మ తిట్టవా లేదా ఈ వ్రతం పడతావా లేదా అని కోపమా నవసం అని అంటున్నావు అమ్మా. కాదు కాదు, నా మాట వినండి, ఈ వేళ కాదు, ఇప్పుడు మాత్రం ఆ రథం మాత్రం చేయనమ్మా. నా కుమారులు వచ్చినాక వ్రతం చేస్తాను.
1: నీ కుమారులు అక్కడనే ఓని, నీ కుమారులు భూమిలో ఓని, నీ కుమారులతో నాకేం చేసేది?
0: అటువంటి మాట ననకమ్మా, నా కుమారులు అడవిలో ఓని అంటున్నావు.
1: ఎన్ని

0: అన్ని బుద్ధులు జ్ఞానములు ఎన్నో నీతులు కలుగుతున్నావు గాని నీ నీతులన్నీ అటు పక్కకు పెట్టి నాలాంటిగా వ్రతము చేస్తావా? చెయ్యు. లేదంటే మాత్రము నిన్ను ఏం చేస్తున్నానో చూడు.
1: అమ్మా, పాండవులు లేనందువలన ఆ రథమును మాత్రము స్థిరము చేస్తాను గాని అమ్మా ఇప్పుడు మాత్రము చేయనమ్మా.
0: లేదు లేదు.

నా యొక్క కొడుకులైనా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు వీళ్ళు ఉంటే మాత్రం ఆ రథం చేస్తుంటమ్మా. వాళ్ళు లేరని చింత చేయ ఒక దాన్ని ఉన్నాను. ఏక

0: నా భర్త నీ భర్త ధృతరాష్ట్రుడు, నా భర్త పాండురాజు, కాని వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములి. అమ్మా, నువ్వు చేసిన ఏం చెయ్యమన్నావు? ఎనిమిది ఆరు నెల్లు దాసత్వం చెయ్యమన్నావు నీ ఇంటికాడ. అమ్మా, నేను చేసినా నువ్వు చేసినట్టే, నువ్వు చేసినా నేను చేసినట్టే, ఆ దాసత్వము ఎందుకమ్మా? తొందర ఎందుకమ్మా?
1: అట్లంటున్నావా?
0: అవునమ్మా.

0: ఈ మాటైనగని మాత్రము నేను విడిచిపెట్టేదాన్ని కాదు, ఈ మాటైన నిత్యము 6 నెలలైనగని మాత్రము నా ఇంటి వద్ద నిన్ను దాసత్వము చేయిస్తున్నాను మూర్ఖురాలా.
1: అమ్మా.

0: అంటే నా కొడుకులో ఉంటే అమ్మా ఈ దాసత్వం జయిస్తుంటివా, మరి నేను దాసత్వము ఏనాటిగా చెయ్యాలమ్మా, నా కొడుకులు రానమ్మా, వచ్చేదానిక ఓపిక ఉండాలి.
1: లేదు లేదు, నేనైనా ఓపిక పట్టేదాన్ని కాను, నీవు నా లాంటిగా వ్రతము చేస్తేనే బాగున్నాది, లేకపోతే నేను ఊరుకునేదాన్ని కాదు.
0: వనజాయా.

0: చేసే
1: పంతము ఎందుకమ్మా?
0: ఎందుకు
1: పంతములు ఎందుకమ్మా? మనకు పంతమా పండమా? మనకి మన పగనా?
0: అట్లంటున్నావా?
1: అవును.
0: ఎలా నీ చింత?

0: ఎందుకంటే పంతము పందము వద్దు అమ్మ, నువ్వు రథం చేసినావు కదా, నీ ప్రేమతో నీ ఇంటిలో నీ రథం చేసుకో. మరి నా ప్రేమతో నేను నా కొడుకులు వచ్చినాక నేను చేసుకుంటా. కానీ ఎందుకమ్మా,
1: నీ కొడుకులు ఉంటేమి పోతేమి నాకు అదంతా అనవసరము. నే చేసినట్టుగా వ్రతము చేస్తేనే బాగున్నది, లేకపోతే మాత్రం ఇదిగో ఈ వ్రతమైన ఈ మంగళారతులు మాణిక్యాలు ఈ అయనమైన కలిగి ఇడ పెట్టిపోతున్నా. ఇక నువ్వు వ్రతము చేస్తావా, మరి లేకుంటే నా ఇంటి వద్ద 6 నెలలు దాస్యము చేస్తావా? చూస్తున్నాను ఇక, నేను వెళ్ళిపోతున్నాను ఇక రాజాచి రామచంద్ర మహారాజుకి.
0: ఓయ్ మంత్రి, ఎందుకనగా మా అక్క ఇలా నా ఇంటికి వచ్చి ఆ వ్రతము చేస్తావా లేదని చెప్పి ఆమె మాత్రము హైరావ్రతమని పడేసిపోయినది, నా పైన మా ఇంటిలో పడేసిపోయినది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నా కొడుకులు మాత్రం లేరు, నేనేమి చెయ్యాలి?
2: నీ కుమారుడు ఇంట్లో లేరు, నీకు దుఃఖం అమ్మా. వస్తున్నారమ్మా.

0: అనగా ఆ యొక్క గాంధారి వచ్చి మేమింత బీదాస్తులమని ఆమె పాదం పైన పడ్డాను. అక్క ఇలా, మేము గరీబాండమమ్మా, మేము ఆకులు అదములు పండ్లు ఫలములు ఇవి భక్షించి అడవిలో కాలక్షేపం గడుపుతున్నాము, కాని అటువంటిగా గడపంగా కూడా నా పైన పడేసిపోతున్నావమ్మా, నీకు న్యాయమా అని కూడా చెప్పాను. అన్నప్పటికైనా నా పైన పడేసింది మంత్రి.
1: ఎన్ని విధములైనా చెప్పినా గాని వినలేకుండా ఆ వ్రతం చేయమని నీకు విచ్చిపోయాలి.

కాయిరా. ఎందుకంటే సుమంత కావలసింది. ఇప్పుడైనా నేనేమి చెప్పాలి, ఈ వ్రతము ఏమని చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క నా కొడుకుల కొరకు ఎదురు చూస్తున్నామ్మా. పాండవులైనా ఒక 12 ఏళ్ల వనవాసము, ఒక 8 ఏళ్ల అగ్నస్థ వాసము చరిత్రానికి వెళ్లారు. ఒకసారి మాత్రం పాండవులైనా పిల్లంపు చేయాలి. నాయనా, కుమారులారా, నాయనా.

0: అన్నయ్య భీమజ.
1: తమ్ముడా అర్జున అర్జున, మన యొక్క నకుల సహదేవుడు మన పంచపాండవులైన గాని తల్లి దగ్గరికి వెళ్దామా తమ్ముళ్ళారా?
0: అవునవును పోదాం, పదండి
1: పదండి తమ్ముళ్ళారా పదండి.
0: అన్నయ్యరా కానీ మనమైనా 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక 7 అజ్ఞాతవాసం
1: చేశాము
0: చేశాము. కానీ ఇంతవరకైనా నీకు సింహాసనము లేదు
1: లేదు.
0: ఇప్పుడైనా మాత్రము నీవు సింహాసనం పైన మాత్రము కూర్చుండాలంటే ఎదటి మాకులైనా నరికి ఇక్కడైనా నీకు సింహాసనము గావించాము. ఈ యొక్క మణిపీఠం పైన మాత్రము నీవైనా కూర్చుండాలా.
1: సరేనా తమ్ముడా.

ఇప్పటిదాకా మీరు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించిన గజగౌరీ వ్రతం చిందు యక్షగానం రెండవ భాగం విన్నారు.

0: ఇంతటితో ఇలటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. మన పురాణాలు ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ప్రసారం అవుతుంది. రేపు పొద్దుమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో గుడియాత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు, ఇంకా మావల మండలం బట్టి సావర్గం గ్రామానికి చెందిన దర్శనాల గంగమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీళ్లకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా జానపద గీతాలు, పల్లెజనులు కైగట్టిన పాటలు, ఇంకా వారి జీవన శైలిని, సాంప్రదాయాలను, సమజీవనాన్ని ప్రతిబింబించే పాటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు 2వ భాగం.
1: యాదమ్మ, ఆ యాదమ్మను గుర్తు చేసుకుంటూ ఆమె సందుకాడగలిసిన, సైగలే చేసిన, నీకు బొట్టుదేనా నేను కాటుకదేనా అంటూ నిన్ను గడియ చూడకుండా నేను ఉండలేను ఓ పిల్ల. మనం దాగుడు మూతలాడినం, మనం ఎన్నో ఆటలాడినం, నీకు మూడు ముళ్ళేసి నేను నిన్ను బంధం చేసుకొని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు యాదమ్మో.

అబ్బా, నీ సూపు నాకెంతో బాగా నచ్చింది పిల్ల. నీ సూపు నా గుండెను దాకుతున్నది. సందెపూట వస్తానే, నీ జడవకుంటా నీకు సీరసారదెత్తాను. మనం వరుస కలుపుకుందాము. నీ వంపులన్నీ నాకే. మనం బోనాల పండక్కు పోతే నీకు బుట్ల బుట్ల సీర పెడతా. మాంకాళ జాతర పోయినప్పుడు మంగళగిరి రైక తెస్తా. కొడుకు పుడితే కోళ్ళగన కడదాం యములాడల అంటూ ఆ అమ్మాయిని వెంబడిపడుతూ ఆ అమ్మాయిని తనదానిగా చేసుకోవాలని అబ్బనీ సూపు.

గైరమ్మా ఓ నా గంగిరాయి శిలకమ్మ, పరువు పరువు అంటూ పట్టువదలవే, పకపక నవ్వుకుంటూ ఆ ఉరికిరావే. నువ్వు సీకటాల్లో బయలెళ్ళినప్పుడు, నువ్వు మాపెటేల మా ఇంటికి వచ్చినప్పుడు, గోడుకయ్యల పొద్దుకాడ నిన్ను చూసి నేను నన్ను నేను మరిశాను. నీకు బొట్టు మట్టెలు పూలు గాజలు తెచ్చి నీకే ఇస్తా, చిలకపచ్చ చీరను తెచ్చిస్తా, మనం లగ్గమాడుకుందామే పిల్ల.

ఈ పరిదాకా మీరు వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఇలాంటి జానపద గీతాలు కార్యక్రమం సమాప్తం. జానపద గీతాలు ప్రతి శనివారం పొద్దుమట్టు 6:40 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం విందాం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో దోస్త్ 2వ విడత ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలా? కళాశాలలో బీఏ, బీకామ్, బీజెడ్సీ, ఎంపీసీఎస్, డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9849390495, మరొక నంబర్ 7702752 5 2 5 7 6.

ఇప్పుడు మరొక సమాచారం. 2025-27 బ్యాచ్కు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ ప్రథమ సంవత్సర థియరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ లలిత ఒక ప్రకటనలో తెలియజేసిండ్రు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆసిఫాబాద్లోని జడ్పీ ఉర్దూ మాధ్యమ ఉన్నత పాఠశాలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ జనార్దన్ గౌడ్ సూచించారు. ఇప్పుడు మరొక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏఐ మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపిండ్రు. జూన్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే తరగతులకు జూన్ 6 వరకు ఆఫ్లైన్లో స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఆధార్ కార్డు, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్లతో అప్లై చేసుకోవాలని వారు సూచించారు.

విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్ల తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమాపేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలొస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయా రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్టును కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియజేయాలని విజయా రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధి బృందంతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్టంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్నాసి అటల్ బిహారీ వాజ్పేయి

0: ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: किसान वाणी। ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, చీడపీడలను ఎట్లా నివారించాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయల్లా చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ అనుభవాల గురించి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 27% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: आओ किसान भाई, आओ किसान बहनों, सीखें नई तकनीक, बढ़ाएं अपनी खेती का धन। रायसेन में सजेगा ज्ञान का ये मेला, उन्नत कृषि महोत्सव, सुनहरा ये मौका। 11 से 13 अप्रैल दशहरा मैदान रायसेन में 300 से ज्यादा स्टॉल, जानकारी हर ज्ञान में, 24 प्रशिक्षण सत्र, सीखो नए तरीके, खेती बने आसान, बढ़े आपके नतीजे। बीज हो या मशीन या बाजार की बात, हर समस्या का समाधान मिलेगा एक साथ। तो देर ना करें, आज ही करें पंजीकरण व्हाट्सएप हेल्पलाइन या ऑनलाइन माध्यम। आओ मिलकर बढ़ाएं खेती की पहचान, उन्नत कृषि महोत्सव, किसानों की शान। 11 से 13 अप्रैल रायसेन, आपका हार्दिक स्वागत है।
0: मेरी ट्यून చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు పండించే పంటలకు చీడపీడలు పురుగులు సోకడం వల్ల పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వీటిని నివారించడానికి రసాయనిక మందులకు బదులుగా సహజ పద్ధతులను ఉపయోగించడమే జీవ నియంత్రణ. వీటి వల్ల పర్యావరణానికి హాని జరగదు, ఇంకా నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చు. ఇప్పుడు విందాం చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
2: నమస్కారం అనిత గారు.
3: నమస్తే అండి.
2: ముందుగా ఇప్పుడు ఈ ఖరీఫ్ పంట అయిన పత్తి పంటలో ఏ ఏ పురుగుల్ని మనం గమనిస్తాం, వాటిని నివారించడానికి ఏం చేయాలి, వాటి నివారణ ఎట్లనో చెప్తారు.
3: సాధారణంగా ఏంటంటే మనం ఖరీఫ్ లో పత్తి వేసుకున్నప్పుడు మనం విత్తుకున్న ఒక వారం నుంచి మనకి రసం పీల్చే పురుగులు అన్నవి గమనిస్తూ ఉంటామండి. ఈ రసం పీల్చే పురుగులు ఏంటంటే ఆకు అడుగు భాగంలో ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. ఉదాహరణకి పేను కాని, తెల్లదోమ, పచ్చదోమ, ఇతర పురుగులు వీటి, అలానే తామర పురుగు కూడా ఆశిస్తూ ఉంటుంది. వీటి నివారణ ఏంటంటే జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం చెప్పాలంటే ముందుగా మనం విత్తుకున్న ఒక 10 రోజులకి ఈ పురుగుల్ని గమనించిన వెంటనే మనం వేప నూనె అన్నది పిచికారీ చేసుకోవచ్చు. 1500 PPM పవర్ వేప నూనె అయితే లీటర్ నీటికి 5 ml చొప్పున పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటే మనం ఈ పచ్చరంగు జిగురట్టలు అన్నవి కూడా పొలంలో మనము అమర్చుకోవాలి. ఈ పచ్చరంగు జిగురట్టలు ఏంటంటే మనకి ఏదైతే తెల్లదోమ కాని, పచ్చదోమ కాని వీటి యొక్క తల్లి దశల్ని అది అతుక్కుంటాయి వాటికి. సో ఈ రెండు కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. రెండోది పంట పాయింట్ ఏంటంటే మనం ఈ వేప నూనె పిచికారీ చేసుకోవాలనుకున్నప్పుడు

0: రైట్ సోదరులు, ఖచ్చితంగా 1500 పీపీఎం పవర్ ఉన్న వేప నూనె మాత్రమే వాడాలి. అది కూడా ఏంటంటే లీటర్ నీటికి 5 ml అన్నది మోతాదు మించరాదు. మోతాదు మించినప్పుడు ఏంటంటే ఆకు కూడా చాలా గట్టిగా అయిపోయి నష్టం జరుగుతుంది. రెండు వేప నూనె పిచికారీల మధ్యన 40 రోజుల వ్యవధి ఉన్నట్టు మినిమం రైతు సోదరులు చూసుకోవాలి. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ఏంటంటే ఈ మనకి వీటితో పాటు ఇంకా మనము పుష్పించే పువ్వులు ఇట్లాంటివి కూడా మనం పొలం గట్ల పైన వేసుకున్నప్పుడు ఈ మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి అధిక సంఖ్యతో ఇవి ఆకర్షితులయ్యి మనం పొలంలోకి వచ్చి రైతులకి మేలు చేసేటట్టు ఉంటుంది. గులాబీ రంగు పురుగు, గులాబీ రంగు పురుగు కూడా ఏంటంటే మనకి పూత స్టార్ట్ అయ్యేటప్పటికి మనం పొలంలో గమనిస్తూ ఉంటాము. గులాబీ రంగు పురుగు కోసం ఏంటంటే వేప నూనె ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు అది కూడా పనిచేస్తుంది. దీనితో పాటు మనం ఈ ఫెరమోన్ బుట్టలు అంటే లింగాకర్షక బుట్టలు అన్నవి మనం పొలంలో అమర్చుకోవాలి. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నప్పుడు మనం ఈ బుట్టలు ఏంటంటే తల్లి పురుగుని అట్రాక్ట్ చేసి వాటిని చంపడానికి వీలవుతుంది. అలానే పురుగు ఉధృతి ఉంది అని మనం గమనించినప్పుడు వీటి సంఖ్య 4 నుంచి 5 నుంచి మనం 10 వరకు పెంచుకుంటే మనం ఈ పురుగుల్ని జీవ నియంత్రణ పద్ధతిలో మనం కంట్రోల్ చేయగలుగుతాం.
1: అయితే ఇప్పుడు ఇది పత్తి పంట విషయంలో, మరి కంది అట్లనే మొక్కజొన్న పంటల్లో ఆశించే పురుగులు వాటి జీవ నియంత్రణ పద్ధతులు అంటే వీటిని నివారించడానికి పాటించే జీవ నియంత్రణ పద్ధతుల గురించి చెప్తాను.
0: కందిలో మనకి సాధారణంగా ఏంటంటే పచ్చదోమ అన్నది గమనిస్తూ ఉంటాము. ఇది మనకి విత్తుకుని ఒక 10 రోజుల నుంచి చివరి దశ వరకు కూడా మనం ఈ పచ్చదోమని గమనిస్తూ ఉంటాము. రెండోది ఏంటంటే ఈ పచ్చదోమకి మనము ఇందాక చెప్పుకున్నట్టు వేప నూనె అలానే ఈ పచ్చరంగు జిగురట్టలు అమర్చుకోవచ్చు. అలానే ఇవేంటంటే ఎకరానికి 10 నుంచి 15 వరకు ఈ జిగురట్టలు అమర్చుకున్నప్పుడు మనకి పురుగు ఉధృతి అన్నది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ మనం ఏంటంటే కందిలో గమనించేది మారుక మచ్చల పురుగు, అంటే ఈ ఎక్కడైతే గూడు పురుగు అంటారు ఈ ఆకు ఈ కొమ్మల చివర్లను మనం లేదంటే పూత చివరిని ఈ సన్నటి లార్వా దశ ఉండి ఇది ఈ గుడులాగా తయారు చేసుకుని ఆ లోపలుంటూ ఈ హరిత పత్రాన్ని గీకి తింటూ ఉంటుంది. ఈ పురుగు నివారణకి వేప నూనె అన్నది చాలా మంచి రికమెండేషన్ ఉందండి. 1500 PPM వేప నూనె లీటర్ నీటికి 5 ml చొప్పున పిచికారీ చేసుకుని ఈ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఇవి ప్రధానమైన పత్తి, కంది, ఈ మొక్కజొన్న, ఈ వాణిజ్య పంటలకు సంబంధించి. ఇందులో ఇంకొకటి మన ఈ ప్రాంతంలో సాగయ్యే రెండవ ప్రధాన పంట సోయా చిక్కుడు. ఈ పంటకు సంబంధించి ఈ పంట నాశించే పురుగులు ఏమున్నాయి, మరి వీటిని నివారించాలంటే ఏం చేయాలో చెప్తా.
0: సోయా చిక్కుడులో కూడా మనం ప్రధానంగా చూసేది తెల్లదోమ. రెండే పురుగుల్ని మన ఏరియాలో చాలా ఎక్కువ వరకు చూస్తూ ఉంటామండి. ఒకటి తెల్లదోమ. తెల్లదోమ నివారణ ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే రసం పీల్చే పురుగులకి మనం వేప నూనె, అలానే ఈ పచ్చరంగు జిగురట్టలు, అలానే పొలం చుట్టూ ఏదైతే ఈ సరిహద్దు పంటలు అంటారు వీటిని వేసుకోవాలి. సరిహద్దు పంటలు ఏంటంటే ప్రధాన పంట కంటే ఎక్కువ హైట్ లో ఉన్నప్పుడు, పొడుగు ఎక్కువ ఉన్నప్పుడు ఈ తల్లి పురుగుల్ని పొలంలోకి రాకుండా ఆపుతుంది. వీటితో పాటు మనం ఈ పుష్పించే పంటలు అంటే అంతర పంటల్లో మనం ఈ ఎక్కువ పువ్వులు ఎక్కువ ఉండే పంటల్ని కూడా మనం వేసుకుంటే ఈ పచ్చరంగు ఏవైతే పూలకుందో ఆ పచ్చరంగుకి ఆకర్షితులై మనకి ఈ మిత్ర పురుగులు అన్నవి పొలంలో చేరి మనకి చాలా వరకు శత్రు పురుగుల యొక్క సంఖ్య తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మొక్కజొన్న. మొక్కజొన్న మనకి రబీ కాలంలో ఖరీఫ్ కాలంలో కూడా రెండుట్లో వేస్తారు కాబట్టి మనకి ముఖ్యమైన పురుగు మొక్కజొన్నలో కత్తెర పురుగు. కత్తెర పురుగు ఏంటంటే మనకి ఈ మనం విత్తుకున్న ఒక 5వ రోజు నుంచి మనం ఈ కత్తెర పురుగు గుడ్లు అన్నవి మనం ఆకు పైభాగంలో చూడొచ్చు. వీటి నివారణకి ఏంటంటే ఒక పరాన్నజీవి ఉంది, ట్రైకోకార్డ్స్ అంటారు, ట్రైకోగ్రామా అంటారు. ఈ ట్రైకోగ్రామాని ట్రైకోకార్డ్స్ రూపంలో అంటే ప్రతిసారి మనం పెట్టేటప్పుడు 50,000 ట్రైకో గుడ్లు, ట్రైకోగ్రామ గుడ్లు మనం ఎకరానికి ఉన్నట్టు చూసుకోవాలి. ఈ ట్రైకో గుడ్లు మనం ఏంటంటే ట్రైకో కార్డ్స్ ని ఈ ఎక్కడైతే డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ వాళ్ళ జీవ నియంత్రణ ల్యాబొరేటరీ ఉందో అక్కడి నుంచి రైతు సోదరులు పొందగలరు. ఈ ట్రైకోగ్రామ కార్డులను మనం ఎకరానికి 1 నుంచి 3 కార్డులు ఒక ఎకరానికి అమర్చుకున్నప్పుడు ఈ గుడ్డు ఈ పరాన్నజీవి ఏదైతే ఉందో ఇది సమర్థవంతంగా ఈ కత్తెర పురుగు గుడ్లని నాశనం చేస్తుంది. రెండోది ఏంటంటే లార్వా దశ. లార్వా దశని నాశనం చేయడానికి మన దగ్గర బీటీ అంటే బాసిల్లస్ థురింజియన్సిస్ అని ఒక జీవరసాయనం ఉందండి. ఈ బాసిల్లస్ థురింజియన్సిస్ ని లీటర్ నీటికి 2 ml కానీ లీటర్ నీటిని 2 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకున్నప్పుడు మనం ఈ లార్వా దశని కూడా నాశనం చేసుకోవచ్చు. వీటితో పాటు అంటే ఒకసారి బాసిల్లస్ బీటీ పిచికారీ చేసుకుంటే తర్వాత ఒక 10 రోజులకు మెటారైజియం ఎనైసోప్లియా ఒక జీవరసాయనం ఉంది, అలానే బవేరియా బెసియానా ఇది కూడా ఒక జీవరసాయనం. ఈ మెటారైజియం

0: నైసోప్లియా కాని బవేరియా బెసియానా కాని మనం లీటర్ నీటికి 5 గ్రాములు కాని 5 ml చొప్పున పిచికారీ చేసుకుంటే మనం ఈ రెండు పురుగుల్ని ఈ పురుగుల్ని మనం ఈ రెండింటితో కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: అయితే ఇప్పటి వరకు మనం ప్రధాన పంటలు వాణిజ్య పంటల్లో చీడపీడల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు ఏమేమి ఉన్నాయి, ఎట్లా పాటించాలనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ కూరగాయల పంటల్లో పాటించదగ్గ జీవ నియంత్రణ పద్ధతులు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారా?
0: కూరగాయ పంటల్లో మనకి ప్రధానంగా వంగ తీసుకుందాం. వంకాయ పంటలో ఏంటంటే మనకి కొమ్మ మరియు కాయ తోల్చే పురుగు అన్నది సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ కొమ్మ మరియు కాయ తోల్చే పురుగు నివారణకి దానికి ఒక ప్రత్యేకమైన లింగాకర్షక బుట్ట ఉన్నది. ఈ లింగాకర్షక బుట్టని ఎకరానికి 4 నుంచి 5 వరకు అమర్చుకోవాలి. దానితో పాటు ఇందాక అనుకున్నట్టు వేప నూనె లీటర్ నీటికి 5 ml చొప్పున 1500 ppm వేప నూనె. అలానే దీనికి ఈ లార్వా దశని కంట్రోల్ చేయడానికి జీవరసాయనం బవేరియా బెసియానాన్ని కూడా పిచికారీ చేసుకోవచ్చు. బీటీ ఏంటంటే బాసిలస్ థురింజియన్సిస్, ఇది కూడా ఇంకొక మంచి రకమైన జీవరసాయనం. వీటిని వాడుకుని మనం ఈ లార్వా దశని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే బెండలో కూడా మనకి కొమ్మ మరియు కాయ తోల్చే పురుగు వస్తుందండి. మనకి ఇది బెండను వంగలో పురుగు వేరైనా కూడా దీన్ని ఏదైతే మనం కంట్రోల్ చేస్తామో ఆ పద్ధతులు అయితే సేమ్. అంటే మనము ఫస్ట్ ఈ ట్రైకోగ్రామ కార్డులు పెట్టుకోవచ్చు, వేప నూనె పిచికారీ చేసుకోవడం. దీనికి ప్రత్యేకంగా ఏదైతే ఈ లింగాకర్షక బుట్ట ఉన్నదో దాన్ని కూడా పొలంలో అమర్చుకోవాలి. అమర్చుకున్నప్పుడు ఫస్ట్ దశలో 4 నుంచి 5 ఎకరానికి, ఆ తర్వాత దశలో 8 నుంచి 10 వరకు మనం అమర్చుకోవాలి. జీవరసాయనాలకు వస్తే బీటీ వాడుకోవచ్చు, బవేరియా బెసియానా వాడుకోవచ్చు, అలానే మెటరైజియం అనేసెప్లియా. ఈ 3 రకాల జీవరసాయనాల్ని కూడా వాడుకుంటే మనం ఈ పురుగుని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: అయితే ఇప్పటి వరకు మనం ఈ జీవ నియంత్రణ పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం కదా, చివరగా చెప్పండి ఈ జీవ నియంత్రణ పద్ధతులు పాటించడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఎసుంటి లాభాలు ఉన్నాయి వాటి గురించి?
0: ఇప్పుడు మనం మొత్తం ఇప్పుడు వ్యవసాయం ఏంటంటే మొత్తం కెమికల్స్ తో నడుస్తుందండి. అలా కాకుండా సూక్ష్మ జీవుల నుంచి కూడా రసాయనాలు తయారు చేసేవే జీవరసాయనాలు. ఈ జీవరసాయనాలు వాడేటప్పుడు మనకి ఏదైతే పొలంలో ఉండే మిత్ర పురుగులు ఉన్నాయో అవి చాలా బతికి ఉంటాయి. అంటే కెమికల్స్ వాడుకున్నప్పుడు మొత్తం నాశనం చేసేస్తాం మనం వాటిని. ఈ జీవరసాయనాలు వాడినప్పుడు ఆ కెమికల్స్ ఈ జీవరసాయనాలు ఈ మిత్ర పురుగులకి చాలా సేఫ్ గా ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే కెమికల్స్ ఏదైతే రసాయన పురుగు మందులు వాడతారో వాటి వల్ల మొక్కంతా కూడా చేదుగా తయారయ్యి విషపూరితంగా తయారవుతుంది. అంటే మనం తీసుకునే ఆహార ఉత్పత్తుల్లో నిండా విషం కలిగి ఉన్నది. ఈ జీవరసాయనాలు వాడినప్పుడు మనకు చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా మనకి పొలంలో పారే నీరులో కూడా చాలా వరకు కెమికల్స్ ఉన్నాయని గమనిస్తూ ఉంటాము. ఈ జీవరసాయనాలు అందుకనే మనం వాడాలని రైతు సోదరులకు సిఫారసు చేస్తూ ఉంటాము. గాలి, నేల, నీరు మొత్తం కూడా కాలుష్యం లేకుండా మనం పంటని పండించుకోవచ్చు.
1: చాలా సంతోషం అనిత గారు. ముఖ్యంగా వివిధ పంటల్లో ఆశించే చీడపీడల నివారణకు ఎలాంటి జీవ నియంత్రణ పద్ధతులు పాటించాలి, అట్లాగే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్ని పాటించడం వల్ల కలిగే లాభాలు ఏమున్నాయనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి రైతులు సాగు చేసే వివిధ పంటల్లో ఆశించిన చీడపీడలను ఈ జీవ నియంత్రణ పద్ధతులను పాటించి సమర్థవంతంగా నివారిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్తే అండి.
2: ఇప్పటిదాకా మీరు చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో కే లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు.
3: नमस्कार किसान भाइयों एवं बहनों, आपको सूचित किया जाता है कि 11 से 13 अप्रैल 2026 तक रायसेन के दशहरा मैदान में उन्नत कृषि महोत्सव आयोजित किया जा रहा है. यहां आधुनिक खेती, बीज, मशीनरी और सरकारी योजनाओं की जानकारी दी जाएगी. अधिक जानकारी और पंजीकरण के लिए व्हाट्सएप नंबर 9818511244 या किसान हेल्पलाइन 1800180151 पर संपर्क करें. आप सभी सादर आमंत्रित हैं.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం. రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, ఇంకా యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ అనుభవాల గురించి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
4: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావు గారితో ఉన్నాం. ఏడు పదల వయసులో ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ పలు రకాల పంట దిగుబడిని సాధిస్తూ ఉన్నారు. మరి ఈ వ్యవసాయంలో వారి అనుభవాలు, ఈ ప్రాంతంలో పంటల్లో వచ్చిన మార్పులు, వీటన్నింటిని గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భగవంతరావు గారు.
5: నమస్కారం సార్.
4: ఇప్పుడు మీరు 70 ఏళ్ల వయసు ఉన్నది కదా, ఎన్నేళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు?
5: దాదాబాబా నుంచి మొదలే. మా వ్యవసాయం పని
4: మొదటి నుంచి వ్యవసాయం పని.
5: అవును.
4: ఇంతకు ముందు ఎట్లా మీ నాన్న తాత వాళ్ళు చేసేదా?
5: అవును, నాన్న తాత చేసినారు, తాత చేసినారు. మేము కూడా అదే దూరం పోతాం.
4: ఎంత ఉన్నది భూమి, ఎన్ని ఎకరాలు ఉన్నది?
5: నాకు 10 ఎకరాలు ఉంది.
4: అయితే ఇప్పుడు మీరు వ్యవసాయంలో పూర్తిగా స్వతంత్రంగా ఎప్పటి నుంచి చేస్తున్నారు?
5: మొత్తం జన్మ పుట్టిన దాదాబాబా నుంచి వ్యవసాయం, వేరే పని లేదు మాకు. వేరే పని లేదు మాకు, అదే పని.
4: ఎక్కువ ఏం పంటలు వేస్తారు?
5: జొన్న. ఇప్పుడు 2-3 సంవత్సరం అయినాము పత్తి, లేకుంటే జొన్న, గోధుమలు, శనగలు, తుగారులు, ఇట్లా మినుములు ఇట్లా. కానీ ఇంకొక 5 సంవత్సరం నుంచి తక్కువ అయింది. ఇది మన పత్తి పెంచుతారు, పత్తి తుగారులు, మొక్క.
4: అంటే ఇప్పుడు ఈ 5-6 ఏళ్ల నుంచి మార్పు వచ్చింది, పత్తి, తొగరి ఇవే వేస్తున్నారు. ఇంతకు ముందు
5: జొన్న, పెసలు, మినుములు, మళ్ళా పెద్ద జొన్న బాగా వస్తుండే. అది ఇది రావు ఇప్పుడు. అప్పుడు ఆ జమానాలో అది పెద్ద జొన్న అంటే మంచిగా తిన్న అన్నం కూడా మంచిగా ఉండే, మళ్ళా ఊరియా డిఓపి అవసరం లేకుండే. ఇప్పుడు ఊరియా డిఓతోని ఆస్తాయి, లేకుండా ఊరియా డిఓపి లేకపోతే పండాయి పండాయి.
4: అయితే అప్పటికి ఇప్పటికి ఏం ఫరక్ అయింది వ్యవసాయంలో?
5: ఏం లేదు అన్న, ఇంకా ఇప్పుడు డబ్బులు మొత్తం ఖర్చు అవుతాయి. మొదలు డబ్బులు అవసరం లేకుండే, మొదలు చేను గోబర్ చేను ఆవు గోబర్లు ఇది అది పెట్టుకుని వేస్తుంది. ఇప్పుడు డిఏపి ఊరియా అక్కడ మందం అవుతుంది. 100 క్వింటల్ అయితే ఎక్కడ 50 క్వింటల్ అక్కడ అక్కడ పోతాయి. మొదలు అది లేదు. 5 క్వింటల్ పండితే కూడా 1 క్వింటల్ది పోతుండే, 4 క్వింటల్ ఇంటికి వస్తుండే. ఇప్పుడు మార్పు ఏమీ లేదు, మొత్తం ఖర్చుకి పోతాయి.
4: అంటే ఇప్పుడు పంట పెట్టుబడి ఖర్చు ఎక్కువైంది.
5: ఎక్కువైంది, అది పెట్టుబడి లేక అవుతుంది. కానీ పెట్టుబడి వేసాం, వేయకపోతే పండాయి పండాయి, అదే.
4: అయితే ఇప్పుడు ఈ పెద్దన్న ఇప్పుడు వస్తున్నదా? మరి ఇప్పుడు వేస్తున్నారా?
5: రావు రావు ఇప్పుడు.
4: ఎందుకు?
5: వర్షం తక్కువ ఉంది కదా, మొదటి వర్షం ఎక్కువ వేస్తుండే, మళ్ళా ఆవు పెండ వస్తుండే, అది వస్తుంది. ఇప్పుడు ఆవు పెండ లేవు కదా. డిఏపితోని రావు పెద్ద జొన్న రావు రావు. డిఏపి ఊరియాతోని పెద్ద జొన్న రావు రావు.
4: ఇప్పుడు వేస్తున్న జొన్న ఎట్లా ఉన్నది?
5: ఇప్పుడు వేస్తున్న జొన్న మంచిగా ఉంటాయి. అది డిఏపి ఊరియా వేస్తాయి కదా, కానీ మొదలు వేస్తే అది అది రావు. ఇప్పుడు ఈ రబీలా వేస్తే అదే వస్తాయి. కానీ ఖర్చు ఎక్కువైంది. ఎంత 100 క్వింటల్ అయితే 50 క్వింటల్ అక్కడ పోతాయి. మళ్ళా చేను ఇది అది కిరే బరోబర్ అవుతుంది. ఏమిలా మార్పులు రాలేదు.
4: అయితే ఇప్పుడు వెనకట ఈ జొన్న ఇంకా వేరే వేరే ధాన్యాలు ఎక్కువ పండించేది, ఇప్పుడేమో పత్తి, సోయా ఇట్లాంటి పంటల వైపు పోతున్నారు కదా.
5: సోయా కూడా రావు ఇప్పుడు. సోయా కూడా రావు ఇప్పుడు, ఖతమైంది. సోయా ది ఖతం. ఈ మన కుమరాంబేద జిల్లా కానీ ఆదిలాబాద్ నుంచి ఇక్కడ ఎవరో 100ల 1 చేను సోయా వస్తాయి. ఇప్పుడు సోయా రావు రావు.
4: ఎక్కువ ఏం పత్తి వేస్తున్నారు?
5: పత్తి వేస్తున్నాం. పత్తి రబి పంటకు, జొన్న రబి పంటకు.
4: అంటే ఆనాకాలం పంట పత్తి, రబీలా జొన్న.
5: జొన్న జొన్న మన శనగలు ఇట్లా వస్తాయి.
4: ఇప్పుడు మీరు 5 ఏళ్ల నుంచి పత్తి వేస్తున్నారు కదా, మరి పత్తి దిగుబడులు ఎట్లా వస్తున్నాయి?
5: దిగుబడి అంటే ఎంత మెట్రాలు వస్తే ఎంత మందు కొడితే అట్లా వస్తాయి. మండు మెట్రాలు వేయకపోతే రావు రావు. క్వింటల్ కూడా రావు ఎకరానికి. అది మందు అది పెడితే వస్తాయి, లేకుంటే రావు.
4: అది ఇప్పుడు మొత్తం మీరు ఈ రసాయన మందులే వాడుతున్నారా, లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్టు మీరు పాత కాలంలో మీరు శురువాతలో వేసినట్టు ఈ ఆవు పెండ ఇట్లా అవి
5: వాడుతుంటారా? అది పెండ లేవు కదా, లేకుంటే పెండ పెడితే ఇది అవసరం లేకుండే. డిఏపి మాకు అవసరమే లేదు. అన్ని అది లేవు కదా. ఇప్పుడు ఆవు లేవు, ఎద్దు లేవు. ఇక్కడ ఒక ట్రాక్టర్తోనే దున్నుతారు, ట్రాక్టర్తోనే అవుతుంది. ఆవు లేవు. మొదటి సో అంటే ఆవు ఉండే. అది డిఏపి అవసరం. ఇప్పుడు కూడా డిఏపి అవసరం లేదు. పెండ ఉంటే ఇప్పుడు కూడా డిఏపి ఊరియా అవసరమే లేదు. కానీ లేవు ఇప్పుడు.
4: అయితే ఇక్కడ భూములు ఎట్లా ఉన్నాయి? మరి మీ భూముల స్వభావం ఎట్లా ఉంటాయి? రాళ్ల భూములా, నల్ల రేగడ, ఎట్లాంటివి ఉంటాయి?
5: ఇట్లా భూమి అంటే ఇక్కడ నీళ్లు లేవు కదా. నీళ్లు ఉంటే వస్తాయి. మనం నీళ్లు లేవు, మనకు నీళ్లు కావాలి. మొదలు మాకు గవర్నమెంట్ చేయాలంటే నీళ్లు ఇవ్వాలి. అప్పుడు మేము వ్యవసాయం చేసుడు. ఎవరు గాని ట్రబల్ గాని నాన్ ట్రబల్ గాని ఎవరు గాని నీళ్లు కావాలి. నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలి. మాకు ఇల్లుగిరు అవద్దు. మాకు ఇల్లుకి ఇచ్చే అవసరం లేదు. కానీ నీళ్లు మాకు కావాలి. కావాలంటే కుమరంభీమ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా నుంచి మాకు నీళ్లు లేవు. నీళ్లుంటే మేము ఎవరికి ఇన్నాం? మేము ఎక్కడానికి 10 క్వింటల్ 20 క్వింటల్ పండుతాయి. నీళ్లు లేవు. అందుకోసమే మాకు గవర్నమెంట్ నీళ్లు ఇవ్వాలి. ఏమి
4: అయితే ఎట్లా అంటే వానల మీద ఆధారపడి వ్యవసాయం
5: చేస్తాం. అదే అదే అదే, వాన పడితే అవసరం లేకుండా ఏమి లేదు. అది అది సర్వనమైన తక్కువ అయితే కథం. మాకు ఏమి లేదు గోసాయి. మాకు మెయిన్ నీళ్లు కావాలి రైతులకి.
4: అయితే ఇప్పుడు వెనకట మీరు ఇప్పుడు ఈ కొన్ని ధాన్య పంటల గురించి చెప్పిండ్రు కదా, అప్పుడు మంచి దిగుబడులు వస్తుండే, పెండ ఎక్కువ ఉండే. మరి ఇప్పుడు ఎందుకు పశువులు తగ్గిపోయినాయా?
5: పశువులు లేవు కదా. లేవు, ట్రాక్టర్ తోనే దున్నారు. పశువులు లేవు లేవు. 20 మందికి చేను ఉంటే 5 మందికి పశువులు ఉన్నాయి. ఈ 15 మందికి ట్రాక్టర్స్ ఉన్నాయి, పశువులు లేవు. అప్పుడు ఆవులు

0: దాకా ఉండే మేపల్లెలకు ఇప్పుడు జాగ లేదు, ఏమీ లేదు. అందుకోసం పెండ ఉంటే కాదు, మాకు డిఏపి యూరియా అవసరమే లేదు, పెండ లేదు.
1: అయితే ఇప్పుడు ఈ నాగలతోని దున్నుడు ఇది మంచిదా, ట్రాక్టర్లతో దున్నితే మంచిదా పంట?
0: ట్రాక్టర్ తో దున్నితే ఏమైతే డబ్బులు పోతాయి, నాగలతో దున్నితే డబ్బులు ఉంటాయి. ఒక 5 ఎకరానికి 10,000 పోతాయి దున్నాలి, అదికి నాగలతో దున్నితే 10,000 ఉంటాయి. అది వస్తే కానీ ఏం చేయాలి, ఎడ్లు లేవు, ఏమి లేవు, దానికోసం ట్రాక్టర్ దున్నుతారు. ట్రాక్టర్ దున్నప్పుడు సగం పైసలు అక్కని పోతాయి.
1: అయితే ఇప్పుడు వెనకట మీరు పండించిన పంటలప్పుడు ఆవు పేడ మందులు లేకుండా వ్యవసాయం చేశారు, ఇప్పుడు మందులు పెరిగినాయి, ఇదే ఫరక్ అయిందా? ఇంకా పనులలో కూడా ఏమైనా మార్పులు వచ్చినాయా వ్యవసాయం పనులలో?
0: మార్పు ఏమి లేదు, అది బియ్య వేస్తే అందుకోసం ఏదైనా పంట లేకుండా లేవు.
1: ఇప్పుడు మీరు కలుపు తీయతందుకు ఏం చేసేది వెనకట?
0: వెనకటి మేము కూలి పెట్టుకుని మేమే చేస్తుంది, ఇప్పుడు మందు వేసేది.
1: అదే ఇప్పుడైతే మందు కొడుతున్నారు, అప్పుడు మీరు వెనకట ఎట్లా చేసేది?
0: మేమే కూలి పెట్టుకుని పెడుతుండే ఇంటి వాళ్ళే, అప్పుడు ఏం డబ్బు పోతుండే, ఇప్పుడు డబ్బు కావాలి అందుకు, అది లాసే. ఆ జమన మంచిగా ఉండే, ఇప్పుడు బట్టి డబ్బు ఖర్చే, డబ్బు ఉంటే నీకు వ్యవసాయం, డబ్బు లేకపోతే వ్యవసాయం లేదు.
1: అయితే ఇప్పుడు ఎట్లా ఏం చేస్తే మంచిగుంటా, వెనకటి కాలం రాలా, మళ్ళా అప్పటి తీరు పంటలు రావాలా, అంటే ఏం చేస్తే మంచిగుంటది?
0: పెండ కావాలి మాకు, నీళ్ళు కావాలి కథం, నీళ్ళు పెండ ఉంటే కథం మాకు ఏం అవసరం లేదు, నీళ్ళు కావాలి, పెండ కావాలి, అది మాకు ఊరేడి అవసరమే లేదు. అప్పుడు ఇది పెద్ద జొన్న కూడా వస్తాయి, పత్తి కూడా పండుతాయి, పత్తి కూడా పూలు పండుతాయి, కానీ అది లేదు, అది ఉంటేనే మంచిగా.
1: ఇప్పుడు ఈయోడు పత్తి పంట ఎట్లా వెళ్ళింది, ఎంత వచ్చింది దిగుబడి?
0: ఏమైనా మంచిగా వచ్చింది, కానీ డబ్బు మందుకు పోయింది, లేకుంటే 10 క్వింటాల్ ఇట్లా వచ్చింది, 8 క్వింటాల్, 10 క్వింటాల్, 6 క్వింటాల్ ఇట్లా అయింది.
1: ఇప్పుడు ఈయోడు వానలు ఎక్కువ వచ్చినాయి కదా, దాంతో ఏమన్నా పంట నుక్సాన్ అయిందా?
0: ఏం పంట నుక్సాన్ ఏమి లేదు, అంటే కొన్ని భూమి కింద ఉంది కదా దానికి నుక్సాన్ అయింది, మళ్ళా పెద్ద గుట్టకు ఎత్తుంది దానికి నీకేం కావాలి.
1: కింద నదులు భూముల కొంచెం నుక్సాన్ అయింది, కానీ గుట్ట మీద ఉన్నప్పటికీ ఏం కావాలి,
0: ఏం కావాలి. మళ్ళా మక్క మంచిగా అయింది, మక్క.
1: ఏ మక్క వేసింది ఈ
0: మక్కలు? అది పేరు ఏమీ లేదు, గానీ మక్క అంటే మంచిగా పండింది. రెండు వర్షం ఉండే కదా, వర్షం లేకపోతే అది కూడా పోతుండే, కానీ వర్షం ఉండక మక్క వెళ్ళింది, మక్క మంచిగా వచ్చింది అవరేజ్ 10 క్వింటాల్, 12 క్వింటాల్, 10 క్వింటాల్, 15 క్వింటాల్ వచ్చింది ఎకరానికి.
1: అయితే ఇప్పుడు మీ అనుభవంతో చెప్పండి, ఈ మందులు కాకుండా మంచి దిగుబడులు సాధించాలంటే ఏమేమి ఇక్మతులు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు? అప్పుడు మీరు వెనకట ఈ మందులు, పురుగు మందులు, ఇవి యూరియాలు వాడకంటే ముందు ఎసుంటి ఇక్మతులు చేసేది, ఇప్పుడు ఎట్లా చేస్తే మంచి దిగుబడి పెంచుకోవచ్చు?
0: అదే మనం ఏమి లేదు, మనం పెండ కావాలి మాకు, మెయిన్ నీళ్ళు కావాలి, రెండు వస్తే దిగుబడి వస్తాయి, పంట వస్తే మొత్తం వస్తాయి. పెండ లేదు కదా, లేకుంటే డిఏపి అవసరం లేదు, యూరియా కిలో పెండ వేస్తే పెండతోని రోగాలు రావు, పురుగులు రావు, ఇంకా డిఏపి యూరియా వేస్తే వస్తాయి, అదే మెయిన్. మందు అవసరమే లేదు, కానీ అది కావాలి.
1: అయితే ఇంతకు ముందు దుక్కులు ఎట్లా తీస్తుంటారు మీరు? నాగలతోనే?
0: నాగలతో చేస్తాను, నాగలతోని, బక్కరతోని, ఎద్దులతోని కడుతుండే, అది మాకు డబ్బులు ఉంటుండే, ఇప్పుడు లేవు, డబ్బు పోతాయి మొత్తం.
1: అయితే ఇప్పుడు ఈ దుక్కులకు ఎప్పుడు మంచి సమయం, ఎప్పుడు దుక్కులు చేసుకుంటే మంచిగా ఉంటుంది?
0: ఇప్పుడు ఎండాకాలం దుక్కాలి, మళ్ళా 8 జూన్ 8 నుంచి వేయాలి, జూన్ 8 10 అయితే ఫెయిల్ అవుతాం. జూన్ 8 నుంచి ఎవరైనా వేస్తే పంట మస్తాయి కాబట్టి 8 5 8 9 వరకు కప్ప పత్తి పెడితే మంచిగా వస్తాయి, మళ్ళా 15 16 వేస్తే రావు, మళ్ళా తక్కువ అవుతుంది. ఇట్లా అవరేజ్ ముంగట 4 ఉన్నారు, ముంగట మంచి అక్కడ పోతే ఇతనికి దొరుకుతాయి అతను, అట్లానే అది మీరు 8న వేయాలి, అప్పుడు పంట దిగుబడి వస్తుంది.
1: అయ్యా మీరు దాదాపు బాగా ఏళ్ళ నుంచి, అంటే దాదాపు 70 ఏళ్ళ, అంటే మీరు ఒక 60 ఏళ్ళ నుంచి వ్యవసాయ పనులు చూస్తున్నారు, చేస్తున్నారు కదా, కాలంలో గాని పంటలలో గాని ఏమైనా ఫరక్ గమనించిందా, ఎట్లా ఉన్నది?
0: మంచిగా ఉంది ఇప్పుడు, కానీ డబ్బు మా దగ్గర పోతాయి, అదే పరిస్థితి ఉంది, లేకుంటే అవరేజ్ వస్తాయి. మొదటి నుంచి జొన్న అవరేజ్ రావు, మొన్న జొన్న ఉండే ఒక 10 5 ఎకరాలకి 100 క్వింటాల్ 50 క్వింటాల్ వస్తుండే జొన్న, పెద్ద జొన్న. ఇప్పుడు అక్కడ రావు, ఎందుకు వస్తాయి, కానీ డిఏపి యూరియా కావాలి కదా, మందు కావాలి, మందు కావాలంటే డబ్బులు కావాలి, ఇదే పరం.
1: అంటే అప్పుడు మందులు ఎక్క వాడేది కాదు కాబట్టి ఖర్చు ఎక్క కాకపోతుండే, ఇప్పుడు వ్యవసాయం అంతా ఖరీదు అయిపోయింది, అంటే మందుల ఖర్చు పెరిగే ఖరీదైంది, దాంతోనే రైతులకు ఏం
0: మిగులుతాయి, లేకుంటే మిగులుతాయి, కానీ మందు సివాయి డిఏపి సివాయి పండైపోయాయి, యూరియా సివాయి, ఇప్పుడు యూరియా దొరకాయి, మళ్ళీ ఎట్లా అది పరిస్థితి ఉంది. యూరియా ఉంటేనే దిగుబడి వస్తాయి, డిఏపి ఉంటేనే దిగుబడి వస్తాయి, మందు ఉంటేనే వస్తాయి, మందు ఆగానే డబ్బులు కావాలి, డబ్బులతో లేవు.
1: అయితే ఇప్పుడు ఎట్లా మరి, వెనకటి కాలం నయం ఉండేనా ఇప్పుడు నయం ఉన్నది?
0: వెనకటి కాలం నయం ఉండే, వెనకటి కాలమే నయం ఉండే, ఎందుకంటే ఏం డబ్బు ఖర్చు మిగులుతుంది, ఇప్పుడు మిగిలాయి, 100 క్వింటాల్ వస్తే కూడా మిగిలాయి.

0: అప్పుడు 5 క్వింటల్ ఉండే మిగులుతుంది అప్పుడు ఆ కాలంలో. 5 క్వింటల్ పంటతో కూడా జొన్న మిగులుతుండే, ఖర్చు లేకుండే మిగులుతుండే. ఇప్పుడు ఖర్చు మొత్తం అయింది, 100 క్వింటల్ మంది 80 క్వింటల్ పోతే 20 క్వింటల్ మంది ఏమైతుంది మనకు మేనత్తు అది ఇది ఏమైతే చేను కిరాయి చేనులో పోయాలి పరిశ్రమ. ఇప్పుడు ఏం రావు పట్టిగానే 100 క్వింటల్ 200 ఉంటాయి కానీ మొత్తం సాహుకారికి పోతాయి, అది మనకు ఏమీ మిగిలాయి.
1: అయితే పురుగు మందులు ఎరువుల ఖర్చు ఎక్కువగా లేని ఆ వెనకటి కాలమే నయం అంటున్న కొమరం భగవంతరావు గారి వ్యవసాయం అనుభవాలు ఇవి. మరి ఇప్పుడు పంట పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం ఖరీదైపోయి రైతుకు మిగులుబాటు కావడం లేదని వారి అనుభవపూర్వంగా చెప్తున్నారు. భగవంతరావు గారు మీ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయ అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో కే లేనన్ పెట్టిన ముచ్చట విన్నారు. రైతు అంతరంగం ప్రతి గురు శని సోమవారాల్లో ప్రసారమవుతుంది. ఇప్పుడు విందాం టైక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట.
3: రైతు పంటను పండించేటప్పుడు ఆ పంటకు సెంట్రీలాగా, ఆ ఆకుల నడుమ ఒక కంకిలాగా, ఒక జవానులాగా కావలిగాస్తూ కంటి రెప్పలు మూసుకోకుండా ఆ పంటను కాస్తుంటాడు.

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాటది. ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:30 ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. రేపు రాత్రి 7:30 ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కస్బే సుధాంశు సుధాకర్తో ముచ్చట, ఇంకా నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట ప్రసారం అవుతుంది.

ఉషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం.

హుషారులో హుషారుగా మిమ్మల్ని ఖుషీ చేయడానికి నేనైతే తయారున్నా. ఇక మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని అడుగుడే తర్వాయి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 0873 STD కోడ్స్ చేసి ఫోన్ చేయాలా. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. అప్పటిదాకా సుల్తాన్ సినిమా నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన ఈ పాట విందాం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు ఊషారు. ఇది సినిమా పాటల జోరు. మన ఈ కార్యక్రమానికి లక్ష్మణ చాందాల నుంచి రాము ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: శుభ సాయంత్రం రాము గారు, ఎట్లున్నారు?
1: బాగున్నా సార్, బాగున్నా.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు?
1: అగ్రికల్చర్.
0: మరి ఉషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: నాకు హిట్లర్ మూవీలోంచి నడక కలిసి నవరాత్రి సాంగ్ కావాలి.
0: తప్పకుండా వినిపిస్తాం. ఇందాక మీరు వ్యవసాయం చేస్తారు అన్నారు కదా, ఏ పంటలు వేస్తారు మీ వైపు
1: ఎక్కువ సార్? వారి మక్క సీజన్ బట్టి ఏది ఉంటే అది.
0: ప్రస్తుతం అంటే మా కార్యక్రమాన్ని వింటా ఉన్నారా మీరు?
1: అవును సార్, వింటా ఉంటా సార్.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు మీకోసం మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: సరే.

తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు హుషారు, ఇది సినిమా పాటల జోరు. ఈ కార్యక్రమం 8:40 దాకా ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్లు చేస్తూ పాటలు అడగవచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ 2950081. వీటికి 087732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాల. ఇప్పుడు విందాం బొబ్బిలి రాజా సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు ఊషారు. ఇది సినిమా పాటలతో గమ్మ చేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి అంకోలి నుంచి జ్యోతి ఫోన్ చేసిందో వారితో

0: మాట్లాడదాం. హలో,
1: హలో సార్, నమస్కారం సార్.
0: నమస్తే అమ్మా, ఎట్లున్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: మేము మస్తు ఉన్నాం. మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: గంగోత్రి జీవన వాహిని ఉంది.
0: తప్పకుండా వినిపిస్తాం అమ్మా. మీరు ఏం చేస్తుంటారు?
1: చేల పనికి వెళ్తా సార్.
0: ఇప్పుడు ఉన్నాయా పనులు? మరి
1: వర్షాకాలం స్టార్ట్ అయితే.
0: అవును, వర్షాకాలం స్టార్ట్ అయితే విత్తనాలు పెట్టే టైంలో బాగా బిజీ ఉంటారు మీరు కదా. ఎంత ఉంటుందమ్మా రోజుకు కూలీ?
1: ఇక్కడ 250 రూపాయలు.
0: మంచి అమ్మా, ఫోన్ చేసేందుకు ధన్యవాదాలు. మీరు కోరిన గంగోత్రి సినిమా నుంచి జీవనవాహిని అనే పాటను విందామా మరి?
1: అవును సార్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. శ్రోతలు, మీరు కూడా ఈ ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు అడగవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నెంబర్ 2950081. వీటికి 0873 STD కోడ్ జత చేసి ఫోన్ చేయాలా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుంచి మనో రమ్య బెహ్రా పాడిన ఈ పాట విందాం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరుంటున్నారు హుషారు. మన ఈ హుషారు కార్యక్రమానికి ఖానాపూర్ నుంచి సతీష్ ఫోన్ చేసిండ్రు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో సార్.
0: హలో సతీష్ గారు, నమస్తే అండి. ఎట్లున్నారు? ఏ పాట వింటారు మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు? దాని నుంచి తప్పకుండా వినిపిస్తాం నీకోసం కదా. ఏం చేస్తుంటారు మీరు? అంటే మెకానిక్ అంటే ఏం మెకానిక్ చేస్తారు? మోటార్లా? మరి వింటా ఉంటారు మా కార్యక్రమాలన్నీ? రోజు వింటారు. ఎట్లా, రేడియో పైన వింటారా, ఫోన్లో వింటారా, ఎట్లింటారు? ఎండలు ఎట్లా ఉన్నాయి కానాపూర్ అంటే? మనం ఆదిలాబాద్ కానాపూరా, నిర్మల్ కానాపూర్? ఆదిలాబాద్ కానాపూరే. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సతీష్ గారు. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందాం మరి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు ఓషారు. ఇది పసందైన పాటల కోసం సాగే షికారు. మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు అడగచ్చు. ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, మరొక నంబర్ 2300081. వీటికి 08732 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. ఇప్పుడు లక్ష్మీ సినిమా నుంచి రాజేష్ కృష్ణన్ గంగా పాడిన ఈ పాట విందాం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరింటినారు ఊషారు. ఇది సినిమా పాటలతో గమ్మజేసే కార్యక్రమం. మన ఈ కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ లైన్లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఊరు చెప్పండి.
1: సార్, మమత సుదర్శన్. మా విలేజ్ పేరు గోడల పంపు, ఖానాపురం మండల్, నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్.
0: మరి హుషారుకు ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు?
1: శ్రీకృష్ణ సత్యలో ప్రియా ప్రియా మధురం అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా వినిపిస్తాం. మీరేం చేస్తుంటారు?
1: వ్యవసాయం సార్, ఆర్గానిక్ లో చేస్తాము.
0: ఏ పంటలు వేస్తారు? ఎక్కువ ఏ పంటలు పండిస్తారు?
1: మెయిన్ పసుపు సార్. తర్వాత దాంట్లో అందరి పంట మొక్కజొన్న కూడా ఇస్తాం
0: పల్చగా.
1: ఓన్లీ ఆర్గానిక్ మాది పూర్వం నుంచి.
0: అవును, చాలా మంచి పద్ధతి కదా.
1: మంచిది, దానికి ప్రత్యేక మార్కెట్ లేదు సార్.
0: అవును,
1: ఆర్గానిక్ ఫస్ట్ అని అంటే దానికి ఎవరు పట్టించుకోరు. కొద్దిగా కష్టం ఉంటది, పెట్టుబడి కూడా కష్టమైతుంది. ఓర్చుకొని చేస్తాం, తగిన ప్రతిఫలం రాదు.
0: మరి మా కార్యక్రమాలు వింటా ఉంటారా?
1: రెగ్యులర్ గా సార్, 1990 నుంచి వింటూనే ఉన్నా ఎప్పుడు.
0: చాలా
1: నుంచి ఇంకా ఎక్కువ వింటున్నాం.
0: చాలా పాత శ్రోత, అనుభవం ఉన్న శ్రోత అన్నట్టు మీరు.
1: అవును సార్.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు అండి. ఇప్పుడు మీరు కోరిన పాట వచ్చేసింది, విందామా మరి?
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు హుషారు. వేసవి కాలంలో పిల్లలు సరదా కోసం నదులు, చెరువులు, కాలువలు, బావుల్లోకి ఈతకు వెళ్తుంటారు. సరదా కోసం చేసే ఈ పని ఒక్కోసారి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టవచ్చు. అందుకే తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలా. వారు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారన్నది గమనిస్తూ వారిని

సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలా. పిల్లలు కూడా తాము ఎక్కడికైనా వెళ్లే ముందు తమ తల్లిదండ్రులకు తెలియజేయాలా. ఇప్పుడు విందాం ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు ఉషారు. ఇప్పుడు విందాం బొమ్మరిల్లు సినిమా నుంచి సిద్ధార్థ్ పాడిన ఈ పాట.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 9 గంటలు దాటి 30:20 పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలు వినిపించే కార్యక్రమం ఇరటి పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం ప్రసారమవుతుంది. ప్రకృతి నడకలతో కలిసి సాగే కొండరెడ్ల జీవన సంస్కృతులు వారి ఆటపాటల్లో ఎలా పల్లవిస్తాయో తెలియజేసే పుస్తకం ఇది. పాపికొండలు, గోదావరి లోయల అద్భుత ప్రకృతి వాతావరణంలో కొండరెడ్ల జీవనం, వెతలు, తీరుతెన్నులను ఆవిష్కరిస్తున్న పుస్తకం ఇది. ఇప్పుడు విందాం కొండ కోనల్లో తెలుగు గిరిజనులు.

0: పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
1: పెళ్లి ముచ్చట్లలో అక్కడికి చేరిన పడుచులు, అనేక కబుర్లు, అనేక సంబంధాలు, ఏమేం జరుగుతోంది, ఎట్లా ఎట్లా జరుగుతోంది, తమ అనుభవాల్లో మంచి చెడ్డ, తీపి చేదు, వగరు, ఇవన్నీ కూడా పంచుకుంటారు. ఆ పాటల్లో కొన్ని పాటలు ఇప్పుడు విందాం. సంతల దారిన

చూద్దామా. ఆటపాటల్లో పెరిగిన చనువు, వయసు బలపాటం, సంతలదారిలో ఎవరి అధిపాగ్యంలా భయం లేకపోవడం వల్ల కాలు జారితే పరిణామాలు మోసపుచ్చుతాయి. పొలంలో నారును తొక్కడం భూదేవతను తొక్కడమే. మనసులో మైలతో అలా తొక్కినవాడు మాసిపోతాడు. అటువంటి సంఘటనలను గుర్తు తెస్తున్నారు గుబ్బట్లు. సంతలదారిలో ఉన్న సామచేనుల్లో రెత్తను తొక్కినందుకు, అంటే లక్ష్మణ రేఖను దాటినందుకు ఒక నిండు ప్రాణాన్ని బలిచ్చుకున్నాం. అంతటితో ఆగలేదు. జతల వారందరికీ ఒంట్లో ఆవిళ్లు తేలడం మొదలుపెట్టాయి. ఉమ్ములు ఉమ్మగ, ఊటలు తేలగ, నడవ నడవ, నడిపొక్కులు దేలగ, విసిరిన చేత రక్తాలుట్టగ, దశ పన్నెండులామండ్ల భూమి నీళ్ల కోసం నడిచిపోయి కుంభకారుడి లంకలు, హనుమానుడి లంకలు, మన్నెలు, సంపెంగ దోనలన్నీ దాటి ఆదుకునేవారి కోసం పోవలసి వచ్చింది. మగవాడు నీవే నారుమీద నడిచిరా, దూరదీశపు వారితో లేచిపోకూడదు. అక్కడ ఏ కష్టం కలిగినా కన్నవారికి కబురందడం కష్టం. ఇక ఊరెరుగుని కాపురాలు పట్టించుకునేవారెవరు? పెండ్లి మాటల కోసం పెద్దలను పంపు అని షరతు పెడుతున్నారు. కులానికి తీలిస్తే భీమా చేసినంత భరోసా. కుండెడు కూటికి దాటగలడు గాని కులానికి దాటలేడు. పెండ్లి మాటలన్నా జరిగితే కొంత పర్వాలేదు. అందుకే అడిగిన పిల్ల కడిగిన ముఖం అంటారు. కన్నవారు ఒప్పుకోకపోతే మన పెళ్లికి చుక్కలే అక్షింతలు, సూర్యుడే బాసికం.

లేలుంబాడి గేదె పోతూ అంటే అడవి గేదెలు లంకల్లో బయళ్లలో మందలు మందలుగా తిరుగుతాయి. బాగా కొవ్వెక్కి మదించిన అడవి గేదె, కణుసు, పంది ఒంటిగా తిరుగుతాయి. పుల్లు కూడా వాటిని ప్రత్యక్షంగా ఎదుర్కొనేందుకు సాహసించవు. అటువంటి తారుణ్య లావణ్య జృంభితైన స్వైర విహారంను లోగొనగలిగిన బంటు కారుకోడి లచ్చవన్న. అతని అల్లెత్రాడు రిప్పుమంటే గురి తప్పేది లేదు. కొట్టేది గేదెనే అయితే అలుగును గురివైపు చెదరకుండా నడిపేందుకు ఏ కారుకోడి ఈకలనో కట్టవచ్చు. కాని రూప యవ్వన సౌష్ఠవం కలిగిన నెరజాణను గెలుచుకోవడానికి కనురెప్పలనే గరులుగా కట్టే ప్రేమికుడు లచ్చుమన్న. అతని భారతీపుకు దూసుకుపోయిన బాణం చుక్కబొట్టును ముద్దాడింది. గుండెకు ఆనించి బొక్కతీపుతో సంధించిన చంద్రవంక లాంటి బాణం చెంపమీద గుర్తునాటింది. కాని వారు పెట్టిన బంతికూడును కులం ఒప్పుకోలేదు. కారుకోడివాడు రెడ్లు, గురగేదె వంటిది కోయపడుచు. రెడ్లకు గేదె మాంసం నిషిద్ధం. రెడ్లు కోయల కులాంతర సంబంధం దోషం. దానికి కులభ్రంశమే శిక్ష. అందువల్ల ఈ కోయ కొండరెడ్లి పడుచుల ఈ పెళ్లికి, ఈ వీళ్ళ కాపురానికి చుట్టూ కులం వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల పప్పుకూటి కోసం చేరే కాకులు, చీమల వంటి కులం వారు ఆ సంబంధం వలరు. ఏ జాతికి ఆ జాతికి తమ దేవిన మన్నులోనే తనకు ఏలుబడి చల్లబోటు. క్రమంగా ఈ కులాంతర కులకట్లు, కులకట్లుబాట్లు, ఈ ఆశ్రమ స్కూల్స్, ఈ చదువులు, బళ్ళు, లేకపోతే ఈ రవాణా సాధనాల్లో తిరుగుతున్నందువల్ల క్రమంగా కులాంతర వివాహాలు క్రమంగా ఎక్కువ అవుతున్నాయి.

బచ్చేమడగ బిచ్చము లేదు బచ్చము లేదు వట్టికుడు భుజానలోయ బళ్ళు బళ్ళున తెల్లవార బాలా జంగము శంకు బట్టే చిమ్ము చిమ్మున చీకటాయే చిన్న జంగము శంకు బట్టే చలిదికో జంగమయ్య పట్టినాడు శంకు గంటాయ పొద్దు ఓయో జంగమయ్య పొయ్యిలోన మంట బట్టి నూనె కొప్పుల పొన్న చిలుక నీతి నీళ్లు ముంచాబోగా తల పగల జంగమయ్య తగులుకున్నాడు నూటొక్కసేపోయా కర్రల కోసం దుంపల కోసం కొండలన్నీ తిరిగి సుడిపడి వచ్చి అంబలి కొండ కడిగి ఆ కడుగు నీళ్లతో దాహం తీర్చుకుందామంటే నీళ్లు లేవు. అడుక్కోవడానికి వచ్చి వంట చేసుకుంటున్న జంగమయ్య చప్పిడి కూడు తినలేక కూర కోసం చాలా రోజులే వెంటబడుతున్నాడు. నీళ్ల కోసం నూతికిపోయిన నూనె కొప్పుల పొన్న చిలుక తలపాగల జంగమయ్య శతానందులైపోయినారు. పూసరి కంటలో ముక్కు పెట్టి నూనె తీసి పక్షులు శరీరానికి మెరుగు పెట్టుకుంటాయి. నూనె పూసి కొప్పు ముడుచుకున్న స్త్రీని నూనె కొప్పుల పొన్న చిలుకగా వర్ణించడంలో అందం పదబంధానిది. ఆడల్పిట్టల కోసం మగపిట్టలే సోకులన్నీ చేసుకుంటాయి. కాని మానవుల్లో అలంకరణ స్త్రీల సొత్తు గదా. కొత్త కోడలు ఏ పని మీదైనా ఒంటరిగా ఇల్లు దాటిపోతే అనుమానానికి తావిచ్చినట్లవుతుంది. ఎవరినన్నా తోడు తీసుకుని పోతే అది దీన్ని చెడగొడుతుందని నిందలు. ఇంట్లో వాళ్లను తోడుకుని పోతే పలిపాటల్లో కూడా మన్నలను చూపడం ఎవరితరం. బట్టాలన్నీ బయట వేయగా బాలా మరిది వెంట వచ్చే

దోవదులోయ. ఇప్పుడు ఒకప్పుడు సంతలో రంగు పూసల బేరగాళ్ళు, ఈ గాజుల వాళ్ళు, పూసల వాళ్ళు, ఈ బట్టల వాళ్ళు, రకరకాల జాకెట్ల వాళ్ళు, ఎర్ర రేకులు, పచ్చ రేకుల వాళ్ళు అయితే ఇప్పుడు వీడియోల వాళ్ళు, సినిమాల వాళ్ళు, లారీ డ్రైవర్లు, కంపెనీ గుమాస్తాలు, ప్రభుత్వోగులు, వాళ్ళను పరిచయం చేయడమే పనిగా గల నిరుద్యోగులు, చిరుద్యోగులు చాలామంది చేరారు. ఎప్పటికప్పుడు కొత్త బహుమానాలు, అవి తెచ్చే కొత్త మెండగాళ్ళు. కొండ కింద లచ్చమయ్య గోగి పువ్వు, సంతకు జొగిడి గోగి పువ్వు, ఏమేమి తెచ్చిడి గోగి పువ్వు, నత్తులు తెచ్చిడి గోగి పువ్వు, పెట్టుకోమన్నాడు గోగి పువ్వు, పెట్టెలో వేసిడి గోగి పువ్వు, చచ్చిన నయ్యమే గోగి పువ్వు. మళ్ళీ ఇంతలో అంత కానుక తేలేడు కాబట్టి చస్తేనే నయం, మరొకటితో మరో ముచ్చట. రెండు చేతులు కలిపితే గాని చప్పట్లు మోగవు. ఇటువంటి చేష్టల్లో మగవారే ముందుంటారు. ఒకత్తడ చల్లారని కామదాహం, దాని హావభావాలు, ఇరువురిలో ఎవరో

0: సక్కం పడలు మళ్ళొకసాలు మళ్ళు పట్టోయ్యా, మళ్ళొకసారు మళ్ళు పట్టో మళ్ళీ వేరు తేలాదును, ఇంకొక సాలు ఇంకా పట్టో ఈత వేలు తేలాదును. యా కొన్ని అనియతమైన భావాలు సంఘటనలు అవ్యక్తం నుండి తీగసాగి రూపురేఖలు దిద్దుకుంటూ తిరిగి అవ్యక్తంలోనే లీనమైపోతాయి. ఆ భావాలను చిత్రించే జానపదుని కవన శిల్పం కూడా వ్యక్తావ్యక్తంగానే ఉంటుంది. ఏదో ఒక దాని మీద పెట్టి కవ్వించే గిరిజనుల పదాల్లో ఇది పరాకాష్ఠనందుకుంటుంది. ఓ కర్రి కొమ్ముల కనుజు వచ్చి ఇందుమేయ అందుమేయ, ఆడవాలే పాడవాలే వేడుకలు చేయవాలేయా, నల్లుగొండల నడుమ వేయ కనుజు కేసిడి కారకూడు, గురవచ్చే గురవచ్చే గుండు వంపు గురవచ్చే గుండు వంపు దొర్రకాయ, కాయ తింటే ఏమి ఫలము, పండు తింటే ఫలముంతాది తినగ తినగా తీపులొట్టి, తీపి కొక్క బాలుడుట్టే బాలుడొంటిన బొట్టలేదు, పాలెవాడు పారిపోగా పంచిపెట్ట బాలలేదు, పాలేపు కొండల్లోన పడ్డదయ్యా పాలవర్షం, కొండలు నిండ గురిసే కురిసెవానా వెలిసేవానా, మన్నెమంతా చినుకుదెగిలే మట్టి కొండలొడ్డుడన్న, రాజమంతా చినుకుదెగిలే రాగికుండాలొడ్డుడన్న, రాజమంతా చినుకుదెగిలే రాగికుండాలొడ్డుడన్న, ఆకాశాన మేఘములేదు అగ్ని పులవాన గురిసే, నింగినింత మేఘములేదు నీలికెంపుల వాన గురిసే, జాడినింత మేఘములేదు జగజంపుల వాన కురిసే, ఎగిసిపడే కెరటాలతో ఘోషించే సముద్రములే, అవ్యక్త చేతనలో చెలరేగుతున్న వాసనలు కాల్పనిక గంధంతో ఇలా కూనిరాగాల వలె అప్పుడప్పుడు ఒకటిగా ఒకటిగా వెలువడుతూ ఉంటాయి. ఈ శిల్పం శబ్దగతంగా ఉంటుంది. ఇటువంటి భావాలు సలుపుతున్నప్పుడు మనుష్యుల ప్రవర్తనలో నిలకడ లేకపోవడం, చాపల్యం, అసహనం పెరుగుతూ ఉంటాయి. శబ్దం అనేక గతుల్లో ఈ అనుభూతిని వ్యక్తం చేస్తుంది. జానపద గేయాల్లో పునరుక్తి, అర్ధఛాయలు లయను తోడు చేసుకుని మనసులో తబ్బిబ్బులకు తాళం వేస్తాయి. మనసు శూన్యంగా ఉన్నప్పుడు, ఆత్మీయులతో చేరి ఆనందంలో ఓలలాడుతున్నప్పుడు ఆలోచనలు ఒక వరుస లేకుండా సాగుతాయి. ఈ బియ్యం ఆ బియ్యం కలబూసినాదో, కూడుండి పప్పుండి కుదుట పెట్టిందో, ఇల్లెక్కి కుక్కొచ్చి కూడుముట్టిందో, కూడుముట్టిన చోట కుంకమైలెగచు, మల్లెలకు మా తాత కోట కట్టాడో, కోటలో పుట్టింది చేరింత పువ్వు, చేరింత పువ్వుకు చెరువు తోలించు. పిల్లలు కూడా ఇటువంటి నాన్సెన్స్ రైమ్స్ అంటాం కదా, ఒక వరుస లేకుండా వచ్చే పాటలు. కురువు కురువాన కుటి ముద్దయిత్తు, ఎండకాయ ఎండకాయ ఎరిపోతో, తొండలు మెండలు పొలివట్టే చారా కళ్ళు చట్టడి, పిట్టా ముక్క పిడికేడి ఎద్దు కొమ్మున మధ్యల కుడితే, వెనక్కి పట్టే డూడు అద్దరి కొండ నరికించు, అలు చందలు పండించు అద్దరి కొండ అలమాలారా, ఆడోడోయ్ పాడోడోయ్. ఇలా పిల్లలు పాడుతూ ఉంటారు. ఈ పాటలన్నింటిలో కూడా ఈ వయస్సు, చాపల్యం, ఆందోళన, రకరకాల అనుభవాలు వీటన్నింటినీ కూడా ఈ పాటలు, ఈ పాటల్లో శిల్పం, ఈ పాటల్లో పదాల పేర్పు, ఈ శబ్దాల పునరుక్తి ఇవన్నీ వ్యక్తపరుస్తూ ఉంటాయి.
1: ఇప్పటిదాకా మీరు కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం విన్నారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇంతటితో ఇలటి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఇదే కార్యక్రమం రేపొద్దుగల్లా 8:30 పునఃప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపుటి నుంచి వృత్తి కథ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శామే గజల్. ఇలాంటి శామే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు 3వ భాగం ప్రసారమవుతాయి. హరిహరన్ భారతీయ నేపథ్య గజల్ గాయకుడు. ఈయన హిందీ, తమిళం,

మలయాళం, కన్నడతో పాటు తెలుగులోనూ ఎన్నో పాటలు పాడినరు. లెస్లీ లూయిస్తో కలిసి కలోనియల్ కజిన్స్ బ్యాండ్ను స్థాపించిండ్రు. ఇప్పుడు విందాం హరిహరన్ పాడిన ఈ గజల్ను.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరింటున్నారు శామే గజల్. భారతదేశంలో అత్యుత్తమ గజల్ గాయకులలో ఒకరు హరిహరన్. ఆశా భోస్లేతో కలిసి ఆయన చేసిన అప్షర్ ఏ గజల్ ఆల్బం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విందాం హరిహరన్ పాడిన ఈ గజల్ను.

ఇప్పటిదాకా మీరు హరిహరన్ పాడిన గజల్లో మూడవ భాగం విన్నారు. ఇంతటితో ఇలాంటి శ్యామే గజల్ కార్యక్రమం సమాప్తం. శ్యామే గజల్ ప్రతి మంగళ శనివారాల్లో రాత్రి 9:45 ప్రసారం అవుతుంది. రేపు రాత్రి 9:40 ఈగా ఈనుండ్రి కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాలల సాహిత్యంలో పురస్కారాన్ని అందుకున్న రచయిత డికే చదువుల బాబుతో ముచ్చట ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10:00 కావస్తోంది. మరి కాసేపట్ల జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు దాటి 59:55. వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 27% ఉంది. గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపొద్దుగల 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో ముచ్చట మొదటి భాగం, ఇంకా డోక్రా కాస్టింగ్ గురించి సౌరభ్ భట్ ప్రసంగం, ఇంకా పందుర్లు పాటలు పండ్లు బి మురళీధర్ ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం ఆవశ్యకత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఖజ్బే సుధాంశు సుధాకర్తో ముచ్చట, ఇంకా నిలువు పందిరి పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాధ్యాపకుడు డాక్టర్ కిరణ్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది.

ఈ రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. సమయం 11 గంటలు దాటి 1:37. ఇంతటితో ఈరటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల్లా 5:55 100.2 MHz ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అందరికీ సెలవు. జై హింద్.